ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 15 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 6 తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:53 దాటి 45 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ప్రసార వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు ఫాస్టర్ జాష్వా గారు. 6:15 భక్తి రంజని. ఈనాటి భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ గాన లహరి వింటారు. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు అందించే ఈనాటి ఈ కార్యక్రమంలో వివిధ వ్యవసాయ పంటల్లో చీడపీడల గురించి రాజేంద్రనగర్ కీలక శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ ఏ రామకృష్ణ గారు అందించే వివరాలు. ఉదయం 7:00 వనపర్తి జిల్లా సమగ్ర నివేదికనందిస్తారు జి శాంతి సుజిత్. ఈ ఉదయం 7:15 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్న లక్ష్మి. ఉదయం 7:20 చిత్రసీమ, 7:35 స్తుతిమాల, 8:35 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి రాజేశ్వరి గారి వీణావాద్యం, 9:35 10:03 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. ఇక 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు ఉంటాయి. ఈ మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ట్రాన్స్ ఉమెన్ ప్రేమ్లీలా గారితో పరిచయ కార్యక్రమం. 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమంలో సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ షాపూర్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం అమ్మ ప్రేమ నాటకం, రచన ఎన్ దీనబాంధవ గారు.

0: నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ డి పరమేశ్వరాచారి. ఇక సాయంత్రం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథ చింది యక్షగానాన్ని వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో వానాకాలంలో కంది పంట సాగు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు. ఇక రాత్రి 7:15 ఇల్లు వాక్లీ వ్యవసాయదారుల కార్యక్రమంలో పాలీహౌల్స్లో మల్చింగ్ పద్ధతి గురించి పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ఓడి టి తనూజ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్యా. ఇక రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో. రాత్రి 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ ప్రసంగాలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో ఎన్ఆర్ ప్రశాంత్ గారి కర్ణాటిక్ గాత్రం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఈ మధ్యాహ్నం 3:00 అమ్మ ప్రేమ నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎన్ దీనభాంధవ, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 3:00. ఆకాశవాణి సమయం 6:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రలే.
1: ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే చంద్రశేఖర్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि वैश्विक अनिश्चितता के बीच भारत की सकल घरेलू उत्पाद दर में 7.8% की तिमाही वृद्धि उसकी आर्थिक मजबूती को दिखाती है. श्री मोदी ने नई दिल्ली में श्रीराम कॉलेज ऑफ कॉमर्स SRCC के शताब्दी समारोह में कहा कि दुनिया भारत को सबसे तेजी से बढ़ती प्रमुख अर्थव्यवस्था बनते हुए देख रही है.
2: दुनिया भारत को फ्रेजाइल 5 बता रही थी, आज दुनिया भारत को फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी बनते हुए देख रही. 7.8% क्वार्टरली ग्रोथ ने देश का जोश बढ़ाया है. और इसी बीच जापानीज क्रेडिट रेटिंग एजेंसी ने भारत की रेटिंग अपग्रेड कर दी है.
1: प्रधानमंत्री मोदी ने SRCC के संस्थापक श्री राम को श्रद्धांजलि दी और उनकी दूरदर्शी सोच को नमन किया. इससे पहले शिक्षा मंत्री प्रहलाद जोशी ने कहा कि प्रधानमंत्री मोदी के नेतृत्व में भारत दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम बन गया है. राष्ट्रपति द्रौपदी मुर्मू ने डॉ दिनेश शर्मा को अंडमान और निकोबार द्वीप समूह का उपराज्यपाल नियुक्त किया है. डॉ शर्मा अवकाश प्राप्त एडमिरल देवेंद्र कुमार जोशी की जगह लेंगे. डॉ शर्मा अभी उत्तर प्रदेश से राज्यसभा के संसद सदस्य हैं और राज्य के उप मुख्यमंत्री भी रह चुके हैं. विदेश राज्य मंत्री कीर्तिवर्धन सिंह 4 दिन की यात्रा पर कल सऊदी अरब की राजधानी रियाद पहुंचे. श्री सिंह की यह सऊदी अरब की पहली यात्रा है. वे सऊदी अरब के मानव संसाधन और सामाजिक विकास मंत्री, विदेश राज्य मंत्री और जलवायु पर्यावरण, जल तथा कृषि उप मंत्री से मुलाकात करेंगे. श्री सिंह सऊदी अरब में भारतीय मूल के लोगों, भारतीय व्यापार प्रमुखों, उद्यमियों तथा पेशेवरों से भी मिलेंगे. सऊदी में कार्यरत भारतीय कामगारों से भी वे बातचीत करेंगे. लग्जमबर्ग के उप प्रधानमंत्री जेवियर बेटेल भारत के 3 दिन के दौरे पर कल भारत आएंगे. इस दौरान वे दिल्ली में विदेश मंत्री एस जयशंकर से मुलाकात करेंगे. श्री बेटेल चेन्नई भी जाएंगे और IIT मद्रास के कई कार्यक्रमों में शामिल होंगे. राष्ट्रीय आयुर्विज्ञान परीक्षा बोर्ड NBEMS ने राजस्थान की राजधानी जयपुर में सीतापुरा स्थित आयन डिजिटल जोन परीक्षा केंद्र पर NEET PG की पुनर्परीक्षा सफलतापूर्वक आयोजित की है. स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय के अनुसार जयपुर के 5 केंद्रों पर परीक्षा सुचारू तरीके से संपन्न

0: she retired, who was serving as Lieutenant Governor of the Islands since October 2017. Dr. Sharma is presently a Rajya Sabha MP from Uttar Pradesh and has also served as Deputy Chief Minister of the state. Union Home Minister Amit Shah arrived in Goa last night on a three-day visit, during which he will chair the 28th meeting of the Western Zonal Council. Today, he is scheduled to chair a Home Ministry meeting, address a press conference and inaugurate the BJP's new state office. In Chhattisgarh, the National Investigation Agency Special Court in Jagdalpur has convicted all 10 accused in Jhelum Valley Maoist attack case under various charges. A total of 11 accused were tried in the case, of whom one died during the trial. The court found all 10 accused, including two women, guilty of the murder of 29 people and attempt to murder 15 others. The order on the quantum of punishment has been reserved for September 16th. In May 2013, Maoists attacked a convoy of Congress leaders in Jhelum Valley. 29 people, including senior Congress leaders, were killed in this dastardly attack. The National Board of Examinations in Medical Sciences has successfully conducted the NEET PG 2026 examination for the affected candidates of the ION Digital Zone Sitapura Test Centre in Jaipur. In a social media post, Ministry of Health and Family Welfare said that the examination was held across five test centres in Jaipur in a secure, fair and transparent manner and concluded smoothly yesterday. In women's cricket, India defeated Pakistan by 7 wickets in a one-sided Women's Asia Cup T20 match in Dubai. Pakistan were bowled out for just 55 in 18.1 overs, their lowest ever total in T20 internationals. Young spinners Sri Charani and Prema Rawat took 3 wickets each, while Deepti Sharma claimed 2. India chased down the target in 8.4 overs, with captain Harmanpreet Kaur remaining unbeaten on 18. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. బైబిల్ సూక్తులు. ఈనాటి బైబిల్ సూక్తుల కార్యక్రమంలో పాస్టర్ జాష్వా గారు అందించే బైబిల్ సూక్తులు విందాం.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రేమ అనేటువంటి విషయాన్ని మనం గ్రహిద్దాం. దేవుడు ప్రేమయ్య ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. మానవ జీవితానికి ప్రేమ ఎంతో ప్రధానమైంది. దేవుడు మానవుని తయారు చేసినప్పుడు ఒంటరిగా ఏ వ్యక్తితో సంబంధం లేకుండా బ్రతికేలాగా దేవుడు తయారు చేయలేదు. కానీ మానవుని దేవుడు తయారు చేసినప్పుడు ఒకరితో ఇంకొక వ్యక్తితో తనలో ఉన్నటువంటి ప్రేమను ఇతరులకు పంచే వ్యక్తిలాగా, ఇతరుల ప్రేమను పొందే వ్యక్తిలాగా దేవుడు తయారు చేసిండు మానవుణ్ణి. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టి చేసిన తర్వాత 2వ అధ్యాయంలో నరుడు ఒంటరిగా ఉండడం చూసి దేవుడు సాటి అయినటువంటి సహాయాన్ని అవ్వను తయారు చేసినట్టు చూస్తూ ఉంటాం. అంటే ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు తనకు ప్రేమను పంచుకోవటానికి ఎవరూ లేరు, ప్రేమను పొందుకోవటానికి తనతో పాటు ఎవరు లేరు. ఈ భూప్రపంచాన ఒంటరిగా ఉన్నాడు. దేవుడు దాన్ని గమనించి ఈ వ్యక్తికి ఒక తనలాంటి మాట్లాడగలిగి జీవించగలిగినటువంటి ప్రేమను పంచగలిగిన ఒక వ్యక్తి కావాలని అవ్వను తయారు చేసినట్టు చూస్తూ ఉన్నాం. అందుకే మానవ జీవితం అనేది ప్రేమతో నింపబడి ఉంది. ఈ ప్రపంచాన ప్రేమ అనేది చాలా శ్రేష్టమైంది. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం రాయబడింది, ప్రేమ లేని వాడు వ్యర్థుడు అని బైబిల్లో రాయబడింది. ధనమున్నా, బలమున్నా, జ్ఞానమున్నా, ఈ లోకములో ఎలాంటి హోదా ఉన్నా ప్రేమ ఎక్కడైతే ఉండదో, ప్రేమ లేనటువంటి వ్యక్తులు వ్యర్థం ఈ భూమి మీద వాళ్ళ జీవన విధానం. ప్రేమ ఎంతో గొప్పది, ప్రేమ ఎంతో శ్రేష్టమైంది. ప్రేమ సంతోషాన్ని కలిగిస్తుంది మానవునికి. ఎక్కడ ప్రేమను పొందుకుంటారో ఆ పొందుకున్న మనుషులంతా ఆనందంతో సంతోషంతో ఉంటారు. ప్రేమ మానవుల్ని ఆదరిస్తుంది. ఈ భూమి మీద ఎవరైతే జీవితంలో కష్టమైన పరిస్థితుల్లో దుఃఖంగుండా వేదనగుండా వెళ్తుర్రో ప్రేమతో వాళ్ళని చేరదీసినప్పుడు వారికి ఆదరణ కలుగుతుంది. ఇక భారతదేశానికి మదర్ తెరిసా వచ్చింది. ఆమె కుష్ఠరోగుల పట్ల, బీదల పట్ల ఎంతో ప్రేమను కనపరిచింది. ఎంతో మంది దిక్కులేని వారిని, హృదయం గాయమైపోయిన వారిని, ఎంతో నలిగిపోయిన స్థితిలో ఉన్నవారిని, ఎవరు దరిచేర్చుకోలేనటువంటి వ్యక్తులను ఆమె దగ్గర చేర్చుకొని ఆ మెదర్ తెరిస్తా ఎంతో మందిని ఆదరించింది. ఎన్నో హృదయాలలో దుఃఖంతో వేదనతో నిండిపోయిన హృదయాలను ఆమె ఆనందంతో నింపగలిగింది. అందుకే ప్రేమలో ఆనందం ఉంది, ప్రేమలో ఆదరణ ఉంది. ఈ ప్రేమ ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో ఆదరణ ఉంటుంది,

0: కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఈ ప్రేమ ఏ సమాజంలో ఉంటుందో ఆ సమాజంలో ఆదరణ ఉంటుంది, ఆ సమాజంలో ఆనందం తప్పకుండా దొరుకుతుంది. ప్రేమ అనేది ఎప్పుడూ త్యాగపూరితమైంది, ప్రేమ ఎప్పుడూ ఆశించేది కాదు, ప్రేమ ఎప్పుడు మనుషులను ఏమి మనుషుల దగ్గర నుండి దొరుకుతుందా అని ఎదురు చూసేది కాదు ప్రేమ. ప్రేమ ఎప్పుడు ఏమి ఇద్దామా అని ఎదురు చూసేది ప్రేమ. అందుకే ఈ ప్రపంచానికి ప్రేమ కావాలి. ఈ ప్రపంచంలో ధనం ఉండొచ్చు, లేకపోతే చదువు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, మంచి స్థితి ఉండొచ్చు, కానీ ప్రేమ లేని దగ్గర మానవ జీవితం నలిగిపోతుంది. ప్రేమ లేని దగ్గర వేదన అనేది మనం గమనిస్తూ ఉంటాం. బైబిల్లో వాక్యంలో రాయబడింది, నెమ్మది లేకుండా, ప్రేమ లేకుండా మనం ఏది కలిగి ఉన్నా అది మన జీవితానికి ప్రయోజనమైంది ఏం కాదు. కానీ ఆకుకూరలతోని ప్రేమ కలిగి ఉన్న స్థలంలో జీవించినా, కుటుంబంలో ఉన్నా అది సంతోషాన్ని ఇస్తుందని. అందుకే ప్రేమ మన జీవితానికి ఎంతో ప్రధానమైనది. ప్రేమ, నిజమైనటువంటి ప్రేమకు ఒక సూచన ఉంది, నిజమైన ప్రేమ నిర్ధారణకు ఒక పరీక్ష కలుగుద్ది. ఏంటంటే ప్రేమ క్షమించేది. నిజమైన ప్రేమలో ఏం కనబడుతుంది అంటే క్షమాపణ కనపడుతుంది. అందుకే ఒక వ్యక్తిలో నిజమైన ప్రేమ ఉందా, ఆ వ్యక్తి దగ్గర క్షమించే నైజం, క్షమించే తత్వం కూడా కనపడుతుంది. అందుకే ఈరోజు ఈ ప్రపంచంలో ఏమి లేదయ్యా అంటే, రెండు కనబడతలే ప్రపంచంలో, ఒకటి త్యాగం కనబడతలేదు, రెండోది క్షమాపణ కనబడతలే. మనుషులంతా స్వార్థపరులైపోయారు. ఏమి దొరుకుతుందా అనే దాని మీదనే ఆధారపడ్డారు, కానీ ఏమి పంచుదాం, ఏమి ఇద్దామనే దాని మీద లేదు. రెండవది, మనుషులంతా అహంకారంతో నిండిపోయి క్షమించలేని స్థితిలో ఉన్నారు. వారి జీవితం అంతా చేదుతో హృదయం అంతా నిండిపోయింది. అందుకే మన జీవితం సంతోష సమాధానాలతో ఉండాలంటే ప్రేమ చాలా గొప్పది. ఒక వ్యక్తిని శత్రువుగా గెలవడం కంటే ప్రేమించి గెలవడం అనేది చాలా అద్భుతమైనటువంటి కార్యం. అలా ప్రేమిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.
1: మీరు ఇంతవరకు పాస్టర్ జాష్వా గారు అందించిన బైబిల్ సూక్తులు విన్నారు. బైబిల్ సూక్తుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. భక్తిరంజని, ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ గానలహరి విందాం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ గాన లహరి విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052, 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
0: ఆకాశవాణి సమయం 6:35. పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో వివిధ వ్యవసాయ పంటల్లో చీడపీడల నివారణ గురించి రాజేంద్రనగర్ కీలక శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ ఏ రామకృష్ణ గారు అందించే వివరాలు విందాం. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
5: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇప్పుడు వినండి ప్రకటించిన కార్యక్రమం.
6: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఏ రామకృష్ణ బాబు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జీవనియంత్రణ విభాగము శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను, రాజనగర్ హైదరాబాద్లో ఇది. అయితే ఈరోజు మనము వివిధ వ్యవసాయ పంటల్లో ఈ మధ్య మనకు

ఈ సేంద్రియ వ్యవసాయం అనే, ప్రకృతి వ్యవసాయం అనే రకంగా మనకు వీటి యొక్క ప్రాముఖ్యత గురించి రైతులు మెలకుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యవసాయ పంటల్లో చీడపీడలు నియంత్రించడానికి మన ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ఉపయోగపడే కొన్ని జీవరసాయనాలు లేదా ఈ పురుగులను తెగుళ్లకు వ్యాధి కలిగించేటువంటి జీవన పురుగులు మరియు తెగుళ్ల మందుల గురించి తెలుసుకుందాం. మనకు ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ఈ జీవ రసాయనాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా మన పంట నష్టపరిచే పురుగుకు రోగం కలుగజేసి వాటిని నిర్వీర్యం చేస్తాయి, నష్టపరిచే వాటి యొక్క పురుగులను రోగం కలుగజేసి కట్టడి చేస్తాయి. వీటిలో ముఖ్యంగా సూక్ష్మజీవులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంటే పురుగులలోనే మనం ఉదాహరణకు తీసుకుంటే, మన పురుగులో ఒక నాలుగు ముఖ్యమైన దశలు ఉంటాయి. గ్రుడ్డు దశ, లద్దె పురుగు దశ, అట్లాగే నిద్రావస్థ అంటే ప్యూపా దశ అంటాం, కోశస్థ దశ, అట్లాగే రెక్కల పురుగుల దశ. వివిధ రకాల దశల్లో, ఈ నాలుగు దశల్లో ఈ దశలను ఆధారం చేసుకుని జీవించేటువంటి సూక్ష్మజీవులు, అంటే ఈ పురుగు సంబంధించినవి కావచ్చు లేకపోతే సూక్ష్మజీవులకు సంబంధించినవి కావచ్చు, జీవిస్తూ ఉంటాయి. వీటిని మనము సూక్ష్మజీవులు అని అంటాం లేకపోతే పరాన్నభుక్కులు అంటాం. ఈ సూక్ష్మజీవుల్లో ముఖ్యంగా మనము పురుగు కాకుండా బ్యాక్టీరియా సూక్ష్మజీవులకు సంబంధించి చూసుకుంటే, వీటిలో మనకు ప్రధానంగా శిలీంధ్రాలకు సంబంధించినవి, అట్లాగే బ్యాక్టీరియాకు సంబంధించినవి, అట్లాగే వైరస్కి సంబంధించినవి, అట్లాగే మనకు ఈ నులుగుపులకు సంబంధించినవి ప్రధానంగా మనకు సమాచారం కానీ లేకపోతే ప్రోడక్ట్ రూపంలో కానీ కొంత రైతు సోదరులకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని గురించి మనం తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా ఏంటంటే, ఈ యొక్క జీవ శిలీంధ్రాలను వాడడం వల్ల మనకైతే మనుషులకు ఎట్లా రోగాలు వస్తాయో అట్లాగే పురుగులకు కూడా రోగాలు సంభవించి మనకు పంటను నష్టపరిచే పురుగులను కట్టడి చేస్తుంది. ఇందులో ఈ పురుగులు, ఈ జీవరసాయనాల కింద ఈ మైక్రోబ్సే కాకుండా మన మొక్కల నుంచి వచ్చే రసాయనాలను కూడా ఈ పురుగులు కట్టడి చేయడానికి ఉపయోగించుకుంటారు. మనము సూక్ష్మజీవులకు సంబంధించి చూసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఫంగై అంటే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియాకు సంబంధించినది, అట్లాగే వైరస్ వైరస్కి సంబంధించినది, అట్లాగే నులి పురుగులకు సంబంధించినటువంటివి ఈ గ్రూప్ కిందకి వస్తాయి. అదే మొక్కకు సంబంధించి లేకపోతే ఈ వృక్షసాగుకి సంబంధించిన రసాయనాల కోలకి ఈ నిమైల్, బేసిక్గా మనకు ఎక్కడ విరుగుగా లభించేటువంటి వేపకు సంబంధించినటువంటి రసాయనం ఒకటి, అట్లాగే అక్కడక్కడ కరంజా ఆయిల్, ఇది కొంచెం క్రూడ్గా రైతుల స్థాయిలోనే కొందరు తయారు చేసుకుని సేంద్రియ పద్ధతులు పాటించే రైతులే క్రూడ్గా తయారు చేసుకుని వాడడము, అట్లాగే వివిధ మొక్కలకు సంబంధించి సేంద్రియ రైతులు కొంత వాడుకుంటూ వివిధ రూపాల్లో వాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సూక్ష్మజీవులకు సంబంధించి చూసుకున్నట్లయితే వీటిల్లో మనకు ఈ జీవ శిలీంధ్రాల గ్రూపుకు తీసుకున్నప్పుడు మనకు మెటరేజియం ఎనోసెప్లియా అనే ఒక శిలీంధ్ర నాశకం ఉంటుంది, అట్లాగే బెవేరియా బ్యాసియానే అనే శిలీంధ్ర నాశకం ఉంటుంది, అట్లాగే లెకానిసిలియం లెకానే అనే శిలీంధ్ర నాశకం ఉంటుంది, అట్లాగే ప్యాజిలోమైసిస్ లిలిసెన్స్ అనే శిలీంధ్ర నాశకం, ఇట్లా మనకు ట్రైకోడర్మా విరిడే, ఇవన్నీ కూడా శిలీంధ్ర నాశక అంటే శిలీంధ్రాలకు సంబంధించినటువంటి సూక్ష్మజీవులు. ఇవి మనకు బెవేరియా బ్యాసియానా అని తీసుకున్నప్పుడు మనకు వివిధ పంటల్లో ఆశించేటువంటి రసం పీల్చే పురుగులు, కాయదొలిచే పురుగులు, అట్లాగే ఆకుదినే పురుగులపైన ఇవి ప్రభావం చూపుతుంది. ఇదేంటంటే సహజ సిద్ధంగానే మనం వీటిని సపోజ్ పత్తి కానీ వరి కానీ లేకపోతే మొక్కజొన్న వేరుశనగ కంది ఇటువంటి పంటల్లో మనం ఈ పిచికారీ చేసుకున్నప్పుడు ఈ శిలీంధ్ర నాశిని ఆ యొక్క ఆశించే రసం పీల్చే పురుగులు కావచ్చు లేకపోతే కాండదొలిచే పురుగు కాయదొలిచే పురుగులు కావచ్చు ఆకు తినే పురుగులు కావచ్చు వీటిని ఆశించి వాటిని ఎదగనేయకుండా కట్టడి చేసి దాన్ని నిర్వీర్యం చేసి చంపేస్తుంది. ఇటువంటి శిలీంధ్ర నాశకులు మనకు అందుబాటులో ఉన్నాయి, వీటిని కూడా మనం వివిధ పంటల్లో వాడుకోవచ్చు. అట్లాగే మెటరైజియం ఎనోసెప్లియా, ఈ మెటరైజియం ఎనోసెప్లియా అనే ఈ శిలీంధ్ర నాశక వరి పత్తి మొక్కజొన్న వేరుశనగ చెరుకు ఇటువంటి ఈవెన్ మన వేరును ఆశించేటువంటి పురుగులను కూడా ఇది సంహరించే కట్టడి చేసే శక్తి ఉంది. కాబట్టి ఈ మెటరైజియం ఎనోసెప్లియా అంటే ఒక్కొక్క ప్రాంతానికి తగినట్టుగా దీంట్లో వివిధ జాతులు ఉంటాయి. ప్రతి బెవేరియాలో కానీ మెటరైజియంలో కానీ ఈ చిన్న చిన్న స్పీసీస్ ఉంటాయి.

0: స్పీసీస్ వేరియేషన్ ఉంటుంది. కానీ ఓవరాల్గా మెట్రైజమ్ అనే గ్రూప్ కు సంబంధించినటువంటి ఒక శిలీంద్ర నాశకి కాణవదిలిచే పురుగులను అట్లాగే వేరు పురుగులను కూడా సమర్థవంతంగా అరికడుతుంది. లకానే సిలియం లకానే అనేటువంటి ఈ శిలీంద్ర నాశకి మనకు ప్రధానంగా ఈ రసం పీల్చే పురుగులను ఎక్కువ కట్టడి చేస్తుంది. మనకు పత్తిలో ప్రధానంగా చూసుకుంటే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మీరు పత్తి, చెరుకు ఇటువంటి పంటల్లో ఈ రసం పీల్చే పురుగులు, ఇందులో ప్రధానంగా పేనుబంక పురుగు కానీ తామర పురుగులు కానీ, వరిలో తీసుకుంటే సుడిదోమ కానీ అట్లాగే తెల్లదోమ, ఇటువంటి వాటిపైన ఇది బాగా పనిచేస్తుంది. రవేరియా బసేరియా కూడా తామర పురుగులకు పత్తిలో బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి వాటిని వాడుకొని మనం నియంత్రించుకోవచ్చు. అట్లాగే
1: మీరింతవరకు వివిధ వ్యవసాయ పంటల్లో చీడపీడల నివారణ గురించి రాజేంద్ర నగర్ కీలక శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ ఏ రామకృష్ణ గారు అందించిన వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఇక వార్తల్లోని వివరాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మన జీవితంలో తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు ఆ జన్మకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ఇప్పుడు ఉపాధ్యాయుడి రోల్ పెరిగింది. మీకు ఏ సమాచారం కావాలన్నా మీకు మీ యొక్క క్లాస్ రూమ్ లో పనిచేసే స్టూడెంట్ కి గూగుల్ సమాచారం ఇస్తుంది. ఏఐ ఉపయోగించుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. కానీ ఎన్ని వచ్చినా మళ్లీ టీచర్ని సప్లిమెంట్ చేయాలంటే దేనికి సాధ్యం కాదు. అది ఒక టీచర్ వల్లనే సాధ్యం.
0: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సమతుల్య పౌష్టికాహారం అందరికీ అందేలా చూడటం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు కేంద్ర సమాచార ప్రసార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహారం అంశంపై 5 రోజుల సమగ్ర సమాచార అవగాహన కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 9వ జాతీయ పోషణ మాసం 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణీలు, బాలింతలకు తగినంత సమతుల్య పోషకాహారం అందేలా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉండాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరి పట్ల వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నకిరికల్లో 32 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. నకిరికల్ రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో నిర్వహించిన 1000 రోజుల ప్రజాపాలన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, రైతుల కోసం రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ మహిళలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ప్రతి నెలా 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా తీర్చి

0: తీర్చిదిద్దామని పేర్కొంటూ
1: 1000 బస్సులు ఆడబిడ్డలు కొనిచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి పెట్టి నెల నెల 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా ఈనాడు ఆడబిడ్డల్ని తీర్చిదిద్దడం. ఇదే కాదు, సోలారు విద్యుత్ ఉత్పత్తి విషయంలో పెట్రోల్ బంకులు నడపడంలో ఆడబిడ్డలకు స్వయంగా వ్యాపారం పెట్టించి 1000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి చేపించి రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థకు అమ్మే విధంగా ఒప్పందాలు చేయించడం.
0: తలసేమియా, సికిల్ సెల్ వంటి వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలని వీటిని ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం, బాధిత కుటుంబాలకు జన్యు సలహాలు ఇవ్వడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిధిని మరింత విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోనే విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను కేజీహెచ్ వంటి ప్రత్యేక కేంద్ర పరీక్షించడం ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించే అవకాశం పెరుగుతుందని చెప్పారు. బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు కుటుంబాలకు అవసరమైన జన్యు సలహాలు అందించడం ద్వారా భవిష్యత్తు తరాలపై వ్యాధి ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని శాసనమండలి కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ సభ్యులు కోరిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. గత సమావేశాల కంటే వేగంగా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ సమావేశానికి శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత చిరునామాకు పంపించాలని ఆయన సూచించారు. జర్నలిజం రంగంలో ప్రతిభ కనబరిచిన పాత్రికేయులను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రభుత్వం అందజేయనుందని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల జీతాల పెంపు కోసం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే నెల 1వ తేదీ నుంచి 2 డిఏలు చెల్లించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలతో ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. అనంతరం విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ఈ వివరాలను ఆయన వెల్లడించారు. 2022కు సంబంధించిన లీవుల మొత్తాన్ని సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని, పోలీసులకు ఈ దసరాకు అదనపు సరెండర్ లీవ్ ఇస్తామని తెలిపారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ను 70 ఏళ్ల వారికి 7 నుంచి 10 శాతానికి, 75 నుంచి 80 ఏళ్ల వారికి 12% నుంచి 15% పెంచుతామన్నారు. కృత్రిమ మేధ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనుబంధ సంస్థ హైపవర్ వాల్ట్ 70,000 కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో టీసీఎస్ ప్రతినిధుల బృందం, రాష్ట ప్రభుత్వ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశానికే ఈ డేటా సెంటర్ చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. తమిళనాడు తీర ప్రాంతం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు

0: వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచ ఝ. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యద్ వైశ్విక అనిశ్చితతాయాః మధ్యె 8.7% త్రైమాసిక వృద్ధిః భారతస్య ఆర్థిక సామర్థ్యం ప్రదర్శయతి. సహ ఉక్తవాన్ యద్ భారతేన నీతి సంబద్ధ గతిరోధాత్ నీతి సంబద్ధ గతిశీలతాం ప్రతి దీర్ఘా యాత్రా కృతా. హ్యః నవదిల్ల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యస్య మహావిద్యాలయస్య శతాబ్దీ సమారోహే సభాం సంబోధయన్ శ్రీమోదీ ఉక్తవాన్ యద్ విశ్వం భారతం తీవ్రగత్యా వర్ధమానాం ప్రముఖాం అర్థవ్యవస్థాం భవితుం పశ్యతి. ప్రధానమంత్రిణా అద్యతనోపలబ్ధీనాం పూర్వకాలీనై సంఘర్షై సహ తులనాం కుర్వతా ఉక్తం యత్ ఆతంకవాదః పరాజితః అస్తి, అథ చ సశస్త్రబలాని స్వభూమావేవ శత్రూన్ విరుద్ధం దృఢతయా ప్రహారం కుర్వంతి. జమ్మూకశ్మీరతః పూర్వోత్తర భారత్పర్యంతం శాంతిశ్చ పునః స్థాపితా అస్తి.
3: దునియా భారత్ కో ఫ్రజైల్ 5 బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నేతే హువే దేఖ్ రహీ. అభీ హఫ్తే భర్ మే హీ భారత్ కీ ఎకానమీ కో లేకర్ కై సారీ పాజిటివ్ ఖబరే ఆయీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ దీ. ఏ 7.8% కీ గ్రోత్ భీ ఐసే సమయ మే ఆయీ హై జబ్ బేస్ ఏషియా కా యుద్ధ చల్ రహా హై.
2: నిరంతర క్రియమాణానాం ఆలోచనానాం ప్రత్యుత్తర రూపేణ ప్రధానమంత్రి సుదృఢార్థిక తథ్యాంకాన్ ప్రస్తుతవాన్. అసౌ ఉక్తవాన్ యత్ స్మార్ట్ ఫోన్ ఇత్యేతస్య నిర్యాతః అధునా 5.2 లక్ష కోటి రూప్యకాధికః అభవత్. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యనేన మహావిద్యాలయేన విగతేషు వర్షేషు శైక్షణికోత్కృష్టతాయాః క్షేత్రే విశిష్టా ప్రతిష్టా ప్రాప్తా అస్తి. అసౌ SRCC మహావిద్యాలయస్య పూర్వ ఛాత్రాన్ అతి విశిష్టాన్ వర్ణయన్ తాన్ ఓజీస్ ఇతి విశిష్టాధునికోపాధినా సంబోధితవాన్. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ పూర్వ విత్తమంత్రి అరుణ జైట్లీ అపి SRCC మహావిద్యాలయస్య పూర్వ ఛాత్రః ఆసీత్. అసౌ ఏతదపి కథితవాన్ యత్ అస్య మహావిద్యాలయస్య పూర్వ ఛాత్రాః ప్రత్యేకస్మిన్ క్షేత్రే స్వకీయం విశిష్టం చిహ్నం స్థాపితవంతః. ప్రధానమంత్రి మోదీ ఉక్తవాన్ యత్ శతవర్షీయం ఇదం మహత్వపూర్ణం చరణం మహావిద్యాలయస్య తథా రాష్ట్రస్య శిక్షాక్షేత్రస్య చ కృతే అత్యంతం మహత్వపూర్ణమస్తి. అసౌ సంస్థాపకం శ్రీరామం శ్రద్ధయా స్మృత్వా తస్య స్థాయిదృష్టిం ప్రతి సమ్మాననం ప్రకటితవాన్. రాష్ట్రపతి పదాసీనయా ద్రౌపదీ ముర్ము ఇత్యనయా హ్యః డాక్టర్ దినేశ శర్మ ఇత్యేషః అండమాన్ నికోబార్ ద్వీప సమూహస్య ఉపరాజ్యపాల రూపేణ నియుక్తః. రాష్ట్రపతి భవనేన ప్రసారితే ఏకస్మిన్ విజ్ఞప్తౌ ఏతత్ సంసూచితమాసీత్.

0: डॉक्टर शर्मा सप्तदशाधिक द्विसहस्रतम वर्षस्य अक्टूबर मासात् अण्डमान निकोबार द्वीप समूहस्य उपराज्यपालरूपेण कार्यं कुर्वन्तं सेवानिवृत्तं एडमिरल देवेन्द्र कुमार जोशीम् अनुसरिष्यति। डॉक्टर शर्मा सम्प्रति उत्तर प्रदेशतः राज्यसभा सांसदः अस्ति। असौ पूर्वं राज्यस्य उपमुख्यमन्त्रिपदमपि अलंकृतवान्। भारत नेपालयोः उद्धारदलानि चिलिमे सुरंगे उद्धारकार्यं निरन्तरं कुर्वन्ति। नेपालस्थितः भारतस्य राजदूतः नवीन श्रीवास्तवः ह्यः उक्तवान् यत् उद्धारकार्यं सुकरं कर्तुं समीपस्थस्य स्याब्रुबेसी प्रदेशात् सुरंगस्य प्रवेशद्वारपर्यन्तं सम्पर्कमार्गस्य निर्माणकार्यमपि प्रचलति। भारतर्तो विज्ञान विभागेन संसूचितं यत् श्वः यावत् उत्तरपूर्वीयेष् राज्येष् उपहिमालयीय पश्चिम बंगाल सिक्किम बिहारोत्तर प्रदेशोत्तराखण्ड पंजाब चंडीगढ़ हरियाणा पूर्व राजस्थान दिल्ली मध्य प्रदेशेष् च अतिवृष्टेः संभावना अस्ति। महिला क्रिकेट क्रीडायां भारतेन पाकिस्तान दलं 7 स्तोभिः पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక. నివేదికను అందిస్తారు జి శాంతి సుజిత్ గారు.
2: కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఆరుతడి పంటలను సాగు చేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు సూచించారు. ఎగువన కర్ణాటక మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు జూరాల శ్రీశైలం ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరి ప్రస్తుతం రైతులకు సాగునీటి విషయంలో కొంత ఊరటనిచ్చినా రానున్న డిసెంబర్ వరకు రైతులకు ప్రజలకు సాగునీరు తాగునీరు అందుతుందా లేదా అన్న సందిగ్ధ పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన నీటిపారుదల సలహా మండలి సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి కొత్తకోట జోగులాంబ గద్వాల అచ్చంపేట అలంపూర్ నియోజకవర్గాల శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మధుసూదన్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చిక్కుడు వంశీకృష్ణ విజయుడు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డిలతో కలిసి పాలమూరు రంగారెడ్డి జూరాల నెట్టెంపాడు భీమా ప్రాజెక్టులో నీటి లభ్యతకు అనుగుణంగా రైతులకు నీరు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలను పెంపొందించుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వనపర్తిలోని సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆధ్వర్యంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు శాఖ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను పరామర్శించి వివిధ శాఖల్లో అంకిత భావంతో పనిచేసిన 138 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్నం మహేందర్ రెడ్డి తూడి మేఘారెడ్డిలతో కలిసి లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. తుర్క కాషా ముస్లిం కమ్యూనిటీ సంక్షేమానికి ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తుర్క కాషా ముస్లిం వర్గాలకు యాంత్రిక పనిముంట్లను అందజేసే కార్యక్రమానికి దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డితో కలిసి మంత్రి అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన 90 మంది తుర్కకాషా కమ్యూనిటీ లబ్ధిదారులకు 54 లక్షల రూపాయల వ్యయంతో ఒక్కో లబ్ధిదారునికి 60,000 విలువైన యూనిట్ 100% సబ్సిడీతో జనరేటర్లు టూల్ కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గోపాల్పేట్ గ్రామంలో నిర్వహించిన ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన

0: ఘటనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేలను కలిసి వినతిపత్రం అందజేశారు. డాక్టర్ చిన్నారెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టను, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని వారు పేర్కొన్నారు. భూభారతి భూముల రీసర్వే ప్రక్రియ ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తెలిపారు. వనపర్తి జిల్లా పరిధిలోని 7 మండలాల్లో గల 7 గ్రామాలలో ప్రభుత్వ సమగ్ర భూభారతి రీసర్వే ద్వారా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను గుర్తిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వనపర్తి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆంజనేయులు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది డిఫాల్ట్ లో ఉన్న 13 రైస్ మిల్లులపై దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను సుమారు 257 కోట్ల రూపాయల విలువ గల డిఫాల్ట్ రైస్ మిల్లులపై కేసులు నమోదు చేశారు.
1: మీరింతవరకు వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ జి శాంతి సుజిత్. వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువత మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు నడిపించకూడదని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతదేశం 7.8% త్రైమాసిక వృద్ధిని నమోదు చేయడం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని, జమ్మూకాశ్మీర్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పునరుద్ధరించబడిందని మోదీ అన్నారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ బన్నేతే హువే దేఖ్ రహీ. అభీ హఫ్తే భర్ మే హీ భారత్ కీ ఇకానమీ కో లేకర్ కై సారీ పాజిటివ్ ఖబరే ఆయీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదిగిందని అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్ట్రపతి అస్సాంలోని గౌహటీలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిలాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరవుతారు. ఎల్లుండి ఉపరాష్ట్రపతి ఇంఫాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ధ స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను సందర్శిస్తారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ

డాక్టర్ దినేష్ శర్మను అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్టపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. అండమాన్ నికోబార్ దీవులకు అక్టోబర్ 2017 నుండి లెఫ్టినెంట్ గవర్నర్గా సేవలందిస్తున్న అడ్మిరల్ రిటైర్డ్ దేవేంద్ర కుమార్ జోషి స్థానంలో డాక్టర్ దినేష్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 4 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలోని రియాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ మంత్రులతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే సౌదీలో ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు, నిపుణులు, కార్మికులతో ముఖాముఖి సమావేశమవుతారు. విదేశాల్లోని భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ సమావేశాలు నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ది, పర్యావరణం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో కీలక చర్చలు జరిపారు. యుఎస్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా రష్యా అధ్యకులు పుతిన్ కీవ్పై 3 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయగా, ఉక్రెయిన్ అధ్యకులు జెలెన్స్కీ కూడా రేపటి వరకు మాస్కోపై దాడులు చేయబోమని ప్రకటించారు. రష్యాతో చర్చలు ముగించుకున్న యుఎస్ ప్రతినిధి బృందం శాంతి ప్రక్రియలో భాగంగా మొదటిసారిగా ఉక్రెయిన్లో పర్యటించనుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2013 నాటి జీరం లోయ మావోయిస్టు దాడి కేసులో నిందితులైన 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మొత్తం 11 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించారు. కోర్టు 2 మహిళలతో సహా 10 మంది నిందితులను 29 మంది హత్యకు, 15 మంది హత్యాయత్నానికి పాల్పడినట్టు దోషులుగా ప్రకటించింది. వీరికి విధించే శిక్షాకాలాన్ని ఈ నెల 16వ తేదీన వెల్లడిస్తుందని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2013లో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై మావోయిస్టులు జీరం లోయలో దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. భారత యంగ్ స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమారావత్, చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఈ మ్యాచ్ హర్మన్ ప్రీత్కు భారత కెప్టెన్గా 150వ T20 ఇంటర్నేషనల్ కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా ఆమె చరిత్ర సృష్టించారు. T20 ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన 8 మ్యాచ్ల్లో భారత్కు ఇది 7వ విజయం. ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు జమ్మూకాశ్మీర్, లద్దాఖ్,

0: రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్టాల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ఐఎండీ కోరింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్తర ముంబైలోని కాండివలిలో 2వ నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఉత్తర ముంబై వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ సంస్థలు, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు అసోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబుర్రలతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు వినండి ఈ మాసపు పాట. కొత్త చిగురు తొడిగిందట ఆమని. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. వినండి కొత్త చిగురు తొడిగిందట ఆమని.

మీరింతవరకు కొత్త చిగురు తొడిగిందట ఆమని ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

చిత్రసీమ. చిత్రసీమ వినే ముందుగా మనం ఈ వారమంతా

మనము సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 7 వరకు జాతీయ పోషకాహార వారంగా నిర్వహిస్తాము. ఈ వారమంతా మనం ఈ వారం రోజుల నుంచి ఈ పోషకాహారం యొక్క ఇంపార్టెన్సు, పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలు, ఇలాంటి విషయాలపై అవగాహన సదస్సులు, మరెన్నో కార్యక్రమాలను ప్రభుత్వము నిర్వహిస్తోంది. దానిలో భాగంగా ఈరోజు చివరి రోజు. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, సరైన పోషకాహారం, ఇలా ప్రజలకు ఈ విషయాలపై అవగాహన కల్పించడమే ఈ వారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆరోగ్యవంతులైన పౌరులను తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. అసలు ఈ పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు, శరీరానికి శక్తిని అందించడానికి, శరీరం ఎదుగుదలకు పోషకాహారం ఎంతగానో అవసరమవుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. మరి సరైన ఆహారపు అలవాట్లతో బలహీనత, పోషకాహారం లోపం వంటి సమస్యలను నివారించుకోవచ్చును. మరింత విషయం తెలుసుకునే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మరి ఈ పోషకాహారాన్ని ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి అంటే ప్రతిరోజు మనం సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. అంటే బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ఇలా ప్రతిదీ మనం తీసుకునే ప్రతి ఆహారంలో, ప్రతి మీల్లో ఇవన్నీ కలిసి ఉండేలా మనం ప్రిపేర్ చేసుకోవాలి మన మీల్ని. వీటితో పాటుగా ఫ్రూట్స్, ఇవన్నీ విటమిన్స్, మినరల్స్ అందడానికి కూడా మనం ఈ ఫ్రూట్స్ సహజసిద్ధంగా దొరికే, సీజనల్గా దొరికే ఈ ఫ్రూట్స్ని తీసుకోవడం వల్ల కూడా మనకు సమతుల ఆహారం సంపూర్ణమవుతుంది. తృణధాన్యాలను ఇవి ఎందులో ఉంటాయి అంటే జొన్నలు, సజ్జలు, బియ్యములు, గోధుమలు, ఇవన్నీ మనకి కార్బోహైడ్రేట్స్ని ఇస్తాయన్నమాట. ప్రోటీన్ ఫుడ్, మరి ఇప్పుడు పిల్లలకి చెప్పనవసరం లేదు, అందరూ ఎక్కువగా ఈ ప్రోటీన్ ఫుడ్నే ఉపయోగిస్తున్నారు. పప్పు దినుసులు, మొలకెత్తిన గింజలు, పన్నీరు, గుడ్లు, చేపలు, మాంసాహారం, ఇలాంటి వాటిల్లో మనకి ఈ ప్రోటీన్ ఫుడ్ లభిస్తుంది. ఇంకా కూరగాయలు, పండ్లు, తాజా కూరగాయలు, సీజనల్గా దొరికే పండ్లను తీసుకోవడం వల్ల కూడా మనకు విటమిన్స్ లాంటివి దొరికి మన వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. వీటికి తోడుగా మనం తీసుకోవాలి నీరు, అంటే వాటర్. శరీరం హైడ్రేటెడ్గా ఉండడానికి తగినంత మంచినీరు త్రాగుతూ ఉండాలి. రోజు 2 నుంచి 3 లీటర్ల వాటరు ప్రతి మనిషి తీసుకుంటూ ఉండాలి. ఇలా సమతుల ఆహారాన్ని మనం ప్రతిరోజు తీసుకుంటే మన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా మనం శరీరం దృఢంగా, స్ట్రాంగ్గా తయారవుతూ ఉందన్నమాట. మరి ఇప్పుడు మరొక వాణిజ్య ప్రకటన విందాం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మరి మనం ఈ పోషకాహారాన్ని గురించి తెలుసుకున్నాం, ఏం తీసుకోవాలి, ఎందులో ఉంటాయి అనేది, ఎలాంటి ఫుడ్ని మనం రోజు తీసుకోవాలని. అసలు ఈ పోషకాహారం లోపం కూడా జరుగుతుంటుంది, ఆ లోపాన్ని ఎలా గుర్తించడం, అసలు లోపము అంటే ఏంటి అంటే మనం 1 లేదా 2 అంతకంటే ఎక్కువ పోషక పదార్థాలను లోపించిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. అంటే మనం రోజు ఒకే రకమైన ఫుడ్ని తీసుకోవడం లేదా ఒకే రకమైన ఫుడ్ని అవాయిడ్ చేయడం, అన్ని రకాలు మన ఫుడ్లో ఉంచుకోకపోవడం, ఇలా చేయడం వల్ల కూడా పోషకాహార లోపం ఏర్పడుతుంది. మనకిష్టమైన ఒకే పప్పు కానీ లేదా మనకిష్టమైన ఒకే మాంసాహారం కానీ లేదా మనకిష్టమైన ఒకటే పండుని రోజు తీసుకోవడం వల్ల కూడా ఈ పోషకాహార లోపం ఏర్పడుతుంది. ఎందుకంటారా, మరి అది ఈ ప్రకటన తర్వాత చెప్తాను.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇక ఒకే రకమైన ఫుడ్ని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు చూడండి, రోజు ఒకే పప్పు నాకు ఇష్టం కదా అని పప్పు అదే పనిగా తినడం వల్ల కానీ, పప్పునే తీసుకోవడం వల్ల కానీ మిగతా కూరగాయల నుంచి వచ్చే మనకి పోషకాలు అందకుండా పోతాయి. అలాగే ఒకే రకమైన ఫుడ్ నాకు

కొంతమంది చెప్తుంటారు నాకు యాపిల్ అంటే ఇష్టం, బనానా అంటే ఇష్టం, లేదా ఆరెంజెస్ అంటే ఇష్టం అని. ఇలా ఒకే రకమైన ఫుడ్ని తమకిష్టమైన అది తీసుకున్నట్లయితే, ఫస్ట్ సపోజ్ ఆరెంజ్ తీసుకున్నారనుకోండి,

0: అంటారు. ఇవన్నీ తీసుకొని మన పోషకాహారాన్ని నివారించుకుందాం. చక్కగా దృఢమైన ఆరోగ్యవంతమైన పౌరును తీర్చిదిద్దుకుందాం. ఇది ఈరోజు పోషకాహారాలపై ఒక చిన్న సమాచారం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

బాగుంది బాగుంది బాగుంది, ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా?

చీచి వసే పాతకి కాతకి. పెళ్లి పుస్తకం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. దీనికి రచన ఆరుద్ర, సంగీతాన్ని అందించారు కెవి మహాదేవన్. స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వినే ముందుగా ప్రముఖ తెలుగు క్రైస్తవ కవి, క్రైస్తవ బోధకుడు, సువార్తికుడు, ఫాస్టర్ అయిన శ్రీ పురుషోత్తం చౌదరి గారి జయంతి నిన్న జరుపుకున్నాము. ఆయన గురించిన చిన్న సమాచారం మీకు తెలియచేసి ఆ తర్వాత మనం ఈ క్రైస్తవ భక్తి గీతాలు విందాం. శ్రీ పురుషోత్తం చౌదరి గారు 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తెలుగు క్రైస్తవ కవి, క్రైస్తవ బోధకుడు, సువార్తికుడు, ఫాస్టర్. ఈయన 1803 సెప్టెంబర్ 5న జన్మించారు. ఈయన చేసిన సేవల గురించి 1838లో బెర్హంపూర్లో ఐజాక్ సబిస్టిన్స్ స్థాపించిన చర్చికి ఫాస్టర్గా సేవలందించిన శ్రీ పురుషోత్తం చౌదరి తెలుగు క్రైస్తవ సాహిత్యానికి విశేషమైన సేవలు చేశారు. కవిగా, రచయితగా, కరపత్రాల రచయితగా మాత్రమే కాకుండా తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుల్లో ఒకరిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. క్రైస్తవుల్లో భక్తి సాంప్రదాయాన్ని బలోపేతం చేయడంలో, భారతీయ క్రైస్తవ ధార్మిక చింతనలో క్రీస్తు తత్వాన్ని ప్రతిపాదించడంలో ఆయన రచనలు విశేషంగా దోహదపడ్డాయి. శ్రీ పురుషోత్తం చౌదరి సుమారు 130 క్రైస్తవ కీర్తనలను రచించారు. అనేక గ్రంథాలు, 7 క్రైస్తవ కరపత్రాలు, యేసుక్రీస్తు బోధనలను ప్రజలకు చేరువ చేసే అనేక పాంప్లెంట్లను ప్రచురించారు. తెలుగు భాషలో క్రైస్తవ భక్తి సాహిత్యానికి బలమైన పునాదిని వేసిన తొలి తరం రచయితల్లో శ్రీ పురుషోత్తం చౌదరి ఒకరు. ఆయన సాహిత్య ఆధ్యాత్మిక సేవలు తెలుగు క్రైస్తవ సాహిత్య చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతాయి. సెప్టెంబర్ 5న అంటే నిన్న ఆయన 222వ జయంతిని వారిని స్మరించుకుంటూ వారు రచించిన పాటలను కొన్ని స్మరించుకుంటూ వింటూ, మరి నిన్న జరుపుకున్న ఆ జయంతి సందర్భంగా ఈరోజు మనం వారు రచించిన పాటలను కొన్ని స్తుతిమాల కార్యక్రమంలో విందాం.

మీరు విన్న ఆ పాటకు గానం దేవకుమారి, రచన పురుషోత్తం చౌదరి, సంగీతం వికే హెన్రీ. ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాటకు గానం స్వర్ణలత జెసన్, రచన పురుషోత్తం చౌదరి, సంగీతం అందించారు వికే హెన్రీ. ఇప్పుడు వినండి, యేసునామమే పావనం.

శ్రోతలు, స్తుతిమాలలో శ్రీ పురుషోత్తం చౌదరి గారి రచనలు వింటున్నాము. ఇప్పుడు వినండి ఈ పాటకు పురుషోత్తం చౌదరి రచించగా, సంగీతాన్ని అందించారు వికే హెన్రీ, గానం శ్రీ రమణ.

ఇప్పుడు వినండి, పురుషోత్తమ చౌదరి రచనకు వికే హెన్రీ సంగీత సారథ్యంలో సునంద పాడిన ఈ భక్తిగీతం.

స్తుతిమాలలో చివరిగా పురుషోత్తం చౌదరి రచనకు వికే హెన్రీ సంగీతాన్ని అందించగా స్వర్ణలత జేసన్ పాడిన ఈ పాట ఇప్పుడు విందాం. భక్తిగీతం.

0: ఈ రోజు ప్రసారం కాబోయే మా ప్రసార వివరాలు మరొకసారి శ్రోతల సౌకర్యార్థం. ఈ మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు ఉంటాయి. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ట్రాన్స్ ఉమెన్ ప్రేమ్లీల గారితో పరిచయ కార్యక్రమం. 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమంలో సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ షాపూర్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమాల్లో భాగంగా అమ్మ ప్రేమ నాటకం వింటారు. రచన ఎన్ దీనబాంధవ, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ నాటకం 3:00. ఇక 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథ చింది యక్షగానాన్ని వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో వానాకాలంలో కంది పంట సాగు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. ఇక 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పాలీహౌస్లో మల్చింగ్ పద్ధతి గురించి పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ఓడి టి తనూజ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్యా. 8:03 కరెంట్ అఫైర్స్, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ ప్రసంగాలు. ఇక 10:00-11:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో ఎన్ఆర్ ప్రశాంత్ గారి కర్ణాటక గాత్ర కచేరి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రలే ఇవి మేము ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాలు మరొకసారి శ్రోతల సౌకర్యార్థం తెలియజేయడం జరిగింది.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం 10:00 శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 8:00.

35 నిమిషాలు అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి రాజేశ్వరి గారి వీణావాద్య కచేరి వింటారు. మృదంగ సహకారం పెరవల్లి జయభాస్కర్. ముందుగా వినండి బృందావన సారంగ రాగంలో దీక్షితార్ కృతి రంగపుర విహార రూపకతాళం.

కార్యక్రమంలో ఇప్పుడు శుద్ధ సన్యాసి రాగంలో దీక్షితారు కృతి సుబ్రహ్మణ్యేన రక్షితోహం ఆదితాళం.

శ్రోతలు వింటున్నారు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి రాజేశ్వరి వీణావాద్యం. ఇప్పుడు వినండి కాపీరాగంలో పాపనాశం శివన్ రచన ఎన్న తవం సదైన ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి రాజేశ్వరి వీణావాద్యం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వరాళి రాగంలో దీక్షిత రచన మమవా మీనాక్షి మిశ్ర చాపుతాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాజేశ్వరి గారి వీణావాద్య కచేరి వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ రచనకి కమాస్ రాగంలో తిల్లానా ఆదితాళం.

మీరు ఇంతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి రాజేశ్వరి గారి వీణావాద్యం విన్నారు. మృదంగ సహకారం పెరవల్లి జయభాస్కర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా క్రిమినల్ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన ఈ పాటకు రచన సిరివెన్నెల సుతారాం శాస్త్రి, సంగీతాన్ని అందించారు ఎంఎం కీరవాణి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చిత్రసీమల తర్వాతి పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం బప్పీలహరి, చిత్రం రౌడీ అల్లుడు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: చిత్రసీమలో తర్వాత మీరు వినబోతున్న పాట కేజే యేసుదాస్ చిత్ర పాడింది. కేవీ మహాదేవన్ సంగీతానికి ఎస్పీ అసెంబ్లీ రౌడీ ఈ చిత్రం నుండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. శాసనసభ మండలి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అధికారులు సహకరించాలని, సమన్వయంతో పనిచేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి గట్టం ప్రసాద్ కుమార్ సూచించారు. రేపు ఉభయ సభల సమావేశాలు

ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వారు నిన్న శాసన మండలి కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. వర్షాకాలం వరిసాగులో 18,250 కోట్ల రూపాయల అంచనా విలువతో 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అక్టోబర్ 15 నుంచి వడ్ల కొనుగోళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించి కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట ప్రభుత్వం వచ్చే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లు, రోడ్ షోలు, ఎంఓయూలపై పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రణాళిక సంఘం నూతన వైస్ చైర్పర్సన్గా నియమితులైన గద్వాల విజయలక్ష్మి శనివారం ప్రజాభవన్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందజేసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట సమగ్రాభివృద్ది, సమతౌల్య ప్రగతి లక్ష్యంగా ప్రణాళిక సంఘం మరింత సమర్థవంతంగా పనిచేసేలా కృషి చేయాలని భట్టి ఆకాంక్షించారు. ప్రైవేటు భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇందిరాపార్కులో బీజేఎల్పీ నాయకుడు ఆలెటి ఈశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, వాణిజ్య ప్రయోజనాల కోసం హైడ్రా సెక్షన్ 22A విధానాల దుర్వినియోగం రాజకీయ ఓటమికి దారితీస్తుందని హెచ్చరించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలకమైన భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. జైపూర్లోని సీతాపురలో ఉన్న ఐఓఎన్ డీజిల్ ఇన్ పరీక్షా కేంద్రానికి సంబంధించి అభ్యర్థుల కోసం నీట్ పీజీ 2026 పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ విజయవంతంగా నిర్వహించింది. జైపూర్లోని 5 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష సురక్షితంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగి నిన్న సజావుగా ముగిసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

వింటున్న పాట జగదేక్ వీరుడు అతిలక్ సుందరి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన వేటూరు సుందరరామూర్తి రచన, ఇళయరాజా సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో మీరు వినబోతున్న ఈ పాట ఇల్లు ఇల్లాలు. ఈ చిత్రం కోసం రాజబాబు, ఎస్ జానకి గళం నుంచి జాలవారిన అపలాచారి రచన, కెవి మహదేవన్ సంగీతం.

0: ఏం జరిగింది?
1: తలుపు కెర్రున్నా చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. తలుపు

0: అడిగినాడు.
1: ఏయ్ ఓ నీ నేను నలికేస్తాను.

0: అంతలో వచ్చింది.
1: ఏమిటి మూత?
0: కాదు మా అమ్మ.
1: ఏమండి?
0: వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది.
1: అది తల్లా కాదు, రాక్షసి, పిశాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు.

0: కావాలా? నువ్వు నాకొద్దు, పో, వాడి దగ్గరికే పో.
1: అంత కోపం ఎందుకయ్యా? అప్పుడు నా వయసు 5 అయ్యా.
2: ఏమిటి? అప్పుడు నీకు 5 ఏళ్ళా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: చిత్రసీమల తర్వాతి పాట రంగ్దే. ఈ చిత్రం కోసం సిద్ధిశ్రీరామ్ గళం నుంచి జాలవర్ణ శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: శ్రోతులకు ఒక గమనిక. సెప్టెంబర్ 7, 2026 సోమవారం అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారము అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. కార్యక్రమం అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ను జతచేసి 2324-4834, మరొక నెంబర్ 2324-4836, అలాగే ఇంకా 2970-4324, ఇంకొక నెంబరు 2970-4735. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చును. మీరు ఫోన్ చేయవలసిన సమయం రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: శ్రోతలు ఉంటున్నారు చిత్రసీమ. చిత్రసీమలో ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట లవ్ స్టోరీ. ఈ చిత్రం కోసం పవన్ సిహెచ్ సంగీత సారథ్యంలో శుద్ధాల అశోక్ తేజ రచనకు మంగళి గళన్నందించగా ఆ పాటను ఇప్పుడు విందాం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాట సంక్రాంతికి వస్తున్నాము. ఈ చిత్రం కోసం బీమ్స్ సెసరిలియో స్వీయ సంగీత సారథ్యంలో ప్రణవి ఆచార్యతో కలిసి పాడిన అనంత శ్రీరామ్ గీతం.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: నా పేరు డాక్టర్ కేఆర్ మేఘనాథ్. నేను ఈఎన్టీ సర్జన్ని. చాలా సందర్భాల్లో జలుబు చేసినప్పుడు, ముఖ్యంగా ముక్కు గట్టిగా చీదినప్పుడు చెవి లోపలికి చీము పదార్థాలు ప్రవేశించి చెవి బ్లాక్ అవ్వడం, చెవి సరిగ్గా వినిపించకపోవడం, చెవిలో లేని శబ్దాలు వినిపించడం, దాన్నే టినిటస్ అంటాము. అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ని సంప్రదించే ముందే ఇంటి దగ్గర మనం ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే వేడి నీళ్ల ఆవిరి పీల్చడం ముక్కు ద్వారా. వేడి నీళ్ల ఆవిరి పీల్చినట్టయితే చెవి లోపల జరుగుతున్నటువంటి డ్యామేజ్ పెరగకుండా ఉంటుంది. రెండవ విషయం ఏంటంటే ముక్కు లోపలికి ఆట్రువిన్ అనేటువంటి డ్రాప్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఓవర్ ది కౌంటర్ దొరికేటువంటి మందు ఇది. ఈ డ్రాప్స్ ముక్కులో వేసుకుని 2 నిమిషాలు ఆగి తర్వాత వేడి నీళ్ళు ఆవిరి పీల్చినట్టయితే ఈ ఇబ్బంది పెరగకుండా ఉంటుంది.

వింటున్న ఆ పాటకు రచన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతాన్ని అందించారు ఇళయరాజా. చిత్రం స్వాతిముత్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడింది.

మీరు విన్న ఆ పాట రాక్షసుడు. ఈ చిత్రం కోసం వేటూరి సుందరరామూర్తి రచనకు ఇళయరాజా సంగీతాన్ని అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గళాన్ని అందించారు. కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట వసంతం. ఈ చిత్రం కోసం హరిహరన్ సుజాత బృందం పాడిన ఈ పాటకు రచన కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సు సందర్భంగా తొలి ఐబ్రిక్స్ సదస్సులో 500 మందికి పైగా సంస్థాగత పెట్టుబడిదారులు, ఆర్థిక మంత్రులు, వ్యాపార నాయకులు పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు 21 బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల్లో సార్వభౌమ మూలధనాన్ని, బ్యాంకింగ్ సేవలందే మౌలిక సదుపాయాలు, ఇంధనం, డిజిటల్ సామర్థ్య ప్రాజెక్టులతో అనుసంధానించడానికి రూపొందించబడింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో ఫిర్యాదులు, అభ్యంతరాల గడువును 3 వారాలు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కోరారు. పొడిగింపుపై రాజకీయ పార్టీలు, ఓటర్ల నుంచి వినతి పత్రాలు వస్తున్నాయని, ఈ మేరకు సమయాన్ని పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ రాసిన లేఖలో వివరించారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో శాసనసభ మండలిలో చేపట్టిన మరమ్మత్తు పనులను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,

సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణులతో కలిసి శాసనసభలో జరుగుతున్న పనులను పరిశీలించారు. మైనారిటీ సంక్షేమ శాఖలోని వివిధ విభాగాలు, సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ సూచించారు. ఫైళ్లు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో వక్ఫ్ బోర్డు, ఉర్దూ అకాడమీ, షాహీ మసీదు, గురుకులాలు, ఖాజీలకు సంబంధించిన విషయాలపై సమీక్ష నిర్వహించారు. చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమైంది. ఈ నెల 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ దివ్య దేవరాజన్ మార్గదర్శకాలు జారీ చేశారు. పింఛన్ల కోసం శనివారం నాటికి 5,20,000 దరఖాస్తులొచ్చాయి. ఈ నెల 15 వరకు దరఖాస్తులకు గడువుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం జరం వ్యాలీ మావోయిస్టుల దాడి కేసులో 10 మంది నిందితులను వివిధ అభియోగాల కింద దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులపై విచారణ జరగగా వారిలో ఒకరు విచారణ సమయంలో మరణించారు. శిక్షా పరిమాణంపై తీర్పును సెప్టెంబర్ 16వ తేదీకి రిజర్వ్ చేసింది. 2013 మే నెలలో జరం వ్యాలీలో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై మావోయిస్టులు దాడి చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే వర్షపు నీటిలో మునిగిపోయిందని, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఒక వీడియో అవాస్తవమని ప్రభుత్వం ఖండించింది. ఈ వాదన నకిలీదని, ఈ వీడియో 2024 ఏప్రిల్ నాటిదని, అప్పుడు దుబాయ్ విమానాశ్రయంలో అరుదైన భారీ వర్షాలు కురవడంతో వరద నీటిలో విమానాలు ప్రయాణించడానికి ఇబ్బంది పడ్డాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్డ్ యూనిట్ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:04. ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి సఖీ చిత్రం నుండి శ్రీనివాస్ సాధనా సర్గం పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఇప్పుడు వినండి బాహుబలి చిత్రం నుండి కార్తీక్ దామిని పాడిన పాట, రచన అనంత శ్రీరామ్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశం గురించి ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసు గారు ఐపీఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతి చేసి 23 24 48 34, మరొక నెంబరు 23 24 48 36, మరొక నెంబరు 29 70 04 24, మరొక

నెంబరు 2970473735. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఉప్పిన చిత్రం నుండి జావేద్ ఆలీ పాడిన పాట, రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఇప్పుడు వినండి చెలి చిత్రం నుండి బాంబే జయశ్రీ పాడిన పాట, రచన భువన చంద్ర, సంగీతం హారిస్ జయరాజు.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి, ఎవడి గోలవాడిది చిత్రం నుండి కార్తీక్ సాధనా సర్గం పాడిన పాట, రచన బండారు దానయ్య, కవి సంగీతం కమలాకర్.

0: ఇప్పుడు వినండి మర్యాద రామన్న చిత్రం నుండి రఘు కుంచే గీతామాధురి పాడిన పాట, రచన చైతన్య ప్రసాద్, సంగీతం ఎంఎం కీర్వాణి.
1: Oh yeah.

0: fill it up with lead.
1: Will it riot?
2: ఇప్పుడు వినండి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ చిత్రం నుండి సిద్ శ్రీరామ్, సునీత పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం అనూప్ రుబెన్స్.

ఇప్పుడు వినండి రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పళ్ళెం పాడిన పాట. రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి.

0: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్.

చూడండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా యువతకు పిలుపునిస్తూ ప్రపంచాన్ని నడిపించే స్థాయి కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించి మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని కోరారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు ఏలకూడదని ఆయన ప్రశ్నించారు.
2: హమ్ గర్వ సే కహతే కి ఆజ్ భారతీయ దునియా కి టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై. అగర్ భారతీయ దునియా కి టాప్ కంపెనీయో కో లీడ్ కర్ రహే హై తో భారతీయో కి బనాయీ కంపెనీయా దునియా కో క్యో లీడ్ నా కరే.
1: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తొలి ఐ బ్రిక్స్ సదస్సును కూడా నిర్వహించనున్నారు. ఈ 2 రోజుల సదస్సులో 500 మందికి పైగా దిగ్గజ ఇన్వెస్టర్లు, ఆర్థిక మంత్రులు, వ్యాపార ప్రముఖులు పాల్గొంటారు. ఈ సదస్సు ద్వారా 21 బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలు

అధ్యక్షతన 18వ బ్రిక్స్ అధినేతల సదస్సు జరుగుతుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో, మానవత్వమే ప్రథమం అనే భావనతో ఈ సదస్సును భారత్ నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి సేవియర్ బట్టెల్ రేపటి నుండి ఈ నెల 9వ తేదీ వరకు 3 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. అనంతరం మంగళవారం రోజున ఆయన చెన్నై పర్యటనకు వెళతారు. అక్కడ ఐఐటీ మద్రాస్ క్యాంపస్తో పాటు ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్కును సందర్శిస్తారు. అలాగే లక్సెంబర్గ్ ఉపగ్రహ కమ్యూనికేషన్ల సంస్థ ఎస్ఈఎస్ నూతన క్యాంపస్ను ప్రారంభిస్తారు. బుధవారం తెల్లవారుజామున ఆయన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమవుతారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. డాక్టర్ శర్మ రాజ్యసభ పదవీ కాలం నవంబర్ 25తో ముగియాల్సి ఉంది. అక్టోబర్ 8, 2017 నుండి అండమాన్ నికోబార్ దీవుల ఎల్జీగా సేవలందిస్తున్న అడ్మిరల్ డీకే జోషి రిటైర్డ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్టపతి అస్సోంలోని గౌహటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి కూడా హాజరవుతారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో గిరిడీలోని మెర్సీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో గిరిడీతో పాటు జార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంతాప ఛాయలు అలుముకున్నాయి. పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సుదివ్య కుమార్ సోను మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. జార్ఖండ్ గుర్తింపు, హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో 26 ఆగస్టున మంచు ప్రమాదం కారణంగా సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో మరణించిన వారి సంఖ్య 1344కు చేరగా దాదాపు 5000 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 13100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నువాకోట్ జిల్లాలో 10 రోజుల పాటు బురద శకలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీశాయి. మృతదేహాలను గుర్తించడం అధికారులకు పెద్ద సవాలుగా మారడంతో డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 222 మంది మహిళలు, 355 మంది పురుషులు, 453 మంది మృతదేహాల గుర్తింపు చిహ్నాలను సేకరించి భద్రపరిచారు. గుర్తింపు కోసం 1270 మృతదేహాల వివరాలను నేపాల్ పోలీస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ఉత్తర మధ్య నేపాల్ వ్యాప్తంగా ఇళ్లు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోగా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడారు.

0: దానికి భారత్, చైనా సహాయంతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ప్రధాన నదుల్లో నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మూడవసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ప్రపంచ ఐదవ ర్యాంకు జోడీ అయిన సాత్విక్ చిరాగ్ సెమీఫైనల్లో మలేసియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రీన్ అయూబ్, టాన్ వి కియాంగ్ జంటపై 21-15, 18-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఈ సీజన్లో తమ రెండవ టైటిల్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆసియా గేమ్స్ ఛాంపియన్లు ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:50 జరిగే ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన హేజీ టింగ్, రెన్ జియాంగ్ యూ జోడీతో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మూడవసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:40. ఇప్పుడు హిందీ కార్యక్రమంలో జాతీయ పోషకాహార దినోత్సవం సందర్భంగా డైటీషియన్ శ్రీమతి కె సౌమ్య గారితో పరిచయం. పరిచయకర్త కృష్ణకుమారి.
2: आकाशवाणी का ये हैदराबाद केंद्र है. मीडियम वेव 406.5 मीटर्स अर्थात 738 किलोहर्ट्ज़ और न्यूज ऑन AIR मोबाइल ऐप पर प्रस्तुत है आज का हिंदी कार्यक्रम. आज के इस कार्यक्रम में आप सभी श्रोताओं का स्वागत है. श्रोताओं, राष्ट्रीय पोषण सप्ताह के उपलक्ष्य में आइए सुनते हैं पोषण विशेषज्ञ श्रीमती सौम्य कलूरी से भेंट वार्ता. इनसे बातचीत कर रही हैं कृष्णा कुमारी. नमस्कार श्रोताओं, आप सभी का हमारे आज के इस विशेष कार्यक्रम में स्वागत है. श्रोताओं, जैसा कि हम सब जानते हैं, हर साल 1 से 7 सितंबर तक राष्ट्रीय पोषण सप्ताह मनाया जाता है. इसका मुख्य उद्देश्य है हमें ये याद दिलाना कि सही खानपान ही एक स्वस्थ और खुशहाल जीवन की असली चाबी है. लेकिन आज की भागदौड़ भरी जिंदगी में क्या हम वाकई अपनी थाली पर ध्यान दे पा रहे हैं? इसी विषय पर विस्तार से चर्चा करने के लिए जाने माने पोषण विशेषज्ञ आज हमारे स्टूडियो में मौजूद हैं, श्रीमती सौम्य कलूरी, डाइटिशियन. सौम्य जी, हमारे स्टूडियो में आपका बहुत बहुत स्वागत है.
3: धन्यवाद मुझे ये मौका देने के लिए. आकाशवाणी को मेरी बहुत बहुत धन्यवाद.
2: सौम्या जी, चर्चा की शुरुआत सबसे बुनियादी सवाल से करते हैं. हर साल मनाए जाने वाले इस राष्ट्रीय पोषण सप्ताह का मूल संदेश क्या है और आज के समय में इसकी प्रासंगिकता क्यों बढ़ गई है?
3: नेशनल न्यूट्रिशन मंथ एक ऐसा प्रोग्राम है जहाँ पे हमारे देश में मुख्य तरीका से माल न्यूट्रिशन एक बहुत बड़ी समस्या है. तो ये माल न्यूट्रिशन जहाँ पे हर सोसाइटी में फैली हुई है, एक ऊंची सोसाइटी रहने दीजिए, जनरल पब्लिक रहने दीजिए, या नहीं तो आंगनवाड़ी सेंटर की स्थाई में भी रहने दीजिए, ये माल न्यूट्रिशन बहुत बड़ी समस्या हो रही है. तो इसीलिए ये पोषण माह का प्रोग्राम या नेशनल न्यूट्रिशन मंथ का कैंपेन शुरू हुआ है. तो इसमें क्या होता है, ये एक हफ्ता जो हम भागदौड़ करके बहुत सारे प्रोग्राम्स करते हैं या ज्ञान देने की कोशिश करते हैं अलग अलग तरीकों से, जैसे अपना ही प्रोग्राम रहने दीजिए या टीवी की प्रोग्राम रहने दीजिए या नहीं तो स्कूल कॉलेजेस में छोटे छोटे एक्टिविटीज करने दे, एक साल भर के लिए थोड़ा सा और उसमें विशेष ज्ञान पाने के लिए और अपनी जो खाने पीने में हम ध्यान देने के लिए हेल्प करने के लिए एक अच्छी मौका है.
2: जी सौम्या जी, अक्सर संतुलित आहार यानी बैलेंस डाइट की बात सुनते ही एक आम आदमी की भाषा में कहे तो

ఇంతవరకు హిందీ కార్యక్రమంలో జాతీయ పోషకాహార దినోత్సవం సందర్భంగా డైటీషియన్ శ్రీమతి కె సౌమ్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కృష్ణకుమారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. హైదరాబాద్లోని మియాపూర్లో దేశంలోనే తొలిసారిగా ఆవిష్కృతమైన అహింస స్తంభం రాబోయే తరాలకు శాంతి అహింసల సందేశాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చేయూత సామాజిక భద్రత పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రారంభించింది. ఇందిరాపారు ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కొనసాగుతోంది. రాష్ట్రంలోని భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఈరోజు యెల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం సభలో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పూలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సభలో ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సిద్దమవుతున్నాయి. అలాగే ప్రతిపక్షాలను నిలువరించేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పక్ష సభ్యులు కూడా సర్వసన్నద్దమవుతున్నారు. శాసనసభ మండలి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అధికారులు సహకరించాలని, సమన్వయంతో పనిచేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. రేపు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వారు నిన్న శాసనమండలి కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ధర్నాలు, రాస్తారోకులు జరగకుండా ప్రశాంతంగా సమావేశాలు జరిగేలా చూడాలని, సమావేశాలు జరిగే సమయంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి మంత్రులకు, సభ్యులకు సహకరించాలని స్పీకర్, మండలి చైర్మన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్లోని మియాపూర్లో దేశంలోనే తొలిసారిగా ఆవిష్కృతమైన అహింసా స్తంభం రాబోయే తరాలకు శాంతి అహింసల సందేశాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జైన్ సమాజ మహిళలు నాయకత్వం వహించడం విశేషమని కొనియాడిన ఆయన, అహింస అంటే శారీరకంగానే కాక మాటల్లో, ఆలోచనలో కూడా పాటించాల్సిన అత్యున్నత బలమని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళా సాధికారత దిశగా నారీశక్తి వందన అధినియం వంటి చర్యలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో జైన, బ్రాహ్మణ, మహేశ్వరి సమాజాల పాత్రను కొనియాడిన మంత్రి 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో సాంస్కృతిక విలువలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. చేయూత సామాజిక భద్రత పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ను మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణతో పాటు పరిశీలనను సమాంతరంగా పూర్తి చేయాలని మంత్రి సీతక్ ఆదేశాలు జారీ చేయగా, అర్హులను గుర్తించేందుకు మండల, మున్సిపల్, సర్కిల్ స్థాయి అధికారులను నియమించారు. ప్రత్యేకంగా రూపొందించిన చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్లో

0: అధికారులు దరఖాస్తుదారుల వివరాలు, పత్రాలు పరిశీలించి నివేదికలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీలోగా వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారుల జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదానికి పంపుతారు. ఆమోదం అనంతరం మంజూరు ఉత్తర్వులను సిద్ధం చేసి లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్టంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. రాష్ట ప్రభుత్వం వచ్చే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లు, రోడ్ షోలు, ఎంఓయూలపై పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి శనివారం నాడు సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులు గమ్యస్థానంగా తెలంగాణను మరింత బలోపేతం చేసేలాగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచేలాగా పలు పాలసీలను గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తామన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేసేలాగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్కు విస్తృత ప్రచారం లభించేలాగా రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. అభివృద్ది సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నిన్న సాయంత్రం వనపర్తిలో 70 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో మంత్రి మాట్లాడుతూ,
1: పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి 70 కోట్ల రూపాయలను మరి శంకుస్థాపన చేసినందుకు నాకు చాలా సంతోషం. ఈ రోజు ప్రతి దగ్గర అభివృద్ధి, రోడ్లు గాని, లైట్లు గాని, హెల్త్ గాని, యంగ్ ఇండియా స్కూల్స్ గాని, ఇవన్నీ చేస్తూ సన్నవ్యం గాని 15 లక్షల ఇవాళ రేషన్ కార్డులు ఈ 2.5 ఏళ్ళలో ఇచ్చినాం. లక్షల మందికి ఇళ్లలో కరెంటు వెలుగులు నింపుతా ఉన్నాం.
0: మైనారిటీ సంక్షేమ శాఖలోని వివిధ విభాగాలు, సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్ సూచించారు. ఫైళ్లు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సచివాలయంలో నిన్న వక్ఫ్ బోర్డు, ఉర్దూ అకాడమీ, షాహీ మసీద్, గురుకులాలు, ఖాజీలకు సంబంధించిన విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా నెలకు భారీగా జీతభత్యాలు పొందుతూ ప్రజాధనాన్ని తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు శ్రీధర్బాబు, పూనం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మహాధర్నాలో పాల్గొన్నారు. రాష్టంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్దిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట పర్యాటక విధాన లక్ష్యాలకు అనుగుణంగా అధిక పర్యాటకాధారణ ప్రాంతాలను గుర్తించి నాణ్యమైన హోటల్ మౌలిక సదుపాయాల అభివృద్ది చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ పర్యాటక అభివృద్ది సంస్థకు చెందిన ఆస్తులను ఆధునికీకరించడంతో పాటు నిబంధనల మేరకు అనువైన ప్రభుత్వ సెమీ ఫారెస్ట్ భూములను హోటళ్ల నిర్మాణానికి గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. వారసత్వం, సంస్కృతి, ఈకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం వంటి విభాగాలను ప్రోత్సహించేందుకు వ్యూహం సిద్దం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట న్యాయ సేవాధికారి సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి చెప్పారు. న్యూఢిల్లీలోని జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు 3వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లోక్ అదాలత్కు సంబంధించిన ప్రెస్నోట్ను ప్రజా ప్రయోజనార్థం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించాలని కోరుతూ రాష్ట ప్రభుత్వ పబ్లిక్ సెల్ డిప్యూటీ డైరెక్టర్కు లేఖ రాశారు. రాష్టంలో 4 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగానికి పూర్తి సహకారం అందిస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అన్నారు. నిన్న సాయంత్రం రాజన్న సిరిసిల్లకు జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్లా విజయ్ ఇంటికి వెళ్లి ఎలక్ట్రానిక్ మరమగ్గాన్ని ఆవిష్కరించారు. మగ్గంపై రూపొందించిన వెండి వెన్నెల చీరను పరిశీలించారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం రేపు ఎల్లుండి జిల్లాలో పర్యటిస్తుంది. విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రతిపాదించిన సీతంపేట, సుజాత్నగర్, దుమ్ముగూడెం, చాపరాలపల్లి, పాల్వంచ, దమ్మపేట, పెనగడపలను తనిఖీ చేస్తుంది. ఈ నెల 15వ తేదీన వేములవాడ తిప్పపూర్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన గోశాలలో కోడెలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉమ్మడి కరీంనగర్కు జిల్లా చెందిన సన్నకారు చిన్నకారు రైతులు అర్హులని వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొమురం భీమా సిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా తీజ్ పండుగ ముగింపు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని చింతకుంటలో మాజీ ఎమ్మెల్యే

0: కోనేరు కోనప్ప ముగింపు వేడుకలకు హాజరు కాగా కెరమెరిలో డీసీసీ అధ్యకురాలు సుగుణ హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరు ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా 679 క్యూసెక్ల మేర ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 20.516 టీఎంసీల మేరకు నీరు నిల్వ ఉంది. హనుమకొండ జిల్లాలోని గట్ల నర్సింగాపూర్ కొత్తకొండ రహదారిపై హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వంతెన నిర్మాణం పనుల కోసం 2,50,00,000 రూపాయల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతులను మంజూరు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలం వీరారెడ్డిపల్లిలో రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు రాస్తారోకో చేపట్టారు. కరీంనగర్లో ఏఐటీయూసీ రాష్ట మహాసభలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రారంభ వేడుకలకు ఈరోజు ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఈరోజు సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు గంట సమయం పడుతోంది. శ్రావణ మాసం ముగుస్తున్న సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. భీమేశ్వర స్వామికి కోడతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట పర్యాటక శాఖ 2026 ఏడాదిగాను రాష్ట పర్యాటక అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోందని హనుమకొండ పర్యాటక శాఖ అధికారి శివాజీ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:20.

0: వనితా లోకం మహిళల కార్యక్రమంలో ట్రాన్స్ ఉమెన్ ప్రేమ్లీల గారితో పరిచయం.
1: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో ట్రాన్స్ ఉమెన్ ప్రేమ్లీల గారితో పరిచయం వింటారు.
2: ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రేమ్లీల భజని. వీరు ఒక ట్రాన్స్ ఉమెన్. వారి కథ ఏంటి, వారి జీవితం ఎలా సాగుతోంది, ఎలా మొదలైంది అనే విశేషాలు తెలుసుకుందాం ఇవాల్టి కార్యక్రమంలో. నమస్కారం అండి.
3: నమస్కారం మేడం.
2: బాగున్నారా?
3: చాలా బాగున్నాను.
2: ఓకే. అయితే సాధారణంగా ఒక ట్రాన్స్ ఉమెన్ అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి.
3: అవును,
2: నేను ఇది అని లోపల ఉన్న సత్యం చెప్పడానికి చాలా చాలా ధైర్యం కావాలి. మనం ఆలోచన చేసుకుని ఓకే అనుకుని అందరికీ చెప్పాలనుకోవడానికి చాలా పెద్ద జర్నీ ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి. మీరు ఎక్కడ పుట్టారు, ఎలాగా, అవన్నీ చెప్పండి.
3: తప్పకుండా. నా పేరు వచ్చి ప్రేమ్లీల. నేను నా మొదటిగా బాయ్గా ఉన్నప్పుడు నా పేరు రాజు. నేను పుట్టి పెరిగింది చదువుకుందంతా సికింద్రాబాద్ ప్రాంతంలోనే. అయితే నా యొక్క చదువుతో పాటు నాలో కొన్ని శరీర మార్పులు నాలో ఉండేవి. అది నాలో నేను కొన్నిసార్లు సహిస్తూ భరిస్తూ అవి అలాగే నాలోనే నిలుపుకుంటూ డిగ్రీ వరకు పూర్తి చేశాను సికింద్రాబాద్లోనే మొత్తం నా చదువు అంతా. ఈ విధంగా అవుతున్న సమయంలో కుటుంబ పరిస్థితి బాగాలేక చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ నేను సాగడం జరిగింది. ఏదైతే చేంజెస్ నాలో కనబడ్డదో దాని కొరకు నేను ఒక చిన్నపాటి క్వశ్చన్ మార్క్ నాలో ఏర్పడింది. ఏంటంటే నేను ఒక చీకటి గదిలో ఒక వ్యక్తిని పడేస్తే ఏం తోచని పరిస్థితులు ఉంటారో అలాంటి పరిస్థితిలో నేను

0: కుమిలిపోయాను, బాధపడ్డాను అన్నమాట. ఆ సమయంలో నాలాంటి వ్యక్తులు, అంటే ఇటు శరీరపరంగాను మనసుపరంగాను బాధపడే వ్యక్తులు కొంత సముదాయము నాకు పరిచయం కావడం జరిగింది. ఆ పరిచయాలతోటి నేను అనుకున్నాను, నేను నాలాంటి వారు ఇంకా ఉన్నారే అని ఒక ధైర్యం నాకు కనబడ్డది. ఆ కనబడిన ధైర్యంతో, ఆ కనబడిన ఆ యొక్క మార్పుతోటి ఇంతముందుకు నేను ఏదైతే బాధ అనుకున్నానో, ఏదైతే కృంగిపోయిన దశ అనుకున్నానో, వాటన్నిటికీ ఒక మంచి దారి కనబడ్డట్టు కొంతమంది వ్యక్తులు నన్ను కలుసుకోవడం అంటూ జరిగింది.
1: మీరు ఇలా జరుగుతోంది మీలో మార్పు అని తెలుసుకున్న తర్వాత మీరు మొదటిసారిగా ఈ విషయాన్ని ఎవరితో ప్రస్తావించారు?
0: నాకు వచ్చేసి నేను ఒక 16-17 ఇయర్స్లోనే ఈ మార్పు చేర్పులు అనేది నాలో జరగడం జరిగింది. ఇది ఈ మార్పు రావడము స్టార్టింగ్లో మా ఫ్యామిలీ ఏరియాలో కొంతమంది చిల్లర వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఈయన ఆ టైప్ లాగా చేస్తున్నాడు, 0.5 లాగా, కొజ్జవాడిలాగా ఏదేదో కామెంట్స్ చెప్తున్నప్పుడు నాలో బాధ అనేది కలిగేది. దాంతో వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు వెళ్ళి గొడవ పడడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఏదైతే నేను 16-17 ఆ టైంలో ఈ యొక్క ఫ్రెండ్స్ని కలవడం జరిగిందో, అప్పుడు నాలో ఈ యొక్క బాధలను మర్చిపోయే యొక్క గొప్ప మలుపు కనబడ్డది.
1: సో మీలాగా ఆలోచించే వాళ్ళని, మీలాగా మార్పులు చెందే వాళ్ళని చూసి మీరు ధైర్యం తెచ్చుకున్నారు. ఆ సందర్భంలో మీ కుటుంబం ఎలా స్పందించింది?
0: అప్పటికి నేను కుటుంబానికి ఇవన్నీ ఏం చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా పుట్టడం అనేది కొంతమంది అంటారు అది కర్మనో లేక శాపమో పాపమో ఏదేదో అంటారు, కానీ అలాంటి బాధాకరమైన విషయాలు కుటుంబంతో నేను చర్చ చేయడం కానీ మాట్లాడడం కానీ నేను ఇష్టపడలేదు. ఇష్టపడకుండా నాలో నేను వాటిని దాచిపెట్టుకుంటూ ఇటు ఉద్యోగం చేసుకుంటూ కుటుంబంలో కొద్దిపాటి సహాయం చేసుకుంటూ నేను జీవనాన్ని గడుపుకున్నాను. తర్వాత మొత్తానికి ఎప్పుడైతే ఫ్రెండ్స్ని పరిచయమయ్యారో, ఈ ఫ్రెండ్స్ వారందరి బాధలు, వారికి ఉండే యొక్క హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది, హ్యాపీనెస్ ఏ విధంగా ఉంటాం అనే విషయాలు నాతో చెప్పినప్పుడు నాలో నిజంగా అలాంటి ఆశలు కూడా చాలా ఉత్సాహం నాలో పొంగించాయి.
1: ఓకే, ఈ క్రమంలో మరి మీకు ఎంతో మానసికంగా ఇబ్బంది పడి ఉండొచ్చు కదా, మీరు ఎంతవరకు చదువుకోగలిగారు?
0: ఈ మానసిక పరిస్థితులలో నేను నా గోల్ ఏముండే అంటే ఒక టీచర్ కావాలని ఉండే. ఎందుకంటే స్కూల్ అయిపోయాక విద్యా వాలంటీర్ అని కూడా నేను స్కూల్లో 8th, 9th, 10th పిల్లలకి చదువు చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఇంట్లో కూడా ట్యూషన్స్ చెప్పడం జరిగింది. ఈ నాలో మార్పు వల్ల, ఈ సొసైటీ వల్ల అలా అనడం వల్ల నాకు ఇంకా నేను ఎక్కువ చదివి ఏం సాధించగలుగుతాను, సాధించినాక కూడా అక్కడ ఇలాంటి బాధలు నేను భరించవలసి వస్తుంది కదా అనే ఆ యొక్క ఆలోచనతో నేను ఎక్కువ చదువుకోలేకపోయాను. నాకు ముఖ్యంగా మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేకుండే ఎడ్యుకేషన్ పరంగా, ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎక్కువ వరకు ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకంత చదువు పైన అంత అవగాహన లేకుండే.
1: మరి మీరు ఈ విషయం చెప్పిన తర్వాత ఇంట్లో తెలియజేస్తే వాళ్ళు ఎలా స్పందించారు?
0: ఫస్ట్ నేను ఈ విధంగా నేను ఒక ట్రాన్స్గా అనే విషయాన్ని మా అన్నయ్యకు, అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, ఇలా మీ బ్రదరు చీరలు కట్టుకొని వాళ్ళతోటి తిరుగుతున్నాడు అని. అంటే మా అన్నయ్య వాళ్ళకు అది ఆ సిచ్యువేషన్ ఎలా జీర్ణించుకోవాలో అర్థం కాలేదు. అర్థం కాక వాళ్ళు అమ్మకు చెప్పాడు. అమ్మకు చెప్పగానే అమ్మ నాన్న నన్ను బెదిరించారు, ఏం చేస్తున్నావు, ఎక్కడ పోతున్నావు, ఏం తిరుగుతున్నావు, ఎట్లాంటి ఈ చాస్టలు ఏంది, నువ్వు సొసైటీలో మంచిగా చదువుకున్నావు, అందరి దగ్గర మంచి పేరుంది, ఎందుకు నువ్వు అట్లా పోతున్నావు, అది మంచి పద్ధతి కాదని బెదిరించారు. ఫస్ట్ టైం బెదిరించినప్పుడు నేను కొద్దిగా అది వీళ్ళ యొక్క బరువు బాధ్యత అనే ఆలోచనతో నేనేం చేశాను, కొన్ని రోజులు ఆ యొక్క స్నేహితులకు కొద్దిగా దూరమయ్యాను. దూరమై ఇక ఫ్యామిలీకి సంబంధించిన వారితో కలవడము, నెక్స్ట్ ఉద్యోగం వెళ్ళి చేస్తూ ఉన్న కొద్ది కూడా నాలో మాత్రం ఆశ మాత్రం చావడం లేదు.
1: మీరు తల్లిదండ్రుల కోసం, చుట్టుపక్కల ప్రపంచం కోసం, స్నేహితుల కోసం కొంత అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు, అప్పటికి ప్రయత్నం చేశారు.
0: చేశాను,
1: కానీ మీ వల్ల
0: కాలేదు.
1: ఏదైతే నిజం ఏదైతే ఉందో అది ఎప్పటికైనా బయటకు వస్తుంది కాబట్టి. అయితే ఇట్లా

0: మీరు చివరికి ఫ్యామిలీతో ఇప్పుడు ఉండడం జరుగుతుందా, లేకపోతే మీరు విడిగా వచ్చి ఉంటున్నారా?
1: లేదు లేదు, నేను విడిగానే ఉన్నాను. విడిగా ఉంటూనే ఇండిపెండెంట్గానే నేను జీవిస్తున్నాను. ఇండిపెండెంట్గా ఉండడం కంటే ముందు నేను కొన్ని సమస్యలను ఎదురు చూశాను. ఎందుకంటే డైరెక్ట్గా నేను ఇండిపెండెంట్గా ఉండాలంటే ఎవరూ నన్ను ఉండనివ్వరు.
0: అవును అవును
1: ముఖ్యంగా ఒక ట్రాన్స్జెండరు తన ఇండిపెండెంట్గా ఉండాలంటే వారికి ఒక గురువు కావాల్సిందే. ఒక గురువుకి సంబంధించిన చేలలు, నాని గురువులు, ఇట్లా గురుబాయ్ లాంటి ఒక కల్చరు ఉంటుందన్నమాట ట్రాన్స్జెండర్లలో. అలాంటి కల్చర్లో నేను వెళ్ళడము, వారితో జీవించడం జరిగింది. వారితో పాటు నేను కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాను, కొన్ని బాధలను ఎదుర్కొన్నాను, కొన్ని సంతోషాలు కూడా ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఇబ్బందులు అంటే ఏంటంటే, ఇప్పుడు నేనైతే ఏదైతే చదువుకున్నానో ఆ చదువుకి వాల్యూ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జీవించడం జరిగింది. ఎలా అంటారా, నేను ఏదైతే షాప్కి నేను బెగ్గింగ్ కోసం వెళ్ళానో, ఆ షాప్ అతను అన్నాడు, నీకు ఇంత మంచి చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, ఏదైనా ఉద్యోగం చేసుకొని బతుకుంటే ఏమవుతుంది అని ఒక క్వశ్చన్ వేశారు. నా మనసులో అనిపించేది, అవును నిజమే కదా, నేను ఉద్యోగం చేయాలనుకుంటే మరి నాకు ఉద్యోగము మరి అక్కడ ఇస్తారా ఇవ్వరా అనే ఆలోచన పడ్డది. కానీ ఆ వ్యక్తి అన్నమాటనేమో నన్ను బాధపరిచింది, ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని. అదే వ్యక్తి అదే షాప్లో ఒక చిన్న ఉద్యోగం ఇస్తే నేను ఆ రోజు మంచి ఉద్యోగం చేసుకునేదాన్ని కదా.
0: నిజమే నిజమే.
1: కానీ వాళ్ళు చెప్పడానికి నరం లేని నాలుక ఎన్నో మాటలు అంటే, కానీ వాళ్ళు కూడా అలాంటి మాటలు అన్నారు, కానీ ఉద్యోగం ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళకు ఉద్యోగం ఇస్తే వారు మా షాప్ని పాడు చేస్తారు, ఖరాబ్ చేస్తారు, ఇంకా వచ్చే వాళ్ళు కూడా మా షాప్కు వస్తారో రారో అని అలాంటి డౌట్ఫుల్ మైండ్ తోటి ప్రజలు ఉన్నారు.
0: మీరు ఇట్లా మీరు అన్నారు, గురుభాయలు చాలా మంది ఉన్నారు, మీరు వాళ్ళతో ఉండి చక్కగా వాళ్ళతో ఈక్వల్గా ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం సహకారం పొందారు?
1: వాళ్ళతోటి సహకారం పొందడంటే కేవలం స్నేహం. స్నేహితులు మనము కొన్ని విషయాలు బయటికి పంచుకుంటాం, కొన్ని విషయాలు బయటికి పంచుకోలేం. వారి మధ్యలో ఒక ట్రాన్స్జెండర్కి ఎలాంటి ఆశలు ఉంటాయి, ఎలాంటి వాంఛలు ఉంటాయి, ఏ విధంగా వాటిని తీర్చుకోవడం, ఏ విధంగా వాటిని జయించడం అనే ఆలోచన త్రోగా మేము మాట్లాడుకునే వాళ్ళము. కానీ ఆ సమయం కూడా చాలా బాధాకరమైన జీవితం అది. ఒక ఇంటికి మనము వెళ్ళామంటే ఆ ఇంట్లోనే ఉండవలసిందే. ఇక బయటికి వెళ్ళి నార్మల్ పర్సన్ ఉద్యోగానికి రాగానే బయటకి షాపింగ్ కానీ మూవీ కానీ హాల్ కానీ వాకింగ్ ప్లేస్కి అక్కడక్కడ వెళ్తాం, కానీ మేము మాత్రం బెగ్గింగ్ అయిపోయాక డైరెక్ట్ ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఇంట్లో కూర్చొని ఇక మా బాధలు సాధనాలు చెప్పుకోవడమే సరిపోతుంది.
0: సో మీరు బెగ్గింగ్ అది చేస్తూ ఉండేవారు బాగా.
1: జా
0: మార్పు వచ్చిన తర్వాత, లేదు మనం కూడా ఒక జీవితం జీవించడానికి అవకాశం ఉంది అని తెలిసిన తర్వాత, ఇప్పుడు తలెత్తుకుని జీవిస్తున్నారు మీరు, ఇప్పుడు మీ జీవితంలో వచ్చిన మంచి మార్పు ఏంటి?
1: మీరు ఈ క్వశ్చన్ అడగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తులను సొసైటీలో పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆ కాలం నుండి కానీ ఎవరైనా అడిగినట్లయితే ఎవరు కూడా లేరు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే మహిళలు, దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం కుక్కడపల్లి వారి నుండి డిఎం లక్ష్మి గారు, నెక్స్ట్ దివ్య దేవరాజన్ గారు కలిసి ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఒక మంచి పని చేయాలనే ఆలోచనతోటి వారు కొంతమంది ట్రాన్స్జెండర్ వ్యక్తులని కలిసి వారందరికీ జూట్ బ్యాగ్స్ సంబంధించి స్టిచ్చింగ్ని ఒక 60 డేస్ వారి ట్రైనింగ్ ఇవ్వడము. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ నుండి వారు మర్చిపోకుండా మళ్ళీ పాత దారికి వెళ్లకుండా వారి కోసం ఒక 1 ఇయర్ వరకు వేజెస్ ఇస్తే, నెల నెలకు వాళ్ళకి జీతం ఇచ్చి, ట్రావెల్స్ ఇచ్చి, భోజనం పెట్టి, ఈ విధంగా ఒక సంవత్సరం పాటు ఆ యొక్క స్థలంలో కుక్కటపల్లి ప్రాంతంలో మమ్మల్ని రన్అప్ చేసి ట్రైనింగ్ చేసి అనేక ప్లేస్లలో ఒక బ్రాండ్గా మమ్మల్ని
0: ఇంట్రడ్యూస్
1: నిలబెట్టారు.
0: చేశారు.
1: ఆ బ్రాండ్లో ముఖ్యంగా ప్రేమ్లీల ఇంకొక బ్రాండ్ అనమాట. ప్రేమ్లీల అంటేనే అసలు తెలియని వాళ్ళు లేరు కమ్యూనిటీలో. ప్రేమ్లీల ఎవరు అమ్మ అంటే జూట్ బ్యాగ్ మేకర్. ఒకప్పుడు ప్రేమ్లీల ఎవరంటే సెక్స్ వర్కర్, ప్రేమ్లీల అంటే ఎవరు బెగ్గర్. కానీ ఈ రోజు ప్రేమ్లీల అలాంటిది కాదు, ప్రేమ్లీల అంటే జూట్ బ్యాగ్ మేకర్ అనే ఒక ధోరణి, అనే ఒక శబ్దం ప్రతి ఒక్క కమ్యూనిటీ వ్యక్తిలో కానీ, కమ్యూనిటీ గ్రూప్లో కానీ, కొన్ని సంస్థలో కానీ నా పేరు మారిపోతుంది. గల కారణం ఏంటంటే నేను ముందుకు వచ్చాను, నేను మంచి స్థాయిలో నిలబడాలి, మంచి స్థాయికి రావాలనే ఆలోచనతో నేను ముందుకు వచ్చాను. కాబట్టి ఆ రోజు తీసుకున్న స్టెప్ నా లైఫ్లో మార్పు చెంది 2021లో వాళ్ళు స్టార్ట్ చేశారు. 22nd మమ్మల్ని వాళ్ళు రన్అప్ చేసుకొని 2023 జనవరి వరకు మమ్మల్ని అన్ని విధాలుగా ట్రైన్
0: అన్ని
1: చేసి,
0: విధంగా
1: అన్ని
0: రెడీ
1: విధాలుగా
0: చేసి
1: సహాయం చేసి సెకండ్ బ్యాచ్ని వాళ్ళు ఫాలోఅప్ చేశారు.

ఆ జనవరిలో నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో వెంటనే నేను ఆ మళ్ళా ఇంకా వేరే ప్లేస్ పోకుండా అదే వాటిని డెవలప్ చేసుకోవడానికి కొంతమందిని మా కమ్యూనిటీలో సపోర్ట్ తోటి జూట్ మిషన్

0: అనిపించేది కూడా కాదనమాట అంత డబ్బులో. తర్వాత ఇక మేము బయటకు వచ్చాక నేను మా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తే కమ్యూనిటీ వాళ్ళు ఒక జూట్ మిషన్ ఇప్పించడం జరిగింది. ఆ మిషన్ తోటి నా ఓన్ కొన్ని బ్యాగ్స్ కుట్టి కొన్ని సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్వేర్ కంపెనీలలో, స్కూల్స్లలో, కాలేజ్లలో, కొన్ని అంగడి ప్లేసెస్లలో నేను కుట్టిన బ్యాగ్స్ అన్ని సేల్స్ చేయడము, అట్లా అట్లా అంచెలంచెల అంచెలుగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రీసెంట్గా తెలంగాణలో ట్రాన్స్ మహిళల ఉత్సవంలో నాకు అవార్డు కూడా రావడం జరిగింది.
1: చాలా సంతోషకరమైన విషయం అండి. ఆ ఆనందం మీ ముఖంలో కనిపిస్తుంది ప్రస్ఫుటంగా. మీరు ఈ ఎన్నో రకాల అంటే ఒక భిక్షం ఎత్తుకునే పరిస్థితి నుంచి రకరకాల వృత్తుల నుంచి వచ్చి స్వావలంబన్ సాధించారు. చాలా ఆనందకరమైన విషయం, ఎందుకంటే ఒక విషయాన్ని జయించడం మామూలు విషయం కాదు, అందులో మీకు వచ్చిన సమస్యని జయించడం మామూలు విషయం కాదు. తల్లిదండ్రుల నుంచి ప్రతి వాళ్ళు పక్కకి దూరం పెట్టి వీళ్ళెవరు అని అర్థం కానట్టుగా మొహం పెట్టినప్పుడు మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని ముందుకు రావడం అనేది చాలా మంచి విషయం. మీకు ఎంతో మంచి మంచి వ్యక్తుల సహకారం కూడా లభించింది. అయితే కేవలం జూట్ బ్యాగ్ మేకింగ్ కూడా కాకుండా మీరు రకరకాలు చేస్తున్నారు, ఇంకా ఏమేమి చేస్తున్నారు?
0: నేను ఈ జూట్ బ్యాగ్స్ ఒకటే ఇప్పుడు సొసైటీలు అంటారు, 10 రాళ్ళుంటే ఏనాటికైనా అభివృద్ధిలో కానీ పడిపోయినా కానీ నిలబడే అవకాశాలు ఉంటాయి అన్నట. ఆ మాట ప్రకారం నేను ఒకటే విద్య నేర్చుకోకుండా ఇంకా పలు విధాలైన సొసైటీలో లాభాలు పొందేటి నేను నేర్చుకున్నాను. రేడియో లాంటిది, యూట్యూబ్ ఛానల్ డెవలప్మెంట్ కానీ, ఆడియో లాంటిది, కల్ట్ హబ్ నుండి నేను ఫ్రీగా, మరి డబ్బులు పెట్టి కాదు, నా పరిస్థితి బాగలేక నేను ఫ్రీగా వారు నాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దెన్ జబర్దస్తి యాక్టర్స్ నాకు దాని సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ నేను టై అండ్ డై కూడా నేర్చుకున్నాను. ఈ టై అండ్ డైలో మనకు చాలా తక్కువ కాస్ట్ తోటి మంచి కళ్ళకు ఇంపుగా ఆనందదాయకం కలిగించే విధంగా ఆ యొక్క డ్రెస్ మెటీరియల్ని తయారు చేసే విధానాన్ని నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న వాటిని వదిలేదు, వాటిని కూడా రన్ చేస్తున్నాను. చిన్న చిన్న కర్చీపులకు కలర్స్ వేయడం కానీ, లేకుంటే చున్నీలకు, శారీలకు. ఫస్ట్ ఏ రోజైతే నేను ట్రైనింగ్ చేసినానో ఈ రోజు ట్రైనింగ్ క్లాస్ అయింది, నెక్స్ట్ రోజు నేను వెళ్ళి ఇంట్లో తెల్ల చీరకు కలర్స్ వేసేసాను. మేడమే వండర్ అయిపోయింది, ప్రేమ్లీలా నీకు ఇంత టాలెంట్ ఉంది, చాలా గ్రేట్, నువ్వు చాలా డెవలప్ అవుతావు అని ఆ రోజు మేడం మెచ్చుకుంది క్లాస్లో. ఆ రోజు చాలా మందిలో నన్ను ఆ విధంగా అప్సెట్ చేయడం చాలా హ్యాపీనెస్. అంటే నేను ఏదైనా అనుకుంటే తప్పకుండా సాధిస్తాను.
1: మిమ్మల్ని అభినందించడం కరెక్టే కూడా, చూస్తుంటే అనిపిస్తుంది. ప్రేమ్ లీలా అనే పేరు ఎవరు పెట్టారు మీకు?
0: యాక్చువల్ నా పేరు, ఆ పేరుండి ఫస్ట్ పేరు, నేను అందరితో ప్రేమగా ఉండేదాన్ని. ఆ ప్రేమతో ఉంటే మా కమ్యూనిటీలో ఉన్న అబ్బాయి ఏమన్నాడు, నువ్వు అందరిని ప్రేమిస్తున్నావు కదా, నీకు ఆ పేరు ఫస్ట్ ఉన్న పేరు బాగాలేదు, నీ పేరు ప్రేమ్గా మార్చుకున్నారు. సరే అని ప్రేమ్గా మార్చుకున్నా. ప్రేమ్గా మార్చుకున్నాక తర్వాత కొన్ని రోజులకు ఈయన మూవీ వచ్చింది, ఏది షారుఖ్ ఖాన్ ఆయన హీరోది ప్రేమ్ రతన్ ధనపాయ అనే పాట వస్తుంది. ఆ పాటలో ప్రేమ్ లీల అనే మూవీ నేమే ఉంది. ఆ ప్రేమ్ లీల మూవీ నేమ్ నేను పెట్టేసుకున్నాను.
1: చాలా బాగుంది. అయితే మీరు ఈ హ్యాండిక్రాఫ్ట్ చేస్తున్నారు, టై అండ్ డై చేస్తున్నారు, జూట్ బ్యాగ్ మేకింగ్ చేస్తున్నారు, ఇంకా కమ్యూనిటీ వర్క్ చేస్తూ ఉంటారు మీరు, అండ్ మీకు పుడమి వారి సహకారం కూడా లభించింది అన్నారు. ఏంటి ఆ పుడమి? తర్వాత ఇంకోటి కల్ట్ హబ్ అన్నారు, దాని గురించి చెప్పండి.
0: ఈ కల్ట్ హబ్ వాళ్ళు వసుధా మేడం దీని రన్ చేసేది. వీళ్ళందరూ వచ్చేసి మన హ్యాండిక్యాప్స్, వీళ్ళు హ్యాండిక్యాప్స్ వాళ్ళకి ఇప్పుడు రీసెంట్ తెలంగాణ గవర్నమెంట్ ట్రాన్స్జెండర్ వ్యక్తులని, నెక్స్ట్ వికలాంగులందరినీ ఒక వింగ్గా చేసి అన్ని సదుపాయాలు వాళ్ళకు వీళ్ళకు కలిసే విధంగా ఒక వింగ్ని తయారు చేసి ఏ జరిగినా ఇటు వికలాంగ్తో పాటు ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా అన్ని విధాలుగా ఇటు పింఛన్ విషయంలో కానీ, నెక్స్ట్ హక్కుల విషయంలో కానీ న్యాయం జరగాలని ఆ యొక్క సపరేట్ ఒక కోర్ట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మన తెలంగాణలో పింఛన్స్ ట్రాన్స్జెండర్స్కి ఇంక ఇవ్వట్లేదు, అది ముందు ముందు రావచ్చు, ఎందుకంటే దాని విషయమే చాలా మంది మా కమ్యూనిటీ వాళ్ళు పనిచేస్తున్నారు. తర్వాత ఈ పుడమి వచ్చేసి పద్మ మేడం గారు, తనకు ఇటు పుడమికి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తున్నారు. మమ్మల్ని మాత్రం ఇది నేచురల్ ఫుడ్ అనమాట, ఈ యొక్క పుడమిలో ఏదైనా మనము రసాయనకు సంబంధించి కానీ వాడకుండా మంచి ఫుడ్ తింటే మంచి ఆరోగ్యంగా ఉంటామనే విధానంగా మాకు ప్రతి ఆ యొక్క విషయాన్ని వాళ్ళు తెలపడం జరిగింది. దాంతోపాటు

0: ఈ యొక్క ఫుడ్ తింటూ ఇదే ఫుడ్ని 10 మందికి ఇవ్వాలి అనే ఆలోచనతో తను మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్లో చాలా చాలా మంచి రుచికరమైన వంటకాలు మేము నేర్చుకున్నాం. స్వీట్స్ కూడా ఫస్ట్ రోజు కేకు, ఏ విధంగా గోధుమ పిండితోటి కేక్ తయారు చేయడం నేను వండర్గా ఫీల్ అయిపోయాను ఫస్ట్ టైం. గోధుమలతోటి బా చాలా చాలా వెరైటీ ఫుడ్స్ మాకు ఆమె నేర్పించా అంటే ఆ ఫుడ్ బయట దొరకదు మనకు.
1: బయట గుడ్డు మైదా అవన్నీ వేస్ట్ చేస్తారు కాబట్టి.
0: కానీ అక్కడ అసలు గుడ్డు కూడా వేయలేదు, గుడ్డు లేకుండా చేసి మాకు ఆ రోజు చాలా బాగా కేకు మాకు టేస్ట్గా, షుగర్ ఉన్న పేషెంట్ కూడా ఆ కేక్ తినే విధంగా మాకు ఆ విధంగా ట్రైన్అప్
1: అందువల్ల
0: చేసింది.
1: మీకు వంట మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. మీరు వంట చేస్తున్నారు కదా ఇప్పుడు,
0: అవును
1: అంటే గ్రూప్స్ గా వెళ్ళి చేస్తారా?
0: గ్రూప్స్గా ఇప్పుడు మమ్మల్ని ఎక్కువ వరకు నన్ను సింగిల్గా పిలుస్తారు.
1: ఓకే,
0: మా కమ్యూనిటీలో కానీ నాకు ఏమైనా పార్టీస్ ఉన్నా కూడా నేను ఒక్కదాన్ని వెళ్ళి వంటలు చేసి,
1: అంటే ఆ టీమ్ తో కలిసి మీరు కూడా వంటలు చేస్తారు.
0: అంటే ఆ టీమ్ తోటి ఇప్పుడు మామూలుగా పుడమి వాళ్ళతో ఆఫీస్ ఉంది, ఆఫీస్లో ఎప్పుడైనా మమ్మల్ని పిలిచినప్పుడు వెళ్తాం, వ్యక్తిగతంగా వెళ్తాం పిలిచినప్పుడు. కానీ మా ఇంటి దగ్గర ఏమైనా దావత్లు సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు చిన్న చిన్న వాటికి వెళ్ళి వంటలు చేయడం కూడా జరుగుతుంది.
1: మీరు ఎన్నో వృత్తి విద్యలు, నిజానికి ఇవన్నీ మంచి మంచి వృత్తి విద్యలు. మీరు ఒక్కటే కాకుండా 4-5 నేర్చుకున్నారు, ఇంకా నేర్చుకుందామని చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరు ఎన్నో నైపుణ్యాలు ఉన్నాయి. ఇక ముందు ముందు బోళ్ళని మీరు నేర్చుకుంటారు ఎలాగో, అది ష్యూర్. కానీ మీ అంత ధైర్యం చాలా మందికి లేకపోవచ్చు. ఇది తెలిసిన తర్వాత నేను కరెక్టా రాంగా అనే ప్రశ్న నుంచి, నేను కూడా ఒక మనిషినే అనే ఆలోచనకు వచ్చి, అక్కడి నుంచి ఎవరిని అడగాలి, ఎవరి దగ్గర సహకారం పొందాలి, ఎవరితో స్నేహం చెయ్యాలి, ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటే నన్ను చేయనిస్తారా, పనిస్తారా అన్న ఆలోచనకి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: మంచి క్వశ్చన్ వేశారు మేడం గారు. ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ చాలా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. కౌన్సిలింగ్ లేకుండా ఎంతోమంది ట్రాన్స్ వ్యక్తులు తమ ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి నా ప్రియమైన సహోదరి సహోదరునిలకు అందరికీ నా యొక్క మనవి ఏంటంటే, ప్రాణం పోతే మళ్ళా తిరిగి రాదు, మాట పోతే వస్తుండొచ్చు, కానీ ఆ ప్రాణం విలువ మనం కాపాడుకోవాలంటే మొదటిగా మనం ఒక మంచి స్నేహితుని సంపాదించుకుందాం. అది నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, సొసైటీలో ఉన్న ఒక ట్రాన్స్ వ్యక్తి కావచ్చు. వారితోటి నీ యొక్క ప్రతి ఒక్క సమస్యను అర్థం చేసుకునే వ్యక్తి అని నీకు అనిపిస్తే ఖచ్చితంగా నువ్వు ధారాళంగా నీ హృదయంతో నువ్వు తనతో చెప్పు, ఖచ్చితంగా నీకు సమాధానం దొరుకుతుంది, ఖచ్చితంగా నువ్వు హ్యాపీగా ఉంటావు. కానీ కష్టాలలో బాధలలో నువ్వు ఎప్పటికీ వెళ్ళవు.
1: చాలా చాలా ధైర్యమైన మాటలు చెప్పారు. ఇట్లా ఎవరికైనా సహాయం కావాలి అనుకునే వారికి హెల్ప్ చేసే గ్రూప్స్ గురించిన విశేషాలు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి.
0: యా తప్పకుండా. ఇప్పుడు మన తెలంగాణలో అంత ముందుకు కొన్ని ఇలాంటి కమ్యూనిటీకి హెల్త్కి సంబంధించిన సొసైటీలు కానీ ఆఫీసులు కానీ ఉండేది. కానీ ప్రస్తుతానికి ఈ మార్పు చేర్పులు ప్రజలలో ఎన్నో సోషల్ మీడియా ద్వారా కనబడుతున్న వీడియోల ద్వారా అంత ప్రబలం జరిగిపోతుంది. ఎల్జీబీటీ ఐక్యూ సముదాయంలో ఉన్న వ్యక్తుల గురించి అందరి గురించి తెలిసిపోతుంది. కానీ వాళ్ళకు ఈ విషయాలు మాకు బయట తెలిసిపోతున్నాయి, మేము బయటపడుతున్నామని బాధపడుతున్న వ్యక్తుల కొరకు ఒక మంచి ప్లేస్ అనేది ఉంది. క్యూటీ సెంటర్ ఉంది, మొబైల్ ఫౌండేషన్ ఉంది, దర్పణ్ ఫౌండేషన్ ఉంది, సురక్ష ఫౌండేషన్ ఉంది, అలయన్స్ ఇండియా ఉంది. మన తెలంగాణ హైదరాబాద్ ప్రాంతంలోని ఇవన్నీ ఎల్జీబీటీ ఐక్యూ సముదాయంలో ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు హెల్త్కు సంబంధించి ప్రొటెక్షన్ను మరియు హక్కుల విషయమై, వారికి ప్రభుత్వాల నుండి వచ్చే సహకారాల విషయమై మరి ఈ యొక్క సంస్థలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిని అందరూ యూజ్ చేసుకోవాలి.
1: ప్రేమ్లీల గారు, ఇవాళ మీరు ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఇండివిజువల్గా ఎవరి సపోర్ట్ లేకుండా, అంటే అఫ్కోర్స్ మీ స్నేహితులు మీ కమ్యూనిటీ వాళ్ళ సపోర్ట్ ఉన్నా కూడా, మీరు ఒక చోట మీ స్వశక్తి మీద దాదాపుగా నిలబడ్డారు. ఎన్నో విషయాలు నేర్చుకున్నారు, జూట్ బ్యాగ్ మేకింగ్ దగ్గర నుంచి టై అండ్ డై, హ్యాండీక్రాఫ్ట్స్, కుకింగ్, ఇంకా చాలా నేర్చుకోబోతున్నారు కూడా. అయితే మీరు సమాజం మీకు కొంతవరకు మీ స్నేహపూర్వకమైన సమాజం కావచ్చు, మీకు దొరికిన హెల్ప్ వల్ల కావచ్చు, మీరు ఎంతో కొంత పొందారు. అది మీరు తిరిగి ఇవ్వాలి అని అనుకుంటున్నప్పుడు కొన్ని ట్రైనింగ్స్ అవి కండక్ట్ చేస్తున్నారు. మీ గౌరవాన్ని డిగ్నిటీని నిలబెట్టుకుంటూ మీరు ఇతరులకు చేసే సేవ కానీ సర్వీస్ కానీ ట్రైనింగ్ కానీ సలహా కానీ ఏం చేస్తున్నారో చెప్పండి.
0: ప్రస్తుతానికి నేను సొంతంగానే

0: ఒక చిన్న కుటీర పరిసరం లాగా ప్రేమ్లీల జూట్ బ్యాగ్ మేక సంబంధించి ప్రేమ్లీల క్రియేషన్స్ని నేను ఉద్యమం నుండి రిజిస్ట్రేషన్ చేపించాను. ఆ ఉద్యమం కింద వాళ్ళు నన్ను రిజిస్ట్రేషన్ చేపించి అనేకమైన స్థలాలలో నన్ను స్టాల్ పెట్టడం కూడా తీసుకెళ్తున్నారు. దాంతోపాటు స్వయం ప్రజ్వల లీల ఫౌండేషన్ అనే ఒక సంస్థను నిలపాలనుకుంటున్నాను. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా నన్ను కలవచ్చు, దీంట్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు. దీని ద్వారా కమ్యూనిటీ వ్యక్తులకు ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది, ఇటు ఆర్థిక పరంగాను, రెండోది సోషల్లో ఒక మంచి పేరును తెచ్చే విధంగాను ఈ యొక్క లీల ఫౌండేషన్ క్రియేషన్ ఉంటుంది.
1: మీరు రకరకాల వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ఇప్పుడు జూట్ బ్యాగ్ మేకింగ్ అవి మీరు నేర్చుకున్నారు, ఎవరికైనా నేర్పుతున్నారా?
0: ప్రస్తుతానికి జూట్ బ్యాగ్ ట్రైనింగ్లో నేను ఇద్దరికి నేర్పుతున్నాను. ప్రస్తుతం వాళ్ళు కూడా ఆ బ్యాగ్స్ కుట్టడము, ఆ కుట్టిన బ్యాగ్స్ ని సేల్స్ వాళ్ళ ముందే సేల్స్ చేపిస్తున్నాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు, ఇంత డబ్బు వస్తుందా దీనివల్ల అని. డబ్బు కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకు ఏం చెప్పానంటే డిగ్నిటీ మనకు కావాల్సింది. సొసైటీలో ఒక మంచి పేరు మనం సంపాదించుకున్నామంటే అది ఎప్పటికి ఉండిపోతానే ఆ యొక్క ఆలోచన వారికి వేసినప్పుడు వాళ్ళు ఇంకా హ్యాపీగా మరి ఆ బ్యాగ్స్ కుట్టడం జరుగుతుంది, వాటిని స్టాల్ లాగా సేల్స్ పెట్టడం జరుగుతుంది. మాకు ఇంగ్లీష్లో కొద్దిగా ప్రాబ్లం అయినప్పటికీ కూడా ఫేస్బుక్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఈ యొక్క స్టాల్ విషయంలో మేము కొద్దిగా వెనుకంజలో ఉన్నాము. మాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాటి విషయమే మేము ముందుకు దూసుకు వెళ్తాము.
1: మీకు తప్పకుండా సహకారం లభిస్తుంది, ఎందుకంటే మీ వ్యక్తిత్వం బేసిక్గా అలా ఉంది. మీరు ఏదైనా ముందుకు వెళ్ళి నేర్చుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, 10 మందికి వీలుంటే నేర్పడం చేస్తున్నారు కాబట్టి మీకున్న ఈ గౌరవం, డిగ్నిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మీరు 10 మందికి పంచాలని, ముందు ముందు ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలని, ఎంతో మందికి నేర్పాలని మీ కమ్యూనిటీ తరఫునే కాకుండా సహజంగా కూడా ఒక సొసైటీగా కూడా మీరు ఎదుగుతూ పక్క వాళ్ళని ఎదిగించే ప్రయత్నం చేయాలని అలాగే ఉంటుందని కోరుకుంటూ, మీరు స్టూడియోకి వచ్చి మాతో ఎన్నో విషయాలు ముచ్చటించినందుకు, మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి ధైర్యం కలిగే మాటలు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు. మీ కూడా నా ట్రాన్స్ కమ్యూనిటీ నుండి, ముఖ్యంగా ప్రేమ్లీల, ఎప్పటికీ మీ ఇలాంటి సపోర్ట్ చేసే వ్యక్తులందరికీ ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. నా విషయమై ఇంతమంది ప్రజలకు ఆకాశవాణి ద్వారా తెలియపరుస్తున్నందుకు నేను చాలా చాలా నా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను.
1: థ్యాంక్స్ అండి, నమస్తే.
2: మీరు ఇంతవరకు ట్రాన్స్ ఉమెన్ ప్రేమ్లీల గారితో పరిచయం విన్నారు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక

దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి

0: బాలానందం చిన్నారుల కార్యక్రమంలో షాపూర్ నగర్లోని సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: శ్రోతలకు నమస్కారం. సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ షాపూర్ నగర్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.
2: అందరికీ నమస్కారం. నా పేరు ప్రణీత. నేను PS3 B సెక్షన్ లో చదువుతున్నాను. నేను

0: గురువుల భక్త కొలవండి, పెద్దల మాటను మన్నించండి, మంచి పౌరులుగా ఎదగండి. ధన్యవాదములు. అందరికీ శుభోదయం. నా పేరు దీక్షిత. నేను పిఎస్ఏ సెక్షన్లో చదువుతున్నాను. ఈరోజు నేను ఒక కథ చెప్పబోతున్నాను. ఒక గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. ఆయన చాలా పేదవాడు, కానీ అతను నిజాయితీ కలవాడు. ఒకరోజు రాము నది తీరంలో పనిచేస్తూ ఉండగా ఆయనకి ఒక బంగారు ఉంగరం దొరికింది. అది అతనిది కాదని ఆ ఉంగరాన్ని గ్రామ పెద్దలకి ఇచ్చాడు. గ్రామ పెద్దలు రాముని పరీక్షించాలనుకున్నారు. ఇది నీదే కదా అని అడిగారు. రాము వెంటనే, కాదు తాతయ్య, ఇది నాది కాదు, నేను అబద్ధం చెప్పట్లేను, ఇదెవరిదో వాళ్ళకి ఇచ్చేయండి అని అన్నారు. ఆ మాటలకి మెచ్చిన గ్రామ పెద్దలు ఆ ఉంగరాన్ని అసలు యజమానికి ఇచ్చారు. ఆ యజమాని రాముని నిజాయితీకి సంతోషించి బహుమతి ఇచ్చారు. రాము ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. నీతి నిజాయితీ ఎప్పుడు గెలుస్తుంది. అందరికి ధన్యవాదాలు.
1: అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు పీశాన్విక. నేను 1వ తరగతిలో బి సెక్షన్లో చదువుతున్నాను. ఈరోజు నేను ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు నిజాయితీ విలువ గురించి. ఒక గ్రామంలో సీత అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి చాలా నిజాయితీ మంచితనం ఉండేది. ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి వెళ్తూ ఆమె దారిలో ఒక పర్స్ కనిపించింది. ఆ పర్స్లో ఉన్న డబ్బు, ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. సీతకి ఇంటికి తీసుకెళ్లాలని అనిపించలేదు. అదేవర్దో వాళ్ళకి చాలా అవసరం ఉంటుందని అనుకుంటుంది. ఆమె ఆ పర్స్లో ఉన్న చిరునామాను చూసి ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళింది. పర్స్ పోగొట్టుకున్న వ్యక్తి చాలా బాధపడుతుండగా సీత పర్స్ని అతనికి ఇచ్చింది. ఆ వ్యక్తి సంతోషంతో సీతను ఆశీర్వదించాడు. తర్వాత ఆమె నిజాయితీ గురించి గ్రామం అంతా తెలిసింది. అందరూ సీతను ఆదర్శంగా చూశారు. నీతి ఏంటి? నీతి నిజాయితీ మనకు గౌరవాన్ని ఆనందాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు.

అందరికి శుభోదయం. నా పేరు మోనిత్. నేను 1వ తరగతి ఏ సెక్షన్ లో చదువుతున్నాను. నేను ఈరోజు అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. ఒక చిన్న గ్రామంలో రాఘవ అని ఒక బాలుడు.

0: ఒక చోటుకి చేరాడు. అప్పుడే రాఘవ అన్నాడు, మన దగ్గర చిన్న వెలుగు ఉన్నా అది ఇతరులకి దారి చూపగలదు. ఆ మాటలు విన్న గ్రామస్తులకి తన లోతైన ఆలోచన అర్థమైంది. ఆ రోజు నుంచి రాఘవని ఎవడూ తక్కువగా చూడలేదు. కథ నీతి మన విలువ మాటల్లో కాదు, మన చర్యలలో కనిపిస్తుంది. ధన్యవాదాలు.
1: శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు నిత్యున. నేను 2వ తరగతి ఏ సెక్షన్లో చదువుతున్నాను. ఈరోజు నేను ఒక ఆసక్తికరమైన కథ చెప్పబోతున్నాను.

0: దయాళుడు వచ్చాడు. దయాళుడు వచ్చి తన మిత్రులందరినీ తీసుకువచ్చి ఒక్కొక్క బరువు లాగమనింది. కొద్ది రోజుల్లోనే వంతన సిద్ధమైంది. ఇందులో నీతి ఏంటి? గర్వం గరిష్టం చేస్తుంది, కానీ దయ మరియు సహకారం విజయాన్ని తెస్తాయి. ధన్యవాదాలు. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు పీయూష. నేను 2వ తరగతి బి సెక్షన్లో చదువుతున్నాను. భారతదేశపు మిసైల్ మ్యాన్, ప్రజల రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవన గాథ గురించి చెప్పడానికి వచ్చాను. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 1931-15 తమిళనాడులో రామేశ్వరంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. వారి బాల్యం పేదరికంలో గడిచిన వారి కళలు ఎంతో గొప్పవి. చిన్నప్పటి నుంచి కష్టపడటం, క్రమశిక్షణ నేర్చుకున్నారు. చదువుకుంటూనే కుటుంబానికి సహాయం చేస్తూ పత్రికలు పంపిణీ చేసేవారు. వారు ఏరోనాటికల్ ఇంజనీర్ చదివి ISRO మరియు DRDO వంటి సంస్థల్లో పనిచేశారు. భారతదేశానికి మిసైల్ మ్యాన్ మిసైల్ సాంకేతికలో గొప్ప సేవలు అందించారు. అందుకే వారికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు వచ్చింది. 2002-2007 భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ సాదా సీదా జీవితం గడిపారు. పిల్లలంటే వారికి ఎంతో ఇష్టం. విద్యార్థులను ప్రేరేపించడమే వారి లక్ష్యం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎప్పుడు ఇట్లా చెప్పేవారు, పెద్ద కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడండి. 2015 విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తూ ఆయన ప్రథమ పదించారు. వారి ఆలోచనలు మనల్ని మార్గదర్శకంగా నిలిచాయి. ముగింపుగా చెప్పాలంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం కష్టం, క్రమశిక్షణ, దేశభక్తి కళలు విలువ నేర్పుతుంది. వారి మార్గంలో మనము నడిస్తే వారిలాగా గొప్పవారిగా మారగలము. ధన్యవాదాలు.
1: అందరికీ నమస్కారం. నా పేరు శివనందిని. 3వ తరగతి చదువుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక మంచి కథ చెప్పబోతున్నాను. కథ పేరు పిల్లకాకి. మీ అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. గలగల పారే నడి ఒడ్డున ఒక రావి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కాకి గూడు కట్టుకుని తన 3 పిల్లలతో చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు కాకి తన పిల్లల కోసం ఆహారం తీసుకోవడానికి వెళ్ళేది. ఒకరోజు కాకి ఆహారం కోసం వెళ్ళి తిరిగి గూటికి వచ్చేటప్పుడు ఒక పిల్ల కాకి గూటిలో నుండి తొంగి చూడడం గమనించింది. అప్పుడు కాకి, నువ్వు ఇలా ఎప్పుడూ గూటిలో నుండి తొంగి చూడకూడదు. పొరపాటున నీవు పడిపోవచ్చు, లేదా ఎవరైనా నిన్ను ఎత్తుకుపోవచ్చు అని చెప్తుంది. తల్లి కాకి చెప్పిన మాటలు వినకుండా పిల్లకాకి మళ్ళీ తల్లి కాకి ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు గూటిలో నుండి తొంగి చూసింది. పొరపాటున నీటిలో పడి కొట్టుకుపోయింది. అందరికీ అర్థమైంది కదా. పెద్దవారు చెప్పిన మాటలు వినకపోతే ఆపదలు తప్పవు కదా. ఈ కథకు సంబంధించిన చిన్న సామెత చెప్పబోతున్నాను. పెద్దల మాట చద్ది మూట. ధన్యవాదాలు.
2: అందరికీ శుభ మధ్యాహ్నం. నేను

0: ఆరో తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం కొన్ని పొడుపు కథలు నేర్చుకుందామా? కళ్ళు లేవుగానే ఏడుస్తుంది, కాళ్ళు లేవుగానే నడుస్తుంది, ఏమిటవి? నేను మళ్ళీ అడుగుతున్నాను. కళ్ళు లేవుగానే ఏడుస్తుంది, కాళ్ళు లేవుగానే నడుస్తుంది, ఏమిటది? సరిగ్గా ఆలోచించి చెప్పండి. సరే, నేనే జవాబు చెప్తాను. మేఘం. ఆకాశంలో 60 గదులు, గది గదికి ఒక సిపాయి, సిపాయి చేతిలో తుపాకీ, ఏమిటది? నేను మళ్ళీ అడుగుతున్నాను. ఆకాశంలో 60 గదులు, గది గదికి ఒక సిపాయి, సిపాయి చేతిలో తుపాకీ, ఏమిటది? ఈ ప్రశ్న కొంచెం కష్టంగా అన్నట్టుంది. సరే, సరిగ్గా ఆలోచించి చెప్పండి. సరే, నేనే జవాబు చెప్తాను. తేనె టీగలు.
1: శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు అక్షర. నేను 4వ తరగతి ఏ సెక్షన్లో చదువుతున్నాను. ఈరోజు నేను విద్యకు సంబంధించిన సూక్తులు చెప్పబోతున్నాను. ఎలాగైతే సువాసన లేని పుష్పాన్ని ఎవ్వరు ఇష్టపడరో, అలాగే విద్య లేని వ్యక్తిని సమాజం గౌరవించదు. విద్య మనిషికి సుగంధం లాంటిది. విద్య లేకపోతే అతనికి గౌరవం మర్యాదలు ఉండవు. నేను విద్యకు సంబంధించిన ఇంకొక సూక్తి చెబుతున్నాను. మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాన్ని చేరుస్తాయి. ధన్యవాదాలు.
2: అందరికీ నమస్కారం. నా పేరు ఏ వైష్ణవి. నేను 5వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు నేను తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గురించి మాట్లాడుతున్నాను. చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రాంతానికి చెందిన ధైర్యమైన మహిళ, స్వాతంత్ర సమరయోధురాలు. ఆమె పేద కుటుంబంలో పుట్టి కష్టమైన జీవితం గడిపింది. అప్పటి జమీందారులు పేద రైతుల భూములను అన్యాయంగా లాక్కుంటే ఐలమ్మ గారు ధైర్యంగా ఎదిరించారు. తనకు చెందిన భూమిని జమీందారులకు ఇవ్వకుండా న్యాయం కోసం పోరాడింది. ఆమె పోరాటం తెలంగాణ రైతు ఉద్యమానికి బలాన్నిచ్చింది. పేదల హక్కుల కోసం నిలబడిన ఐలమ్మ గారు ప్రజలకు ఆశాకిరణంగా మారారు. చాకలి ఐలమ్మ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. అది ఏమిటంటే, అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండకూడదు, ధైర్యం సత్యం వైపు నిలబడాలి. ఈరోజు మనం ఆమెను గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, ఆమె చూపిన మార్గాన్ని కూడా అనుసరించాలి. ఇలాంటి మహనీయులు మన దేశానికి గర్వకారణం. ధన్యవాదాలు.
0: అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు కృత్యర్షి. నేను 5వ తరగతి బి సెక్షన్లో చదువుకుంటున్నాను. ఈరోజు మనం వేమన గారు రాసిన ఒక చక్కని పద్యం విందామా?

0: ఏమా ఈ పద్యంకి భావం? పుట్టలోని చెదలు పుట్టినా చనిపోయినా ఒకటే అయినట్లు, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టినా ఒకటే చనిపోయినా ఒకటే. ధన్యవాదములు.
1: అందరికీ నమస్కారం. నా పేరు అభినవ్ గౌడ్, 7వ తరగతి చదువుకుంటున్నాను. ఇవాళ అంశం ఆత్మనిర్భర్ భారత్. మన దేశం అభివృద్ధి దిశగా సాగుతున్న గొప్ప ఉద్యమం ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడుకుందాం. మన భారతదేశం అపారమైన సంపదలు, ప్రతిభావంతులైన యువకులతో నిండిన దేశం. అయితే అభివృద్ధి సాధించాలంటే ఇతర దేశాలపై ఆధారపడకుండా మనమే తయారు చేసుకోవడం, మనమే ఆవిష్కరించుకోవడం, మనమే ఉత్పత్తి చేసుకోవడం చాలా అవసరం. దీని రూపం ఆత్మనిర్భర్ భారత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపుతో మొదలైన ఈ ఉద్యమం మన దేశ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మనమే చేసుకోవాలి, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేది ఆత్మనిర్భర్ భారత్ భావం. ఈ కార్యక్రమంలో 5 ప్రధాన స్తంభాలు ఉన్నాయి. అందులో మొదటిది ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ, వేగవంతమైన ఆధునిక ఆర్థిక వృద్ధి. 2వది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రపంచ స్థాయి వసతులు. 3వది టెక్నాలజీ ఆధారిత వ్యవస్థలు. 4వది ఉపాధి అవకాశాలు మరియు ప్రజలు పాల్గొనడం. 5వది డిమాండ్, దేశీయ ఉత్పత్తుల వినియోగం. ప్రతి విద్యార్థి కూడా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, సృజనాత్మక ఆలోచన చేయడం ద్వారా భారత అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. చివరిగా ఆత్మవిశ్వాసం మన పథం, ఆత్మనిర్భర్ మన లక్ష్యం, భారత అభివృద్ధి మన గమ్యం. ఆత్మనిర్భర్ భారత్ మనతో మొదలవుతుంది. ధన్యవాదాలు.
2: అందరికీ నమస్కారం. నా పేరు శ్రీత. నేను సిఎంఆర్ ఇంటర్నేషనల్ ది స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను దేశభక్తిపై పాట పాడబోతున్నాను.

భారత్, మేరా భారత్, మేరా భారత్, మేరా భారత్, పరవనితను తల్లిగా భావించాలను పద్ధతి ప్రతి జీవిలో పరమాత్మను కాంచుటలో సద్గతి. పరవనితను తల్లిగా భావించాలను పద్ధతి ప్రతి జీవిలో పరమాత్మను కాంచుటలో సద్గతి. చూపించిన రీతి బోధించిన నీతి, చూపించిన రీతి బోధించిన నీతి, ఎన్ని యుగాలైన గాని మారదు ఈ సంస్కృతి. వందనీయ

సద్గుణాల సద్రం పాములను పూజించి పాలోసిన దేశం సుఖశాంతులకిది ధామం. సద్గుణాల సద్రం సత్యం నీవదనం సహనం ఆభరణం, సత్యం నీవదనం సహనం ఆభరణం. హైందవ జీవన సారం ధర్మమే ఆధారం ఆధారం. వందనీయ జననీ.

0: ఇంతవరకు బాలానందం చిన్నారుల కార్యక్రమంలో షాపూర్ నగర్లోని సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత.

0: చేర్చగలిగినవి కావు.
1: పేమసిని పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Stand-up India, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, నువ్వు లేక నేను లేను చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ కౌసల్య పాడిన పాట, రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశం గురించి ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0407 ఎస్టీడి కోడ్ జత చేసి 2324483434, మరొక నెంబరు 2324483436, మరొక నెంబరు 2970434324, మరొక నెంబరు 2970473735. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 3 గంటలు కావస్తుంది. ఇప్పుడు సమన్వయ నాటిక కార్యక్రమంలో అమ్మ ప్రేమ నాటిక రచన ఎన్ దీనబాంధవ, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం డి పరమేశ్వరాచారి.
1: అబ్బబ్బబ్బబ్బా, బారెడు పొద్దెక్కింది, ఇప్పటిదాకా లేవకుండా పడుకుంటే ఎట్లా? వీధిలో అందరూ చక్కగా ఇల్లు ఊడ్చి వాకిలు ఊడ్చి ముగ్గులు పెట్టుకుని ముద్దుగా ఉంచుకుంటుంటే నా కోడలు మాత్రం దర్జాగా 8 లేచి ఏమరపాటు. ఏం లాభం, ఏదైనా అదృష్టం ఉండాలి.
2: ఇదిగో సుభద్ర, ఈ తింగర్ కూతలే వద్దనేది, కాలం మారుతూ వస్తోంది, మనం కూడా సర్దుకుపోవాలి.
1: లేచారా? ఇంకా భజనకారులు రాలేదే అనుకుంటున్నాను. వచ్చారుగా, ఇంకా మోగించండి కోడలి కొత్త రాగం.
2: శ్రీమతి ప్రతిదీ అద్దంలో పెట్టి చూడొద్దే, మనం రాశి రంపాన పెడుతున్నాం అనుకుంటారు. ఇది 5G యుగం, లోకమంతా కొత్త పోకడలు కొత్త పుంకాలు తొక్కుతూ ఉంటే సంప్రదాయమని సన్నాయ మేళమని కూన్రాగాలు తీయకు, ఊరుకో.
1: అబ్బబ్బా, ఇప్పుడు చూసిన కోడల్ని వెనకేసుకురావడమే తప్ప చెప్పింది అర్థం చేసుకోరు.
3: అప్పుడే తెల్లారిందా, అమ్మో టైం ఏంది, అందుకే అనుకుంటా అత్తగారు అలా శ్లోకాలు పాడుతున్నారు.
4: అప్పుడే తెల్లారిందా కళ్యాణి?
3: ఏ వినపటం లేదా మీ అమ్మగారు ఉపన్యాసం?
4: అబ్బా ఏదో పెద్దది, ఇంట్లో అన్ని సక్రమంగా క్రమశిక్షణగా ఉండాలని తపన ఆమెది, అంతేగాని అమ్మకు నువ్వంటే పిచ్చి ప్రేమరావి.
3: అదే అనుకుంటున్నారు ఊళ్ళో అందరును. లేచింది మొదలు లైట్ స్టార్ట్ అన్నట్టు పొద్దున్నే ఎందుకు అని ఆలోచన కూడా ఉండదు మీ అమ్మకి, ఒకటే నస.
4: కళ్యాణి ఆమెకు మాత్రం ఎవరున్నారు చెప్పు, మనం తప్ప.
3: అందుకే తప్పడం లేదు ఈ తిప్పలు. ఈవేళ సండే, పాపకి స్కూల్ లేదు, అయ్యో కాసేపు అలా రెస్ట్ తీసుకుంటుంది, పోనీలే అని ఊరుకోవచ్చు కదా. లేవగానే ఈ చాట భారతం అవసరమా చెప్పండి.
4: కళ్యాణి ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడకు, ఆమె చెప్పేవన్నీ మన మంచికే కదా.
3: మన మంచికే అయ్యుండొచ్చు ఒకసారి రెండు సార్లు, ప్రతిసారినా అండి, నేను కూడా మనిషినే కదా, నాకు కూడా మనసు ఉంటుంది కదా. అంతేలే, ఎంతైనా మీ అమ్మగారు కదా అలాగే అంటారు.
4: అబ్బా కళ్యాణి,
3: నా బాధ మీకు ఎప్పుడు పట్టింది గనక.
2: అమ్మా కళ్యాణి.
3: చెప్పండి మావయ్య గారు.
2: కొంచెం కాఫీ పెట్టమ్మా.
3: అలాగే మావయ్య గారు, ఇప్పుడే తీసుకొస్తాను.
1: చిన్నది లేచిందా, అది కూడా అలాగే పడుకుందా?
4: అమ్మా ఇవాళ ఆదివారం, అందరికీ సెలవు ఉంటుంది కానీ నీకు మాత్రం ఉండదు.
1: అంటే ఏంట్రా, ఆదివారం భోజనం చెయ్యమా, టీలు టిఫిన్లు తినవా? కావాలంటే ఒక 6-7 వరకు పడుకోవచ్చు, పర్వాలేదు, కానీ మరీ 8 వరకు పడుకోవడం, మీ అలవాట్లు పిల్లలకి నేర్పి వాళ్ళని కూడా పాడు చేయకండి.
4: అబ్బా అమ్మా ఇంకా ఆపే.
3: ఇదిగోండి మా అయ్యగారు కాఫీ.
2: ఆహా, నీ చేతి కాఫీ తాగాలంటే అదృష్టం ఉండాలమ్మా.
1: అదే చేత్తో మాకు ఇవ్వచ్చు కదా.
3: ఇదిగో తెచ్చాను అత్తయ్య అందరికీను.
2: ఇస్తుందే ఇస్తుంది, ఇటొక మాట అటొక మాట అని గొణుగుతూ ఉంటావే, అయినా ఇస్తూనే ఉంటుంది.
1: ఆపుతారా మీనా సార్? ఏమండి, నేనేమన్నా చెడు చెబుతున్నానా? అది నాకు కూతురు లాంటిదేగా, బాగుండాలని నా తాపత్రయం. అంతేగాని నాకేమైనా శత్రువు ఆ పిల్ల? ఏమా కళ్యాణి, నా మాటలు నీకు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా?
3: ఏం లేదులేండి అత్తయ్య, ఆయన అన్ని పట్టించుకుంటే పనట్లా సాగేది.
2: చూసావటోయ్ నా కోడల మంచితనం.
1: నేనేమన్నా కాదన్నానా? అయినా ఇరుగు పొరుగు నా కొడుకుని కోడలనంటే నాకు ఇష్టం ఉండదండి. అందుకే ఎవరైనా ఒక్క పల్లెత్తు మాటన్నా నా మనసు చివుక్కుమంటుందమ్మా. అందుకే కాస్త కోపంగా గొణిగినా నువ్వేం పట్టించుకోకు తల్లి, ముసలితనం వచ్చింది, పోనీలే మా అత్తయ్య కదా అని ఊరుకోమ్మా. అంతేగాని మనసు మీదకి తీసుకోకమ్మా. ఏ
3: సరే అత్తయ్య అనేవన్నీ అనడం, మళ్ళీ బయటకు మాత్రం ఏదో బతిమాలడం.
5: గుడ్ మార్నింగ్ తాతయ్య, గుడ్ మార్నింగ్ నానమ్మ.
2: అరే రే, మా బంగారం లేచింది, గుడ్ మార్నింగ్.
1: బంగారం ఏంటే పొద్దుకేదాకా పడుకోవడం?
5: ఇవాళ సండే కదా నానమ్మ, రోజు పొద్దునే లేచి వెళ్తున్నావు కదా స్కూల్కి.
1: చిచి వెళ్ళ మొహం కడుక్కోపో.
5: మా మంచి నానమ్మ.
1: బంగారు తల్లి వెళ్ళు, వెళ్ళి మొహం కడుక్కోపో.
5: ఇవాళ సండే నానమ్మా.
4: విన్నావా అమ్మా, అది కూడా సండే అనే అంటుంది, నీకే హాలిడే లేదు వర్కింగ్ డే లేదు.
1: సరేలే, అందరూ నాకు చెప్పేవాళ్ళే.
5: అమ్మా నాకు ఇవాళ బిర్యానీ తినాలని ఉంది.
3: కీర్తన నిన్నే హాస్పిటల్కి వెళ్ళొచ్చాం కదే, వద్దు కావాలంటే వచ్చా.

0: వ్యాపారం చేసుకుందాం.
1: చూడు నానమ్మా,
2: అయ్యో, దానికి తీరాలని ఉవ్విళ్ళు ఊరుతున్నట్టుందే. చేయొచ్చు కదా కళ్యాణి.
1: మా మంచి నానమ్మ.
2: బంగారు తల్లి అడగడం, నానమ్మ నీకు సపోర్ట్ చేయకపోవడం.
3: అమ్మా, దాన్ని మరీ గారాబంగా తయారు చేయకు. నిన్నే డాక్టర్ ఇష్టం వచ్చినట్టు ఆయిల్ ఫుడ్ పెట్టకండి, తన ఆరోగ్యం బాగులేదు అన్నారు.
2: ఏడ్చినట్టే ఉంది, ఏం కాదు, ఒక్కరోజు తింటే కొంపలేం మునిగిపోవు.
3: అమ్మా, నువ్వు అలా నెత్తికెక్కించుకోబట్టే రోజు రోజుకి దాని అల్లరి మితిమీరిపోతుంది.
2: అంటే ఏంట్రా, పిల్లలు కాకపోతే మీరు చేస్తారా అల్లరి? కళ్యాణి,
0: ఏంటతయ్య,
2: ఖచ్చితంగా ఇవాళ బిర్యానీ వండాల్సిందే.
4: సే బుడంగి, మీ నానమ్మ నీకు ఓటు వేస్తే నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేనే.
5: ఒకసారి కిచెన్ లోకి వస్తారా?
3: వస్తున్నా వస్తున్నా.
0: రోజు రోజుకి వీళ్ళ పైత్యం ఎక్కువవుతుంది. అరే, పిల్లకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా ఆహా, ఆవిడగారు చెప్పిందే జరగాలి. చిచి, ఏం జన్మో ఏంటోనది.
3: కళ్యాణి, సరే సర్లే, ఏదో చిన్నది మొండికేస్తే అమ్మలా చెప్పింది, ఈ ఒక్క వారం చెయ్యి.
0: చెప్పండి ఇంకా, ఆమెకి ఎవరున్నారు, మనం తప్ప మనమే అంతా అంటారు కదా. కానీ అసలు మన మాటలంటే లెక్కలేదండి ఆవిడకి.
3: అరే, చిన్న విషయానికి ఎందుకు అలా గునుగుతావు?
0: మీకు చిన్న విషయమేనండి, నేనే ఈ ఇంట్లో ఒక చీడపురుగుని. మీరు ఏమన్నా నేను మెదలకుండా పడుండాలి. మీరు అందరూ ఒకటేనండి.
3: కళ్యాణి, ఇదంతా నీ కుటుంబం కూడా, అలా ఎందుకు ఆలోచిస్తావు?
0: ఏం కాదు, మీరంతా ఒకటే అండి.
3: ఇదిగో కళ్యాణి, చీటికి మాటికి మీరంతా ఒకటే, మీరంతా ఒకటే అని అనకు చూడు, చెప్తున్నా.
0: అంటాను అంటాను అంటాను, పెళ్ళై 13 సంవత్సరాలు అయింది, ఏ చెయ్యాలన్నా, ఎక్కడికెళ్లాలన్నా, ఏం తేవాలన్నా నాకంటూ స్వతంత్రం ఉందా? ప్రతి పనికి పర్మిషన్ కావాలి. నేను ఈ ఇంట్లో ఒక పని మనిషిని మాత్రమే, అంతేనండి.
3: అంటే మేము నిన్ను రాసి రంపాన పెడుతున్నామా?
0: మీరు కాదండి, మీ అమ్మగారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి భూమి చుట్టూ గుండ్రగా తిప్పి అనేవన్నీ అనేసి నా కోళ్లన్నా నా కొడుకన్నా ప్రేమ అని కపట ప్రేమ ఒలకపోస్తూ ఉంటుంది.
3: కళ్యాణి, అమ్మ గురించి అలా పిచ్చి పిచ్చిగా వాగకు.
0: చూసారా, ఉట్టిగా చెప్పినందుకే ఉలిక్కి పడితే ఊరంతా వినిపించేలా నా మీద అరుస్తోంది మీ అమ్మ. అది కనిపించడం లేదా మీకు?
3: కళ్యాణి, నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు.
0: మాట్లాడతానండి మాట్లాడతాను. పెళ్ళైన దగ్గర నుండి ప్రతిరోజు ఈ బాగోతం నాకు తప్పడం లేదు. వారం మొత్తం పొద్దునే లేచి పని కొట్టుకుని చేస్తుంది. అరే, ఒక్కరోజైనా పడుకుంటే అయ్యో పాపం అన్నదే, అది మీకు అర్థం కావట్లేదా?
3: కళ్యాణి, బయట జనం చూస్తే బాగోదని, అది మనకు మంచిది కాదని తన అభిప్రాయం, అంతేగాని నిన్ను పడుకోవద్దని కాదు.
0: చూడండి, ప్రతిదీ మీ అమ్మ చేస్తేనేమో న్యాయం, నేను చేస్తేనేమో అన్యాయం, అంతే కదా?
3: అలా అని నేను అనలేదే.
0: మరింకేంటండి, ఏ చెప్పినా అమ్మకు తోడుండి నన్ను మాత్రం ఏ కాకని చేస్తారు. అంతేగాని అయ్యో పాపం ఇది గొడ్డు చాకరీ చేస్తుంది, నిజమే కదా, దీనికి ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచిస్తారా? అస్సలు ఆలోచించరు. పెళ్ళాన్ని కదా కుక్కిన పేన్లా పడుంటుంది, అదే కదా మీ తంతు.
3: చిచి, నీకు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోవు, అసలు నువ్వు మనిషివే కాదు.
0: అంతే అంతే, మీరు చెప్పినవన్నీ చేసి నోటిదాకా తెచ్చిస్తుంటే మనిషిలా ఎలా కనపడతాను, జంతువులాగే కనపడతాను.
3: అంటే ఏంటి, నువ్వు చేసి పెడుతుంటే మేము కూర్చొని తినే గాడిదలా కనపడుతున్నావా?
0: అలా అని నేను అనలేదే. 13 సంవత్సరాలుగా నేను ఇంట్లో ఒక బానిస, మీరందరూ రాజవంశీయులు.
3: బానిసల బ్రతకడం దీనికి, కావాలంటే ఇల్లు వదిలి వెళ్ళిపో.
0: పోతానండి పోతాను, ఏమైనా దిక్కులేదని అనుకుంటున్నారా ఏంటి?
2: ఒరే ఒరే, ఏమిట్రా మీ వాదనలు, మితిమీరిపోతున్నాయి.
0: రండి రండి, మీ వల్లే నా సంసారం మొత్తం నాశనం అవుతోంది.
2: నా వల్ల
0: కాకుంటే ఏనాడు పన్నెత్తి ఒక్క మాటనని నా మొగుడు ఈవేళ నన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నాడు.
2: ఒరే, అలా ఎలా అంటావు, ఇది దానిల్లు కూడా.
0: అబ్బబ్బబ్బా, ఎంత బాగా నటిస్తున్నారండి, ప్రతి క్షణం నన్ను వేధించడమే కాకుండా ఏదో ఉద్ధరిస్తున్నట్టు మళ్ళీ నటన ఒకటి.
2: ఆడపిల్ల మీద చేతుతావా, బుద్ధిందా? అమ్మ కళ్యాణి, నేను చేసిన తప్పే, మీ ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నాను, కానీ ఎప్పుడూ నీ మంచి కోరుకుంటానే తప్ప నువ్వేవీ నాకు శత్రువు కాదమ్మా.
0: అదే అదే చూస్తూనే ఉన్నాళ్ళండి, చేసేవన్నీ చేస్తున్నారుగా.
3: చూసావా చూసావా అమ్మ, దాని పొగరు నువ్వెందుకమ్మా, తనని ప్రతిపలాడతావు.
2: నువ్వు నోరు అమ్మా, ఈ గొడవ అంతటికి కారణం నేనే. చూడు, ఇవాళ బిర్యానీ ఇవ్వద్దు ఏమొద్దు, కావాలంటే నేను చిన్నదానికి నచ్చ చెప్తాను, మీరిద్దరు గొడవ ఆపండిరా.
0: అంటే నన్ను శత్రువు చేసి మీరందరూ సంతోషంగా ఉంటారు, చివరికి చివరికి చిన్నపిల్ల దాని దగ్గర కూడా నాకు మర్యాద ఇవ్వరు, అంతే కదా?
2: చచ్చా, అలా కాదమ్మా, మీరిద్దరు ఇలా గొడవ పడ్డం ఇంటికి మంచిది కాదమ్మా. ఒరే, అసలు నువ్వు అలా బయటకెళ్ళు, వెళ్ళు.
3: వెళ్తా వెళ్తా, ఈ దరిద్రాన్ని చూస్తూ బాధపడే కన్నా బయటి ప్రపంచమే మేలు.
0: చూసారా, మీ వల్ల మా ఇద్దరికి ఇలా గొడవలు, చిచి పాడు బతుకున్నారు.
2: అమ్మా అమ్మా అమ్మా,

0: ఎంతో బాధపడుతూ లోపలికి వెళ్ళకమ్మా. కళ్యాణి తలుపు తీయమ్మా, బయటికి రామ్మా. నేను అలా చిన్నదానికి సపోర్ట్ చేసి ఉండకూడదు, తప్పంతా నాదే కళ్యాణి. కళ్యాణి బయటికి రామ్మా. అమ్మా కళ్యాణి తలుపు తీయమ్మా, నా మాట విను.
1: నాతో మాట్లాడదు
0: అమ్మా,
1: చేసినవన్నీ మీరే చేసి మళ్ళీ ఎందుకు ఇలాగా?
2: అలా గట్టిగా గుంజక మా తల నొస్తుంది.
0: ఏ నోరుమి, ఎలా వేయాలో నాకు తెలీదా? ఈవేళ కొత్తగా వేస్తున్నానా ఏంటి?
2: అబ్బా అమ్మా తల నొస్తుంది.
0: అయ్యయ్యో చెట్టి తల్లి, పోనీ నేనైనా?
2: ఆ నానమ్మా వెయ్యి.
0: అత్తయ్య ప్రతి దాంట్లో ఇలా రాకండి, నేను వేస్తున్నాను కదా.
2: అమ్మా నానమ్మ వేస్తుందిలే, నువ్వు గట్టిగా అలా అవుతున్నావు.
0: ఏ నోరుమి, నేను వేస్తున్నాను కదా. ఏ అయ్యో ఏడు బాబు.
3: కళ్యాణి పిల్ల ఏడుస్తుందమ్మా, అలా ఇబ్బంది పెట్టకు.
0: అత్తయ్య మీకో దండం, నాకు ఈ కాస్త మర్యాదైనా ఉండనివ్వండి ప్లీజ్.
4: కళ్యాణి మాటి మాటికి ఏమవుతుంది నీకు? అది ఏడుస్తుంది కదా, అదన్నా అర్థమవుతుందా లేదా నీకు?
0: జడ వేయడం కూడా మీ అమ్మ నాకు నేర్పించాలా ఏంటి?
4: అరే పిల్ల ఏడుస్తుంది, నొప్పిగా ఉందని బాధపడుతుంది, అర్థం చేసుకోవా నువ్వు.
2: నాన్న నానమ్మ వేస్తా అన్నా అమ్మ వినడం లేదు.
0: చెప్పవే, రోజు వేస్తే వేయించుకుంటావు, ఇవాళ ఏం జరిగింది? అరే తలంటు పోసాను, జడ మొత్తం పచ్చిగా ఉంటుంది, కొంచెమే నొప్పి లేస్తే ఓర్చుకోలేవా?
4: కళ్యాణి అది చిన్నపిల్ల, ఎందుకే కోపం? అర్థం చేసుకుని కొంచెం మెల్లిగా వేయొచ్చుగా.
3: ఒరేయ్ నువ్వు నోర్మై, ఇవి ఆడవాళ్ల పనులు, నువ్వు వదిలే వెళ్ళు.
0: ఈ ఇంట్లో నాకు అస్సలు మర్యాద లేదు, ఎవరే చెప్పినా నోరు మూసుకుని పడి ఉండాలి అంతే కదా. పోమ్మా పో, మీ నానమ్మతోటి జడించుకో పోవే.
2: అమ్మా అలా కోపంగా వెళ్ళకు, నానమ్మ చూడు.
3: అయ్యయ్యో చిట్టి తల్లి, నేను జడైనా రామ్మా, అమ్మేదో హడావిళ్ళు అలా చేసింది గాని నువ్వంటే అమ్మకి చాలా ఇష్టం. నేను జడేస్తానుగా, ఇలా రా కూర్చో.
2: నానమ్మ అమ్మకెందుకు అసలు కోపం?
3: కోపం ఏం లేదమ్మా, నువ్వు కొంచెం ఓర్చుకోక అలా అమ్మని ఇబ్బంది పెట్టావు కదా. అంతేగాని మీ అమ్మకి నాన్నకి నాన్నమ్మకి తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. కాదు కాదు ప్రాణం.
2: సారీ నాన్నమ్మ, కొంచెం గట్టిగా జడేస్తుంటే నొప్పి అనిపించింది అందుకే ఏడ్చా, ఇంకోసారి ఇలా ఎప్పుడు ఏడవను, అమ్మను కూడా ఇబ్బంది పెట్టను.
3: అమ్మయ్యా చూడు నీ జడ ఎంత బాగుందో.
2: నిజమే.
3: చూడు అమ్మ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు, ఇంకోసారి ఇలా ఏడవను అని కూడా చెప్పు.
0: ఏం అక్కర్లేదు, నీ సారీలు మర్యాదలు. ఇదిగో ఈ బ్యాగ్, ఇందులో నీకు 10 రోజులకు సరిపడా బట్టలు పెట్టాను. ఇదిగోనే నువ్వు అడిగిన 1000 రూపాయలను. మీ నాన్నమ్మకు చెప్పు నువ్వు 10 రోజులు టూర్కి వెళ్తున్నావు అని. మళ్ళీ నేను చెప్పలేదని నా మీద విరుచుకుపడతారు.
3: అవునా చిట్టి తల్లి?
2: అవును నానమ్మ, మర్చిపోయా.
3: ఏమండి విన్నారా, చిట్టి తల్లి టూర్కి వెళ్తుందట.
5: బంగారం నిజమా?
2: అవును తాతయ్య.
5: నువ్వు టూర్కి వెళ్తున్నావా? మమ్మల్ని వదిలి ఎలా వెళ్తావురా?
2: తాతయ్య ప్లీజ్, ఒక 10 రోజులే కదా, వెంటనే వచ్చేస్తా.
5: 10 రోజులే? మా ప్రాణం అంతా మీ మీదే కొట్టుకుంటుందమ్మా.
2: అయ్యో తాతయ్య నేను అక్కడే ఉండనుగా, మళ్ళీ వచ్చేస్తా. నాన్నమ్మ మీరు ఇద్దరు గొడవ పడకండి సరేనా?
5: అలాగే చిట్టి తల్లి. అదిగో మీ స్కూల్ వ్యాన్ వచ్చినట్టుంది, పద పద పద.
2: బాయ్ తాతయ్య.
5: బాయ్.
2: బాయ్ నానమ్మ.
0: బాయ్.
2: బాయ్ అమ్మా.
0: జాగ్రత్త. బాయ్ బాయ్.
2: బాయ్
3: జాగ్రత్త అమ్మా.
6: బాయ్ అమ్మా.
3: ఏమండి మన కళ్యాణి యోగి ఇద్దరు బాగా గొడవ పడుతున్నారండి.
5: చూడు సుభద్ర, ప్రతి విషయాన్ని మనం భూతద్దంలో చూడొద్దు. నేను నీకు ఎప్పటి నుండో అదే విషయాన్ని నీకు చెప్తూనే ఉన్నాను.
3: నిజమేనండి, నిన్న కళ్యాణి కూడా నా మీదే చిరాకు పడింది. ఏమండి నేనేమన్నా కోపంతో అంటానా? వాళ్ళు బాగుపడాలనే కదా, ఎందుకు అర్థం చేసుకోరు?
5: పిచ్చిదానా, లోకం పోకడ మారింది, కాలమే వివిధ రకాల మార్పులకు దారితీస్తుంది. మనమో లెక్క, ఏది ఏమైనా అన్నిటికీ మౌనమే పరిష్కారం. చూస్తూ ఊరుకోవడమే మనకు మంచిది. ఒక వయసు వచ్చాక నిదానమే ప్రధానం. అయినా ఇప్పుడు వాళ్ల కాలమే నడుస్తోంది. వాళ్ళు ఎలా అంటే అలా ఉండడమే. కోపతాపాలకు పోయి నా అనుకున్న వాళ్ళని దూరం చేసుకుంటే ఏం లాభం? ఊరుకో, అన్ని పిచ్చాలోచనలు వద్దు.
3: నిజమేనండి, ఒక వయసు వచ్చాక అన్నిటి

0: తగ్గించుకోవడమే అందరికీ మంచిది. అయ్యయ్యయ్యో, పొయ్యి మీద అన్నం మాడిపోతుందే. ఈ కూర ఏమో మాడి మసైపోయింది, చూసుకోవద్దు. అబ్బబ్బబ్బా, ఈ కిచెన్ అంతా చూడు, ఎక్కడ గిన్నెలు అక్కడే. కిచెన్ అంతా ఇలా ఉంచొచ్చా? ఏం చేస్తోందో ఏమో ఈ కళ్యాణి. కళ్యాణి, కళ్యాణి!
1: నేను చేస్తూనే ఉన్నా అత్తయ్య, కొంచెమే కదా మాడిపోయింది, అయినా ఎందుకు అలా అరుస్తున్నారు?
0: ఏంటమ్మా, చూసుకోవద్దా అంటున్నా. చూడు, ఆ గిన్నెలు ఎందుకు అలా ఉంచుతావు? ఎప్పటికప్పుడే కడిగి పెట్టుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది అంటున్నా.
1: అత్తయ్య, ఈ కిచెన్ లో మీకేం పని? ఏం చేసినా మొత్తం చేయాల్సింది నేనే కదా. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి.
0: ఎందుకే అలా ప్రతి విషయానికి విసుక్కుంటావు? ఇప్పుడు నేనేమన్నానని?
1: నా మాటే అంత అత్తయ్య, నేను ఏదన్నా విసుక్కున్నట్టు కోపంగా ఉన్నట్టే ఉంటుంది మీకు.
0: సర్లేమ్మా, నీ ఇష్టం.
2: కళ్యాణి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, బాక్స్ రెడీ అయ్యిందా?
1: ఇదిగో వస్తున్నానండి. ఏమండి, కూర కొంచెం మాడిపోయింది, బెడ్రూమ్ లో మీ డ్రెస్ ఐరన్ చేస్తున్నా. ఈ మాడింది మీరు తీసుకెళ్తే తెల్లారనే ఇంకో కూర పెట్టాను.
2: ముందే శ్రద్ధగా చూసుకోవాలి కదా, రోజు ఆఫీస్కి లేట్గా వస్తున్నా అని ఆ పంచింగ్ మిషన్ కూడా నాకు గుర్తు చేస్తుంది. రోడంతా ట్రాఫిక్, నువ్వేమో ఇంట్లో 9 అయినా బాక్స్ రెడీ చేసి ఇవ్వవు
1: అన్నారా? ఎప్పుడో ఒక్కసారి ఆలస్యమైనా మొత్తం నా వల్లే పని ఆగిపోయింది అంటారు మీరు.
2: అబ్బా, నీ వల్లని కాదు. చూడు, టైం 9:30 అవుతుంది, ఇక్కడ నుండి 40 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ ట్రాఫిక్ లో బండి నడిపి వెళ్లేసరికి చాలా ఇబ్బంది అవుతుంది.
1: ఏమండి, పొద్దున్నే లేచి అన్ని పనులు చేసి పిల్లని పంపించి మిమ్మల్ని మీ అమ్మా నాన్నని చూసుకోవడం లేదా? నేను కనీసం జాలి పడకపోగా మీ అమ్మ వచ్చి ఇది బాలేదు అది బాలని ఒకటే నస.
2: అబ్బా, మళ్ళీ మొదలైందా కళ్యాణి? అరే, ఇల్లు బాగుండాలని అడిగిందేమో, అంత దానికి ఎందుకు ఎంచుకుంటావు? అమ్మ చెప్పింది కూడా నీ మంచికే కదా.
1: అంటే నాకు తెలీదా, నేనేమైనా చిన్నపిల్లన? ప్రతిదీ ఆవుకి నచ్చినట్టే జరగాలి. బండెడ్ చాకరీ చేస్తున్నాను, అయ్యో పాపం అందరేంటండి.
2: చూడు కళ్యాణి, చాలా సార్లు చెప్పాను అమ్మను నాన్నను ఏమనొద్దని.
1: వెనకేసుకుని రండి, ఆమె ఏమన్నా ఎన్ని తిట్టినా ఎంత అరిచినా కనపడదు, కానీ నేను ఏమన్నా అంటే మాత్రం మీ కోపం కొట్టుకొస్తుంది. నా వల్ల కాదండి ఇంట్లో ఉండడం, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇలా ప్రతిరోజు నరకం అనుభవిస్తూ బ్రతకడం కన్నా చచ్చిపోవడం మేలు.
2: కళ్యాణి, కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం, సర్దుకుపోవాలి. గాని ఇలా మొండికేసి చావు బ్రతుకని ఎందుకు మాట్లాడుతున్నావు?
1: చాలండి, మీ అమ్మా నాన్న ఇద్దరు ఎప్పుడు నా మీద పడతారు, నాకంటూ ఈ ఇంట్లో ఓ ముద్దు ముచ్చట ఎప్పుడూ ఉండదు. అత్తా మామ సేవేనా? కనీసం మీ అమ్మా నాన్న ఇంకో కొడుకుని కని ఉన్నా నాకు ఈ తిప్పలు తప్పేవండి. నేను మనిషినా లేక యంత్రానా?
2: ఇప్పుడు ఏమంటావు?
1: అనేది ఏముంటుంది, మీ జీతంలో కొంత డబ్బు మీ అమ్మా నాన్నకిచ్చి వేరే కాపురం పెట్టండి, లేదా ఏ అనాథాశ్రమంలోనైనా పెట్టండి.
2: చూడు కళ్యాణి, ఒక్కగానొక్క కొడుకుని తల్లిదండ్రులను చూడలేక వేరే కాపురం పెట్టించామని ఎవరికైనా తెలిస్తే మన పరువే పోతుంది.
1: మరి మీది మైసూర్ మహారాజా వంశం, పరువు పోతుంది. రండి, వీలైందా వేరే కాపురం, లేదంటే ఇద్దరిని ఏ అనాథాశ్రమంలోనైనా వేయండి, అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టద్దండి. ఇంకా ఈ వెట్టి చాకరీ నేను చేయలేకపోతున్నానండి.
2: చూడు కళ్యాణి, పెళ్లి చూపుల్లో కూడా నీకు చెప్పాను అమ్మా నాన్న ఇద్దరు నాతోనే ఉంటారని ముందే చెప్పాను. అప్పుడేమో నువ్వు ఒప్పుకున్నావు. పెళ్ళై 13 సంవత్సరాలు అయ్యింది, నువ్వు ఓర్చుకున్నావు. ఇంకా మహా అంటే ఏదో 5వ 10వ సంవత్సరాలు వాళ్ళుంటారు. ఈ చివరి సమయాల్లో అమ్మని నాన్నని అనాథాశ్రమంలో వదిలేసి బ్రతకడం చాలా తప్పు కళ్యాణి.
1: 13 సంవత్సరాలుగా మీరు చెప్పినట్టే వింటున్నాను కూడా, ఇంకా నా వల్ల కాదండి. చూడండి, నా కూతురు టూర్కెళ్ళింది, అది వచ్చేలోపే వీళ్ళు ఇల్లు దాటాలి, లేదంటే అది కూడా నా మీదే కోపం చూపిస్తుంది. ఈ ఇంట్లో నేను అందరికీ శత్రువుని, తొందరగా మీరు ఆలోచించుకోండి.
2: అమ్మా, అది
0: అంతా విన్నావు నాన్న, చెప్పు మమ్మల్ని ఏం చేయమంటావు?
2: కళ్యాణి చాలా బాధపడుతుంది, చాలా కోపంగా కూడా ఉందమ్మా. నువ్వు సర్దుకోవు, దానికి చెప్తేనేమో అది అర్థం చేసుకోదు.
0: చూడు నాన్న, కావాలంటే ఇక నుంచి కుక్కిన పేర్లా పడుంటాను, సరేనా? ముందే నాన్నకి షుగరు, నాకేమో మోకాళ్ళ నొప్పులు, ఇద్దరం చివరి దశకు వచ్చాం, ఇప్పుడు వేరే అంటే ఎలా నాన్న?
3: ఒరే నాన్న, మీ అమ్మకి నేను నచ్చ చెప్తాను, కోడలికి నువ్వు నచ్చ చెప్పు, అంతేగాని వెళ్ళవంటే.
2: అలా అని కాదు నాన్న, ఒక్క 1 నెల రోజుల పాటు.
0: 1 నెల రోజుల పాట? బంగారు తల్లి ఊరి నుంచి రాగానే మేము లేమని తెలిస్తే చాలా బెంగ పెట్టుకుంటుంది. కనీసం నీ కూతురు కోసమైనా మమ్మల్ని ఉండనీరా? కావాలంటే మా వంట మేమే చేసుకుంటాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. నాన్న, చాలా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఈ ఇల్లు కట్టుకున్నాను రా, అర్ధంతరంగా వెళ్ళమంటే ఎలా? ఒక పంచి, ఈ 2 వారం రోజుల వరకు చూడు, ఇద్దరం అన్ని విషయాల్లో ఏం మాట్లాడకుండా ఉంటాం. ఏమండి చెప్పండి, అత్తయ్య మామయ్య అంటూ నోరార పిలిచి

0: ఈ బాగోగులు చూసుకుంది కదా కళ్యాణి, ఇప్పుడు ఈ పాడాలోచన ఎందుకు వచ్చిందిరా దానికి?
1: నానా, నిజమేరా, ఒక్క వారం మమ్మల్ని చూసి ఇంకా మేం మారకపోతే పంపించాయి నాన్న.
2: నాన్న, అమ్మ ఎలా చెప్పాలి, మీ అందరి మధ్య నేను నలిగిపోతున్నాను. అటు చూస్తే భార్య, ఇటు చూస్తే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎవరిని కాదనలేను. కానీ ఎంత నచ్చ చెప్పినా అసలు ఒప్పుకోవడం లేదమ్మా తను. హలో, సహృదయ అనాథాశ్రమమా అండి? నేను యోగేంద్ర అండి. నిన్న సాయంత్రం కాల్ చేశాను కదా? అవును నేనే. ఒక నెల రోజుల కోసం మా అమ్మా నాన్నని తీసుకొస్తానని చెప్పాను కదా? అవునండి, తీసుకొస్తున్నాను. సరే అండి.
0: ఏంట్రా చెప్పావా? అంటే మమ్మల్ని ఆశ్రమంలోకి పంపించాలని ముందే నిర్ణయం తీసుకున్నావా నాన్న?
2: అలా కాదమ్మా.
1: నాన్న వద్దురా, బంగారు తల్లి వస్తే నానమ్మ తాతయ్య కనపడకపోతే బెంగటిల్లి ఇబ్బంది పడిపోతుంది నాన్న.
0: అయ్యో పిచ్చి తండ్రి, వాడు వదిలించుకుందామని చూస్తుంటే వాణ్ణి బతిమలాడుతున్నారేంటండి మీరు?
2: అమ్మా అలా అనుకు.
0: వద్దు బాబు, మేం బట్టలు సర్దుకుంటాం. బట్టలు సర్దుకోవాలా? ఇలా కట్టుబట్టలతోనే బయటికి వెళ్ళాలా? అది కూడా చెప్పు.
2: అమ్మా అమ్మా, నన్ను వేధించకండి, మీ కాలు పట్టుకుంటాను. అమ్మా నాన్న, ఒక్క నెల రోజులు, కేవలం ఒక్క నెల రోజులు మీరిద్దరు అక్కడ ఉండండి. దానికి అర్థమయ్యేలా నేను చెప్తాను. మళ్ళీ మీ ఇద్దరిని నేనే ఇంటికి తీసుకొస్తాను. అదే పిలుస్తుంది కావాలంటే. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అమ్మా. అమ్మా నాన్న, నువ్వు కూడా అర్థం చేసుకోనాన్న.
1: ఒరే నాన్న, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, మేమిప్పుడు అనాథల్లా బయటికి వెళుతున్నాం.
0: ఏమండి
1: బాధపడకు నాన్న, మీ అమ్మకు నేను నచ్చి చెప్తాను. సుభద్ర తయారవు, ఒక్క నెల రోజులే అంటున్నాడు కదా.
2: అవునా,
1: పర్వాలేదు. వాడు ఎలా ఏడుస్తున్నాడో చూడు. ఏం చేసినా వాడి సంతోషం కోసమే కదా, పద వెళ్దాం.
0: నిజమేనండి అమ్మా. కళ్యాణి వెళ్ళొస్తాం తల్లి, ఒకసారి బయటికి రా అమ్మా. కళ్యాణి
1: కళ్యాణి, మేము వెళ్తున్నాం, కనీసం బయటకు వచ్చి చూడమ్మా.
2: అమ్మా నాన్న, అదో మొండి కట్టం, ఎవరి మాట వినదు, వదిలేయండి, పదండి వెళ్దాం.
0: నాన్న యోగి, కోటి ఆశలతో ఈ ఇల్లు కట్టుకున్నాను రా, అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదు. సొంతిల్లు వచ్చాకే మనకి పిల్లలని మీ నాన్న, ఈ ఇంట్లోకి వచ్చాకే నువ్వు పుట్టావురా. నువ్వు బుడిబుడి అడుగులేస్తూ, ముసిముసి నవ్వులు నవ్వుతూ, ఉరుకులు పరుగులు వీళ్ళంతా ఒకటే సందడిరా. నువ్వు పెరిగి పెద్దయి ప్రయోజకుడివై రెండు అక్షింతలు పడితే ఇంకా ఆనందాలు వస్తాయి మాకని కలలుగన్నావురా. కానీ ఇలా అర్ధాంతరంగా అవతలికి పంపిస్తావని కల్లో కూడా ఊహించలేదురా యోగి.
2: అమ్మా నన్ను క్షమించండి అమ్మా, క్షమించు నాన్న. అమ్మా ఒక్క నెల రోజులే ఇలా వెళ్ళి అలా వత్తురు కాని, దయచేసి బాధపడకండి అమ్మా. అమ్మా బాధపడకమ్మా.
1: ఒరే నాన్న, ఇప్పటి వరకు జీవితంలో ఏం చేసినా నా పిల్లాడు బాగుండాలని, కొడుకు సుఖపడాలని కోటి ప్రయత్నాలు చేశాను రా. అందులో ఎన్నో అనుభవాలు, మరెన్నో త్యాగాలు, అందులో ఇదొకటి. పర్వాలేదు నాన్న. సుభద్ర, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కుడికాలు పెట్టిరా అని సంతోషంగా ఆహ్వానించాడు. అదే కాలు బయట పెట్టు, నీ కొడుకుకి కోడలికి ప్రశాంతత కావాలి. మనం అనాథాశ్రమంకి వెళ్తున్నాం,
0: వెళదాం మరి. ఇల్లండి
1: ఏడవకు సుభద్ర, ఏది జరిగినా మన మంచికే. ఒరే నాన్న, కోడల్ని కూతుర్ని జాగ్రత్తగా చూసుకో.
2: సరే నాన్న. ఆటో వచ్చింది నాన్న.
0: అబ్బా బయట చాలా చల్లగా ఉంది నాన్న.
2: అమ్మా ఉండు, ఇంట్లోకి వెళ్ళి సాల్వా తీసుకొస్తాను. ఇదిగో అమ్మా సాల్వా, కప్పుకో. ఆటో పద.
3: ఎక్కడికి సార్?
2: సహృదయ వృద్ధాశ్రమానికి.
0: ఒరే నాన్న, ఒక్క నెల రోజులే కదా నాన్న నిజంగా?
2: అవునమ్మా, అంతకు

0: మించి ఒక్కరోజు కూడా నేను మిమ్మల్ని అక్కడ ఉండనివ్వను.
1: అదే
2: పర్వాలేదు సుభద్ర, వస్తానంటున్నాడుగా, బాధ పెట్టకు.
1: సరే సరే.
0: ఆటో ఎంతయింది?
3: 100 రూపాయలు సార్.
0: సర్లే నువ్వు వాగు, నన్ను మళ్ళీ తిరిగి దింపుదు. అమ్మా నాన్న జాగ్రత్తగా దిగండి. నువ్వు ఇలా రా అమ్మా. నాన్న నువ్వు కూడా జాగ్రత్తగా దిగు, ఇలా పట్టుకో. నాన్న ఈ ఆశ్రమం మన ఇంటి నుండి 1-10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు ఫోన్ చేయండి, నేను వెంటనే వస్తాను.
1: సరేనా?
2: అలాగే నాన్న, నువ్వు జాగ్రత్త.
0: సరే నాన్న.
1: యోగి
0: అమ్మా
1: ఇలా రా నాన్న. చూడన్న ఈ అమ్మను మర్చిపోవుగా.
0: అమ్మా అవే మాటలు, ఎలా మర్చిపోతానమ్మా?
1: అదే జాగ్రత్త. చాలా చల్లగా ఉందిరా నాన్న బయట, తొందరగా ఇంటికి వెళ్ళిపోనా నాన్న.
0: అమ్మా చల్లగా ఉంది, నువ్వు కూడా ఈ సాల్వా కప్పుకో, వెచ్చగా ఉంటుంది. సరేనా?
1: అలాగే నాన్న.
0: నాన్న జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను నాన్న.
1: అలాగే వెళ్ళిరా.
0: అమ్మా వెళ్ళొస్తాను.
1: జాగ్రత్త జాగ్రత్త.
0: ఆటో పద.

0: రావండి, కీర్తన వచ్చే టైం అయింది. రాగానే నానమ్మ తాతయ్య ఏరని అడిగితే తీర్థయాత్రలకు వెళ్లారనే చెప్పండి. ఒక రెండు మూడు నెలల వరకు రారని చెప్పండి, లేదంటే మారం చేస్తుంది.
1: నువ్వే చెప్పు.
0: ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఆ ఏడుపు మొహం ఏంటండి? కొంచెం నవ్వచ్చు కదా.
1: కళ్యాణి, నన్ను ఇబ్బంది పెట్టకు. అయినా నా మొహమే అంత, పర్వాలేదు. చిన్న తల్లి వచ్చాక అన్ని నువ్వే చెప్పు.
0: నేనే శత్రువుని. పాడు జీవితం, పాడు జీవితం అని. పెళ్ళై 13 సంవత్సరాలు, పెళ్ళానికి ఆనందాలు ఏముంటాయి, దాని ఇష్టాలేంటి, ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. ఎంతసేపు అమ్మా నాన్న, అమ్మా నాన్న. అలాంటప్పుడు మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు?
1: అదిగో వ్యాన్ వచ్చింది, అమ్మాయి కూడా దిగుతుంది, వెళ్ళి తీసుకొని రాపు.
2: మెల్లగా దిగండి పిల్లలు, మెల్లగా దిగండి.
3: హాయ్ అమ్మా. ఏంటమ్మా ఫుల్ సీరియస్ ఉన్నావు?
0: ఏం లేదమ్మా, పద లోపలికి వెళ్దాం.
3: హాయ్ నాన్న.
1: హాయ్ తల్లి.
3: నానమ్మ తాతయ్య ఎక్కడ? నాన్న దాక్కుని ఉన్నారు కదా. ఏ దొంగలు, ఎక్కడున్నారు? తాతయ్య, నానమ్మ ఎక్కడున్నారు? ఇంత వెతికి నాకు కనిపించడం లేదేంటి? నాన్న, నానమ్మ తాతయ్య ఏరే కనిపించడం లేదు.
1: అది
0: మీ నానమ్మ తాతయ్య తీర్థయాత్రలకు వెళ్లారు. సరే, నువ్వు అలసిపోయి వచ్చావు కదా, ఒక వారం రోజుల్లో వస్తారట. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, టిఫిన్ తిందువు గాని.
3: ఏమైంది నాన్న అలా డల్లుగా ఉన్నావు? అమ్మ మళ్ళీ నీతో డిషన్ డిషమా?
1: అదేం లేదమ్మా.
3: మరి తాతయ్య నానమ్మ ఊరు వెళ్లారని బెంగనా?
1: అది కాదు.
0: ఇదిగో కీర్తన, 10 రోజుల నుండి నీ హోంవర్క్ ట్యూషన్ వరకు పెండింగ్ లో ఉన్నాయి. త్వరగా తినేసి అవన్నీ పూర్తి చేయాలి. లేలే.
3: అబ్బా అమ్మ, మళ్ళీ మొదలు పెట్టావా?
0: మొదలు పెట్టడం ఏంటే, కుప్పలు కుప్పలుగా పెరిగితే మార్కులు కట్ చేస్తారు, అందుకే అరుస్తున్నా.
3: ఉండమ్మా, నాతో మాట్లాడుతున్నాగా.
0: మాట్లాడింది చాలు, వచ్చి హోంవర్క్ స్టార్ట్ చెయ్యి.
3: నాన్న బాధపడకు, నానమ్మ తాతయ్యకు నువ్వన్నా నేనన్నా చాలా ఇష్టం. మా అంటే ఒక 10 రోజులు, అంతకన్నా ఎక్కువ వెళ్ళాలే. సరేనా?
0: వస్తున్నావా లేదా?
3: అబ్బబ్బా అమ్మ, వస్తున్నా. అయినా మేము టూర్కి వెళ్ళి స్కూల్ లేనప్పుడు నీకు హోంవర్క్ ఉన్నది మెసేజ్ ఎవరిచ్చారమ్మా?
0: అంటే అది రివిజన్స్ అవసరం కదా, ముందు నీ వెదవ డౌట్ ఆపి పుస్తకాలు తీ.
3: అలాగే అమ్మగారు, అలాగే. అమ్మా.
0: ఏంటి?
3: నాన్న చూస్తుంటే జాలేస్తుంది.
0: ఎందుకనే?
3: నానమ్మ తాతయ్య ఎక్కడున్నారో అని బాధపడుతున్నట్టున్నాడమ్మా.
0: ఏ నోరు ముసుకోవే, అలా ఏం లేదు. ఇంట్లో గొడవ పడి వాళ్ళు వెళ్ళిపోతే నానెందుకు బాధపడతారు?
3: ఎంతైనా వాళ్ళ అమ్మా నాన్నలు కదమ్మా.
0: ఇదిగో ఇవే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, చిన్నపిల్లవి చిన్నపిల్లలాగే ఉండు. ముందు బుక్స్ ఓపెన్ చేయి, తిక్క తిక్కగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు, సరేనా?
3: సరే అమ్మా.
4: ఏమండి, మనల్ని ఆశ్రమంలో వదిలేసి వెళ్ళి 8 నెలలైంది, ఒక్కసారి కూడా వాడికి మన

0: చూడాలనిపించట్లేదా?
1: చూడాలని ఉంటే ఈ పాటికి వచ్చి ఎలా ఉన్నాము, ఎలా బతుకుతున్నామని ఆరా తీసేవాడే కదా. కనీసం డబ్బులు కూడా కట్టడానికి రాకుండా ఆన్లైన్లో పంపిస్తున్నాడు.
0: చివరికి చిన్న తల్లికి కూడా మనం గుర్తుకు రావడం లేదంటారా? అయినా టూర్కి 10 రోజులే కదా వెళ్ళింది, రాగానే దాని మనసు కూడా మార్చేశారంటారా?
1: సుభద్ర, ఊరికేం మనసు పాడు చేసుకోకు. ప్రస్తుత లోకమే అలా ఉంది. చిన్నప్పుడు పిల్లల్ని చదువుకోమని హాస్టల్కి పంపితే పెరిగి పెద్దయి ప్రయోజకులయ్యాక తల్లిదండ్రుల్ని పిల్లలు ఆశ్రమాలకు పంపుతున్నారు. బిజీ షెడ్యూల్ అని, పనులు ఒత్తిడి అని లోకంతో పాటు మనమేమన్నా వేరా?
0: రోజు పొద్దున్నే చిన్న తల్లిని దగ్గరికి తీసుకుని ప్రేమగా హత్తుకొని గోరు ముద్దలు తినిపిస్తూ ఎన్నెన్నో కథలు చెప్పి కడుపు నిండా అన్నం తినిపించగాని పంపించేవాళ్ళం కాదు. ఎలా తింటుందో ఏమో.
1: సుభద్ర, అంతా నీ పిచ్చి ప్రేమ. ఒకప్పుడు మనం మాత్రం యోగేంద్రకు తినిపించలేదా? ఎవరి పిల్లలకు వాళ్ల పిల్లలంటే ప్రేమ ఉండదా? అది అంతే.
0: మీరెంతైనా చెప్పండి, యోగేంద్ర కోడలి తిప్పలు పడలేక ఇలా మనల్ని పంపించాడు, కానీ మనమంటే వాడికి ప్రాణం అండి.
1: ప్రాణం, ఆ ప్రాణమే ఉంటే 8 నెలలు అయింది. 1 నెలలో వచ్చి తీసుకుపోతానన్నవాడు ఒక్కసారైనా వచ్చాడా? అసలు బతుకున్నామా చచ్చామా అని ఆరా తీశాడా? ప్రాణమా పాడా? అదంతా నీ పిచ్చిగాని.
0: ఏమండి, ఒకవేళ ఇద్దరూ మనసు మార్చుకుని వచ్చి క్షమించి రమ్మంటే వెళ్దామండి.
1: అయ్యో పిచ్చి సుభద్ర, వచ్చి తీసుకుపోవడం, వదిలించుకుని హాయిగా బతుకుతుంటే వస్తారు అని ఎలా పాటికలకంటున్నావు నువ్వు?
0: ఏమోనండి, ఇన్ని రోజులు మనం కనపడకపోయేసరికి కోడలికి కూడా కొంత ప్రేమ వచ్చిండొచ్చు కదా.
1: అసలు ఈ గొడవలంతటికి మూల కారణం కోడలే కదా. కుటుంబం ప్రేమ ఆప్యాయతల్ని తెలుసుకోక ఏ చిన్న విషయాన్నైనా సాగదీసి కుటుంబాలను రోడ్డు మీదకి సాగనప్పుతున్నారు.
0: మీరేమన్నానండి, కళ్యాణి పిచ్చిపిల్ల, అన్ని విషయాలు పట్టించుకుని చెప్పేసరికి తప్పుగా ఆలోచించింది. కానీ అది ఒక కూతురికి అమ్మే కదండి, పోను పోను అన్నీ సర్దుకుంటాయిలేండి.
1: సరే, నిన్ను ఇంతగా బాధపెట్టిన కొడుకుల్ని కోడల్ని వెనకేసుకొస్తుంటే నేనెందుకు చెడుగా ఆలోచించాలి? అలాగే వెళ్దాం.
0: ఏదేమైనా వాళ్ళిద్దరూ మన పిల్లలండి, వాళ్ళకి ఒక చిన్న పాప, మనం కాకపోతే వాళ్ళకి ఎవరున్నారు చెప్పండి? మనమే సర్దుకుపోదాం. రేపో మాపో రాకుండా ఉంటారా? వాళ్లే తప్పకుండా వచ్చి వాళ్ళది తప్పైందని మన కాళ్ళకి ముక్కి తీసుకెళ్తారు, చూస్తూ ఉండండి.
1: సరే సర్లే, కానున్నది కాకమానదని జరుగుతూ ఉంటే చూద్దాం.
2: అమ్మా, ఇవాళ స్కూల్ వాళ్ళు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని బయటికి తీసుకెళ్తున్నారు.
3: అవునులేవే, నిన్ననే మెసేజ్ వచ్చింది నాకు. అందరితో పాటు ఉండు, అయినా అటు ఇటు తిరక్కు, సరేనా?
2: అలాగే అమ్మా. అమ్మా, నానమ్మ తాతయ్య వెళ్ళి 1 ఇయర్ అయింది, ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళ దగ్గరేమో ఫోన్ లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. కనీసం నువ్వైనా నాన్న అడిగి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదమ్మా.
3: ఏం అక్కర్లేదు, వస్తారులే, ఎందుకు బాధపడ్డం? అయినా తాతయ్య నానమ్మ ఏమైనా చిన్నపిల్లలా తప్పిపోవడానికి?
2: అమ్మా చూడు, జడ ఎంత గట్టిగా వేస్తున్నావు, అదే నానమ్మ అయితే నమ్మదిగా ఓపికగా వేసేది.
3: అంతేనే, అమ్మ అంటే అల్లం, నానమ్మ అంటే బెల్లం. అరే, మొత్తం పనులన్నీ చేస్తోందని అమ్మ మీద కొంచెం కూడా జాలు లేదే నీకు?
2: అమ్మా కోపం ఎందుకు? నాకు నొప్పి పెట్టింది చెప్పాను, ఎందుకు అర్థం చేసుకో?
3: ఏ నోరు మూసుకో, అన్ని పెద్ద పెద్ద మాటలు. అన్ని బుక్స్ సర్దుకున్నావా?
2: అమ్మా ఇవాళ బయటికి వెళ్ళేది, అక్కడ బుక్స్ ఎందుకు ఉంటాయి?
3: ఇదిగో, సరే సర్లే, ఇదిగో టిఫిన్, ఇందులో స్నాక్స్ పెట్టానే, ఆకలి అనిపించినప్పుడు తిను, సరేనా? ఇగో వ్యాన్ వచ్చింది, పద పద.
2: బాయ్ అమ్మా.
3: బాయ్ బాయ్, జాగ్రత్త.
4: పిల్లలు అందరూ క్యూ పాటించండి, ఇది సహృదయ అనాథాశ్రమం. మీరందరూ సమాజం పట్ల గౌరవ మర్యాదలతో పెరగాలని, ఇంకా సమాజ సేవ పట్ల అవగాహన రావాలని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మన స్కూల్.
2: ఇక్కడ ఏముంటుంది టీచర్?
4: సమాజంలో అనాథలైన ముసలివాళ్లను, పిల్లలు చూడలేని వృద్ధుల్ని ఇక్కడ చేర్చుకుంటారు.
2: అంటే వృద్ధులకి పిల్లలు ఉండరా మేడం? వాళ్ళకి అమ్మా నాన్నల మీద ప్రేమ ఉండదా?
4: ఎందుకుండదు? చూడలేక బిజీ షెడ్యూల్ అని, ఇబ్బంది అవుతుందని ముసలి వాళ్ళని ఇక్కడ వదిలివెళ్తారు.
2: అయ్యో పాపం.
4: పదండి పదండి, అక్కడ అందరూ సమావేశమయ్యారు.

0: వాళ్లతో కాసేపు మాట్లాడదాం.
1: అబ్బా, వీళ్ళందరినీ చూస్తుంటే చాలా బాధగా ఉంది.
0: అవును పిల్లలు, ఫ్యూచర్లో మీరు కూడా మీ మీ అమ్మా నాన్నల్ని చక్కగా చూసుకునేందుకు, సమాజం పట్ల గౌరవం పెరిగేందుకు ఇవాళ్టి ఈ కార్యక్రమం.
1: పాపం కదా మా నాన్నమ్మ తాతయ్య.

0: కొద్ది రోజులు అలా కాలక్షేపం కోసం వచ్చాం. అదిగో మీ తాతయ్య.
1: తాతయ్య!
2: అయ్యో బంగారం, ఎందుకమ్మా ఏడుస్తున్నావు?
0: ఏమండి, మనం ఇక్కడికి అనాథల్లా రాలేదు కదా, కొద్దిగా కాలక్షేపం కోసమే వచ్చామని చెప్పండి. చిట్టి తల్లి మనల్ని వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడ వదిలేసి వెళ్లారని అనుకుంటోంది, అలా చెప్పండి.
2: అవును, మేమే వచ్చాం చిట్టి తల్లి.
1: అన్ని అబద్ధాలే, మరి మీరెందుకు ఏడుస్తున్నారు? ఇంట్లో ఎప్పుడు అమ్మ నాన్న గొడవ పడ్డా నాకు తెలుసు.
2: అదేం లేదు తల్లి.
1: అబద్ధాలు చెప్పొద్దు తాతయ్య, మీరే అబద్ధాలు చెప్పొద్దు అని నాకు నేర్పించారు.
0: చూడు బంగారం, నిజంగా మేమెందుకు అబద్ధాలు చెప్తానరా కన్నా?
1: ఎందుకంటే నాన్నంటే మీకు ప్రేమ కాబట్టి. మా టీచర్ చెప్పింది, పిల్లలు పట్టించుకోకుండా అనాథలైన తల్లిదండ్రులు మాత్రమే ఇక్కడ ఆశ్రమంలో ఉంటారట. మీరేం అనాథలు కాదు, మీకు మేము ఉన్నాం. ఇక్కడ మీరు ఇలా ఉండొద్దు నానమ్మ.
0: అయ్యయ్యో బంగారం, ఏడవకమ్మా. చూడు, ఇంకొద్ది రోజుల్లోనే మేము వచ్చేస్తాం. నువ్వు ఏడవక తల్లి, మా బంగారం కదూ.
1: నానమ్మ, నేను నాన్నతో మాట్లాడతాను. ఇలా మీరిద్దరు అనాథల్లాగా ఆశ్రమంలో ఉండడం నాకు నచ్చట్లేదు
0: తల్లి.
1: టీచర్, ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వరా?
3: ఎందుకమ్మా?
1: మా నాన్నకు ఫోన్ చెయ్యాలి.
3: ఇదిగోమ్మా.
1: హలో నాన్న.
4: ఏంటి తల్లి ఏడుస్తున్నావేంటి? ఈ నెంబర్ ఎవరిది? ఎక్కడి నుండి కాల్ చేస్తున్నావమ్మా? ఏం జరిగింది?
1: ఇవాళ సోషల్ అవేర్నెస్ క్లాస్ కోసం అని మా స్కూల్ వాళ్ళు సర్వోదయ అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఇక్కడ నేను తాతయ్య అని నానమ్మని చూశాను.
4: చిట్టి తల్లి,
1: నాన్న నాకు మీరిద్దరు అబద్ధం చెప్పారు కదా.
4: అది కాదు తల్లి.
1: నానమ్మ తాతయ్య అంటే మీకు నచ్చదా నాన్న?
4: అలా కాదమ్మా.
1: ఎందుకు నాన్న? మనం బ్రతికుండగానే వాళ్ళని అనాథలు చేయడం.
4: బంగారం నా మాట వినరా.
1: తీర్థయాత్రలకు వెళ్లారు, వచ్చేస్తారు వచ్చేస్తారు అని మీరు నాకు అబద్ధం చెప్పారు కదా నాన్న.
4: లేదు తల్లి, నేను నీకు నిజం చెప్పాలని అనుకున్నాను కానీ.
1: నీకు చిన్నప్పుడు నానమ్మ తాతయ్య కూర ముద్దలు తినిపించలేదా నాన్న?
4: తినిపించారమ్మా.
1: చాలా ఇష్టంగా నాన్న కన్నా ఎంత ప్రేమ చూపిస్తారో.
4: అవునమ్మా.
1: ఇలా వాళ్ళని వదిలేయాలని ఎలా అనిపించింది నాన్న?
4: చిన్న తల్లి, నాకు బుద్ధి లేదురా, అందుకే నేను అలా వాళ్ళని వదిలేసి వచ్చాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. నువ్వు ఇంటికి రా తల్లి, మనం వెళ్ళి తాతయ్యని నానమ్మని వాళ్ళు తీసుకొద్దాం పద. ఇదిగో నేను ఇప్పుడే ఆఫీసు నుండి బయలుదేరుతున్నాను, సరేనా? నిజమే, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అల్లారు ముద్దుగా ఒక్క కొడుకని కంటికి రెప్పలా పెంచుకున్నారు మా అమ్మ నాన్న. నేనేమో భార్యని అదుపులో పెట్టుకోలేక నా అమ్మ నాన్నలను నేనే అనాథలను చేశాను.
5: అరే అంబులెన్స్ ఫోన్ చేయండి, అంబులెన్స్ ఫోన్ చేయండి.
6: ఆయన మీకేమవుతారమ్మా?
7: మా ఆయన అండి.
1: మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్?
6: చూడండి కళ్యాణి గారు, పరిస్థితి చాలా విషమంగా ఉంది. చాలా బ్లడ్ పోయింది. 24 గంటలు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేం. ఇంకా ఒక కిడ్నీ మొత్తం ఫెయిల్ అయింది. అర్జెంటుగా బి పాజిటివ్ రక్తం కావాలి. దాతలు ఎవరైనా వస్తే గాని తాను బ్రతకలేడు. లేదంటే
7: డాక్టర్ గారు, అలా అనుకోండి, మేము ట్రై చేస్తాం.
6: చూడండి, మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేస్తాం.
1: అమ్మా నీ ఫోన్ ఇవ్వు.
7: ఎందుకమ్మా?
1: ఇవ్వు చెప్తాను.
8: హలో.
1: హలో, అక్కడ సుందరమూర్తి, సుభద్ర అని ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు మా తాతయ్య నానమ్మ, ఒకసారి వాళ్ళని పిలుస్తారా?
2: హలో, ఎవరు?
1: తాతయ్య, నేను బంగారం.

0: యాక్సిడెంట్ అయింది, చాలా దెబ్బలు తాకాయి, రక్తం కూడా పోయిందట, చాలా బ్లడ్ పోయిందంట.
1: నిర్దయగా మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేమెందుకు వెళ్ళాలి?
0: తాతయ్య మాట్లాడండి.
1: రాంగ్ నంబర్ అమ్మా.
2: ఎవరండి? అబ్బాయి వస్తున్నాడా? మనసులో ఏం పెట్టుకోకండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం. మీరేం కోపంగా ఉండకండి, మనకన్నా వాడికి ఇంకెవరున్నారు? ఏదో తెలిసి తెలియక తప్పు చేసి ఉంటాడు, నా మాట వినండి.
1: సుభద్ర, ఫోన్ చేసింది చిట్టి తల్లి కీర్తన.
2: అంటే వాడికి ఇంకా మనల్ని తీసుకెళ్లాలనే ఆలోచన రాలేదా?
1: కాదు సుభద్ర, వాడు ఆఫీసు నుండి ఇంటికి వస్తుంటే యాక్సిడెంట్ అయిందట. ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడట. బండి నడిపిస్తూ డివైడర్ కి గట్టిగా కొట్టుకోవటం వల్ల ఓ కిడ్నీ మొత్తం పాడైపోయింది.
2: అయ్యో,
1: ఎవరైనా దాతలు ఇస్తేనే తప్ప బ్రతకదని డాక్టర్ అన్నాడట.
2: అయ్యో రామచంద్ర, ఎంత పని జరిగింది. ఏమండి, మనం వెంటనే వెళ్ళి చూసొద్దామండి, పదండి.
1: సుభద్ర, ఒక్క నెల మాత్రమే అని మనల్ని దిక్కులేని ఏకాకి చేసిన వాడిని చూడ్డానికి వెళదామంటావా?
2: ఏమిటండి మీరు, ఏమండి, ఎంతైనా వాడు మన కన్న కొడుకు అండి.
1: కొడుకు తల్లిదండ్రులు కట్టిన ఇంట్లో దర్జాగా వాడి కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కోసం మనల్ని బయటికి నెట్టినవాడు కొడుకు.
2: ఏమండి, ఇప్పుడు అవన్నీ మనం అనుకోవడం అనవసరం అండి. ముందే చావు బతుకుల మధ్య ఉన్నాడని అంటున్నారు కదండి, పదండి వెళదా.
1: నాకు మనసు ఒప్పటం లేదు, నేను రాను.
2: సరే, నేను వెళ్తున్నాను. నమస్కారం డాక్టర్ గారు. యోగేంద్ర అనే అబ్బాయిని చూసేది మీరేనా?
3: అవునమ్మా, మీరు?
2: నాకు కాల్ వచ్చిందండి, నా బ్లడ్ కూడా బి పాజిటివే, నా కిడ్నీ కూడా మ్యాచ్ అవుతుందేమో, ఒకసారి చూడండి డాక్టర్ గారు.
3: ఇంతకీ మీరేమవుతారు?
2: ఆ అబ్బాయి మాకు కావాల్సిన వాడండి, నేను తనకి అమ్మలాంటిదాన్ని. ఒకసారి అన్ని పరీక్షలు చేసి చూడండి డాక్టర్, ఆ అబ్బాయి బతికితే అంతే చాలు.
3: ఉండండి అమ్మా, డోనర్ దొరికారని వాళ్ళ భార్యకు తెలిస్తే చాలా సంతోషిస్తుంది.
2: డాక్టర్ గారు, నాకు చిన్న సాయం చేస్తారా?
3: ఏంటమ్మా?
2: నేను దాతని, ఒక అనాథను. ఆ బాబు మాకు ప్రతి నెల ఆశ్రమానికి డబ్బు కడుతూ ఉంటాడు. ఈ చేతితో చేసిన సాయం ఆ చేతికి తెలవకూడదని అందరూ అంటుంటారు కదా. ఆ అబ్బాయి మా కుటుంబానికి ఎంతో మేలు చేశాడు. నేను చేసే ఈ చిన్న సహాయం ఆ అబ్బాయికి గాని తన భార్యకు గాని మరెవరికే గాని చెప్పకండి డాక్టర్.
3: ఎంత మంచి మనసమ్మా మీది. సరే, ఇంత పెద్ద సహాయం చేస్తూ ఎవ్వరికీ చెప్పొద్దన్న మీ మనసు నిజంగా హర్షించదగింది. ఉండండి, ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేస్తాను.
2: సరేనండి.
3: యోగేంద్ర, మీకు ఆపరేషన్ అయ్యి 14 రోజులైంది, ఇప్పుడు మీ ఆరోగ్యం కుదుట పడిందా? ఎలా ఉన్నారు?
4: మీ దయవల్ల బాగున్నాను డాక్టర్.
3: నాదేముంది యోగేంద్ర, భగవంతుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే చేస్తాడు. మీరు చేసిన సహాయం మళ్ళీ మీకే తిరిగి వచ్చింది. ఎవరో పెద్దావిడ మీ నుండి సహాయం పొందిందట, కానీ ఆమె ఎంత గొప్ప మనసంటే తాను మీకోసం కిడ్నీ రక్తదానం చేసినా ఆ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుని మరీ ఇచ్చింది. నిజానికి ఆమెకు కూడా ఆపరేషన్ చేశాం, కానీ తెల్లారేసరికే హాస్పిటల్లో కనిపించకుండా వెళ్ళిపోయింది. హాస్పిటల్ అంతా వెతికాం, మాకు కనిపించలేదు ఆ మహాత్మురాలు.
4: అయ్యో డాక్టర్, ఎంత పని చేశారు, కనీసం కళ్యాణికైనా చూపించాల్సింది. నువ్వైనా చూడొద్దు, ఆమెవరో ఏమో.
3: ఆ యోగేంద్ర, ఆమె పడుకున్న బెడ్ మీద ఒక శాలువా మాత్రం మర్చిపోయింది. యోగేంద్ర, మీరు నిజంగా జీవితాంతం ఆ శాలువాని మీ పూజ గదిలో పెట్టుకుని పూజించాలి, ఆవిడకు మీరు రుణపడి ఉన్నారు.
4: శాలువానా? ఏది, ఒక్కసారి చూపించరా డాక్టర్?
3: ఇదిగోండి.
2: తొందరగా ఇంటికి వెళ్ళిపోనా నాన్నా?
4: అమ్మా, చల్లగా ఉంది, నువ్వు కూడా ఈ శాల్వా కప్పుకో, వెచ్చగా ఉంటుంది. సరేనా? శాల్వా, ఈ శాల్వా కళ్యాణి, ఈ శాల్వా అమ్మది. అమ్మా అమ్మా అమ్మా, నేను ఎంతమంది తప్పు చేశాను అమ్మా.
2: ఏమండి ఏమండి, మీకు బాగాలేదండి, ఏమండి మీకు సర్జరీ ఇప్పుడే, ఏమండి ఏడవకండి, ప్లీజ్ అండి ఏడవకండి.
4: చూసావా కళ్యాణ్?

0: ఈ శాలువా అమ్మదే కళ్యాణే, అమ్మదే.
1: అవునండి, ఇది మీ అమ్మగారు శాలువానే.
0: దాతెవరో కాదు కళ్యాణి, అమ్మదే. ఎన్నిసార్లు చెప్పాను, నా మాట విన్నావా? కర్కశంగా కరుణ లేకుండా, దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళని వదిలేసి వస్తే నా కొడుకు ఆపదలో ఉన్నాడని తన ప్రాణపణంగా పెట్టి కాపాడి వెళ్ళింది కళ్యాణి. మా అమ్మా అమ్మా అమ్మ ఇక్కడుంది, ఇక్కడే ఉంటుంటుంది. నేను మా అమ్మ చూడాలి, అమ్మ చూడాలి.
1: చూద్దామండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. అయినా నేను కూడా ఒక అమ్మ, నేను మర్చిపోయానండి.
0: ఇప్పుడు క్షమించాల్సింది నేను కాదు కళ్యాణి, మా అమ్మ. మా అమ్మ నేను క్షమించాలి. డాక్టర్ మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి డాక్టర్, నేను మా అమ్మ చూడాలి, నేను మా అమ్మ చూడాలి డాక్టర్.
2: తప్పకుండా, మీరు పూర్తిగా కోలుకున్నారు యోగేంద్ర, ఇవాళే మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు, మీరు వెళ్ళవచ్చు.
0: థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. నానా.
3: ఏం కావాలి బాబు?
0: నన్ను క్షమించండి నానా, అమ్మ ఎక్కడ?
3: ఇంకెక్కడే అమ్మ, కానరాని లోకాలకు వెళ్ళిపోయింది నాన్న మీ అమ్మ.
0: నానా అలా అనకండి.
3: నిజం నాన్న, నీ ఆపరేషన్ అయ్యాక హాస్పిటల్ నుండి ఎవరికీ చెప్పకుండా రోడ్డు మీదకు నడుస్తూ రావటం వల్ల అధిక రక్తస్రావం అయి దారిలోనే దిక్కులేని మరణం పొందింది.
0: అమ్మా అమ్మా.
3: నాన్న మేము అనాథలం కదా, అందుకే ఆశ్రమం వాళ్ళు ఆ పీనుగను బయట పారేశారు. కనిపించిన మా పిల్లలు మమ్మల్ని వీధిన పడేస్తే ఏం చేస్తాం బాబు?
1: నన్ను క్షమించండి మావయ్య, ఈ తప్పంతటికీ కారణం నేనే. దేవుడా ఎంత పని చేసావు, అయ్యో నేనే నేనే దీనికి అందరికీ కారణం.
3: ఇప్పుడు ఏడ్చి ఉపయోగం లేదమ్మా, నా భార్య తన కొడుకు కోసం వెళ్ళి అనంత లోకాలకు వెళ్ళిపోయిందమ్మా, ఇప్పుడు ఏడ్చి ఏం లాభమమ్మా?
1: మావయ్య ఇప్పటికే మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించి ఇంటికి రండి మావయ్య.
0: నానా ఎందుకు నాన్న నన్ను ఇలా పెంచారు? ఒరే అది నా ఇల్లు, మేం కట్టుకున్నావు, నువ్వెళ్ళు నువ్వెళ్ళు అని మమ్మల్ని బయటికి పంపినా ఈ దుస్థితి మీకు వచ్చేది కాదు. ఎందుకు నాన్న ఇంత దయార్ద హృదయం మీకు? అమ్మా అమ్మా.
3: ఒరే నాన్న, మాకు పిల్లలంటే ప్రేమ, వాళ్ళ అభివృద్ధి అంటే ప్రేమ. ఒక్కో మెట్టు ఎదుగుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ ఉంటే ఆనందం. మీకు చిన్న ఇబ్బంది కలిగినా విలువలు నాటిపోతాం, అది మీకు అర్థం కాదు అమ్మా కళ్యాణి. అత్తామామ అంటే రాచి రంపాన పెట్టరమ్మా. మీకు పద్ధతులు తెలియాలని, 10 మంది ముందు పలచన కావద్దని పెద్దవాళ్లుగా తాపత్రయపడతాం. ఒకటికి 2 సార్లు కోపగించినా అయ్యో అన్నామే అని లోపల లోపల మదనపడుతాం. మీ అత్తయ్య కూడా అంతేనమ్మా, అంత మాత్రానికి వేధించడమని చీటికి మాటికి చిరాకు పడి మమ్మల్ని అనాథలను చేసి ఇలా ఆశ్రమాలలో పడేస్తే ఇలాగే దిక్కులేని చావు చస్తున్నావమ్మా. ఒరే నాన్న, తల్లిదండ్రులు కూడా మీరు పుట్టాక మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఏమవుతారు? కానీ తల్లి తండ్రి అలా చేయరు నాన్న, అలా చేయరు. రేయనక పగలనక కష్టపడి మిమ్మల్ని ప్రయోజకుల్ని చేస్తే మీరు నిర్దయగా నడి రోడ్డు మీద పడేసి మీ ఆనందాలను చూసుకుంటున్నారు. ఒరే నాన్న, ఇవాళ్ళ మేం వృద్ధులం కావచ్చు, రేపటికి మీకు ఇదే గతి రాక తప్పదు నాన్న.
0: నాన్న నన్ను క్షమించండి.
1: మమ్మల్ని క్షమించి ఇంటికి రండి మావయ్య, నా తప్పు తెలుసుకున్నాను మావయ్య.
3: వద్దు నాన్న, మీ అమ్మ లేని ఆ ఇల్లు నాకు శ్మశానంతో సమానం, నేను రాను రాను. మీరే వెళ్ళి సంతోషంగా ఉండండి, నేను రాను రాను.

ఇంతవరకు సమన్వయ నాటిక కార్యక్రమంలో అమ్మప్రేమ నాటిక విన్నారు. రచన ఎన్ దీనబాంధవ, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఆర్య చిత్రం నుండి రంజిత్ మాలతి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు వినండి మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుండి భీమ్ సిసిరియలియో మధుప్రియ పాడిన పాట, రచన అనంత శ్రీరామ్, సంగీతం భీమ్స్ సిసిరియలియో.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 4 గంటలు. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి ఈ సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.
1: చేయాలంటే నేను అడిగే ప్రశ్నలకి 0866248812 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కెలహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కెలహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గంగపుత్రుల సంక్షేమానికి, మత్స్యకారుల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద హుసేన్సాగర్ తీరంలో నిర్వహించిన తెలంగాణ గంగా తెప్పోత్సవంలో మంత్రి పాల్గొని గంగాహారతి స్వీకరించారు. దేశంలోనే అత్యధిక పామాయిల్ తోటలు రాష్టంలోనే ఉన్నాయని, రాబోయే 2-3 ఏళ్లలో 14 పామాయిల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి సాగును మరింత ప్రోత్సహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని రాష్ట ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత నాణ్యమైన విద్యను ఒకే క్యాంపస్లో అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రభుత్వం నిర్మిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చిలుకూరు మండలం సీతారాంపూర్ గుట్టలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయ అభివృద్ది పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 70,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే రైతుల ఖాతాల్లోకి 160,000 కోట్ల రూపాయలు జమ చేశామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథ చిందు యక్షగానం చివరి భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం వారు. సతీ తులసి కథ చిందు యక్షగానం చివరి భాగం విందాం.

0: సారంగపాణి బృందము సతీ తులసి మూడవ భాగము నారాయణ నారాయణ. ఇప్పుడు నేను దేవేంద్రుడి గర్భభంగా అయిపోయాది. కానీ మధురాకృష్ణను వదిలిపెడితే అంతకంతకు మితిమీరి దేవతలపైకి యుద్ధానికి వెళ్ళి అందరిని చంపుతానని అంటున్నాడు. కానీ ఇప్పుడు జలంధ్రుడు చావు ఆలోచన చేయవలసినది. ఇప్పుడు భార్యను కాదని చెప్పి కూర్చొని ఉన్నాడు. జలంధరా జలంధరా
1: నారదా
0: నారాయణ, ఇప్పుడు నీకు ఒక ఉపాయం చెప్తానయ్యా.
1: ఏమిటది?
0: ఎక్కడికి పెడుతున్నావు?
1: మునులను సిద్ధులను సాధ్యులను వదిలించి దేవతల మస్తకమును త్రిగనరికి రావాలని బయలుదేరాను.
0: నారాయణ, నా మాట వింటావా?
1: ఏమయ్యా?
0: మునుల

0: నారదా
1: సార్వభౌమ, అందరికి తెలిసినవాడా, అందరికి పెద్దవాడా, మహాధీరుడివి, శూరుడివి, నువ్వు తలంచుకుంటే ఏ పైన సాధ్యపడుతుంది?
0: నారదా ముందు ఆలోచన.

0: యజమానులను వధించాలని బయలుదేరి ఉండగా మార్గ మధ్యములు వచ్చి ఏదో ఒక యూహ చెబుతానంటున్నావు, ఏమిటి ఆలోచన?
1: నారాయణ నారాయణ, ఎటు చేసి నువ్వు భార్యను కాదు అన్నావు.
0: అవును.
1: నీకు పెళ్లి చేస్తానయ్యా.
0: నాక?
1: అవును.
0: నాకు పెళ్ళ?
1: అవును.
0: నారద, పరిహాసమాడుతున్నావా?
1: అంటే ఈ అసలు బ్రహ్మచారికి పెళ్లి విషయమే తెలియదు అనుకుంటున్నావా? ఎవరంటున్నావా?
0: ఎవరు?
1: అది కట్టి

0: సోనా.
1: నీకు తగిన భార్య ఆ పార్వతీదేవి, అందచందాలో ఆరతీరింది. నీవు వెళ్ళి శంకర్ గురించి తపస్సు చెయ్యి, తపస్సుకు మెచ్చి వస్తాడు, అప్పుడు ఆ భయం తీసుకున్న తర్వాత

0: భార్యను మన వెంటనే ఇచ్చి పంపిస్తాడు.
1: అంటే పార్వతిని నాకు పెళ్లి చేస్తావు?
0: అవును.
1: సరే, ఈడు జోడు బాగా కుదిరాది.
0: అవునయ్యా.
1: ఇప్పుడే వెళ్ళి పరమేశ్వరుని కూర్చి తపస్సు చేసి అట్టి పార్వతిని నా వశము చేసుకుని వస్తాను. నీ చేతుల మీద పెళ్లి చేస్తూలే.
0: నారాయణ నారాయణ.
1: ఇప్పుడే తపస్సుకు బయలుదేరుతున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ రే నమః. దర దర మేరు చాప ప్రమదాది పరుద్రేపేంద్ర తాడన గలల గల త్రినేత్ర పని కంకన శంభు కుశాన రేతయో అరహర శూల పానియర్యం సతురంగ మరత్త మౌలి నిర్జలను తమూల బ్రహ్మజను జాంతక సాంబ విచిత్త చోరత్రి పురహర కాలహ త్రిపురాంతక సాంబ శివ మహాప్రభో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
2: భక్తవత్సలా,

0: కుమారా
1: పరమేశ్వరా,
0: ఎందులకని నీవు తపము చేస్తున్నావు? ఇంతకు మునుముందు చిన్న వయసులోనే తపము చేసిన నీ తప ప్రభావమునకు నీ భక్తి వైరాగ్యమునకు మెచ్చుకొని చావనేదే లేకుండా ఇలాంటి ఆయుధముల చేత నీకు చావు లేకుండా విజయ శంఖము నీవు కోరుకున్నావు, నేనిచ్చాను, మళ్ళీ ఎందులకు
1: వస్తున్నావు? ఇప్పుడు వరము నే కోరునది, నాకు అభయం ఇస్తే కోరుతాను.
0: భక్తవత్సల, నా తిరునేత్ర కంటి జ్వాల యందు జనించిన వాడవు, నా కుమారుడవు, నీవేదడిగినా నేను తప్పకుండా ఇచ్చేదను అభయమిస్తున్నా.
1: అడుగుము. అభయమిచ్చావా?

0: రామేశ్వర!
1: పిల్లము లేక నేను ఇన్నాళ్ళు వేచి ఉన్నాను. నీకిరువురు భార్యలు ఉన్నారు. ఆ పెద్దదైన పార్వతిని నాకున్న సంగి, గంగాదేవిని ఉంచుకో.
0: ఏమిరా, కుమారుడు వారి నీ భక్తి వైరాగ్యములకు మెచ్చి నేను వరమిచ్చినా నా భార్యను కోరుతావా? ఓరితులచారా,

0: బాలుడవని చిన్ని పిల్లవాడవని నేను నీవు వచ్చి నాకు వరము నొసంగమంటే ఇచ్చినందుకు నా భార్యనే కోరుతావా మూర్ఖుడా?
1: పరమేశ్వర మరసమ్మారా.

0: కోరిన వరం ఇస్తానని అభయం ఇచ్చావు, కోరిన తర్వాత క్రోధము చేస్తున్నావు.
1: ఇప్పుడే నా శూరాయం చేత వీణ్ణి సంహరించదుగాక. పార్వతి, వారికి విజయశంకం ఉన్నంత వరకు చావులేదు, కావున వాడు మనపైకే యుద్ధామునకు సిద్ధమయ్యాడు కాబట్టి ఇప్పుడే మన వెండిగిరికి వెళదాం పదు.
0: ఒరే పరమేశ్వర, పారిపోయితివేమిరా పాలనేత్ర, నీ శూలము చేత నన్ను పెకిలించిన చస్తాననుకున్నావురా. చావు లేకుండా విజయశంకం ఇచ్చినది మరచావా? ఇప్పుడే నీ కైలాసం వచ్చినతో నీ కైలాసం అని అల్ల కల్లోలము చేసి అట్టి పార్వతి చేకొని వస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను.
2: నారాయణ నారాయణ, నీ చెప్పిన మాట నిజమనుకొని జలంధ్రుడు వెళ్లి పార్వతిని కోరాడు. ఆ తల్లిని కోరితే పరమేశ్వరుడు ఊరుకుంటాడా? శూలముతో కృచ్చాడు, అయినా చస్తాడా? చావడు. మూర్ఛగతుడయి లేచి కైలాసమునికే యుద్ధమనుకుంటున్నాడు. మరి కైలాసమునకు వెళ్ల ముందు త్రిమూర్తులు ఒక్కటి చేసి మన చావును ఆలోచించేస్తాను. బ్రహ్మదేవ,
1: ఏమి
2: నారాయణ నారాయణ,
1: వర్ధిల్లుము,
2: విష్ణుదేవ,
0: నారద,
2: మీరు ముగ్గురు ఉన్నారు.
0: అవును
2: పరమేశ్వర.
1: ఏమి నారద,
2: మీరు ముగ్గురు త్రిమూర్తులు ఒక్కటి చేశారు.
1: ఎందుకని?
2: ఆ జలంధరుడు చేసిన ఘోర కృత్యములు మీకు తెలుసు. నేను చెప్పిన మాటను విని వాడిదంత

0: తీసుకుని వచ్చాను వారి చావు కొరకు. కానీ తిరిగి తిరిగి తిరిగి నేను కూర్చొని ఉంటాను, అలసట చెందాను. మీరు ముగ్గురు త్రిమూర్తులు ఏకమై వాడు చావేలాను కాస్త చెప్పండి.
1: వాడు చావాలంటే వాని వద్ద ఉన్న విజయములకు సిహినమైన అట్టి విజయ శంఖం, ఆ శంఖం ఉన్నంత వరకు వానికి చావు లేదు. అందులోన పరమ పతివత శిరోమణి తులసీదేవి,
2: అవును,
1: ఆ తులసీదేవి భంగము పడి వరకు వానికి చావు లేదు.
0: నారాయణ,
1: వాడు చావాలంటే
2: మరి ఎట్లా?
0: ఇది బాగుంది, ఆలోచన చెప్పండి
1: నారద.

0: మంత్రమో తంత్రమో ఏదో మాయ చేసి ఒక మట్టి చేత బొమ్మను చేసి పార్వతి ఏ విధంగా ఉన్నాదో మాయ పార్వతిని పుట్టించి అట్టి దానవేంద్రుడైన జలంధ్ర వద్దకు తోలించి వాణ్ణి లాలించి పాలించి వాని వద్ద ఉన్న విజయ లాంఛనములు కలిగిన ఆ విజయ శంఖాన్ని అపహరించేవంతు బ్రహ్మదేవుని
1: నారాయణ. ఇది బాగుంది.
0: ఇక భార్య పతివ్రత అయితే భర్తకు చావుండదు. అందుకే తన భర్త అయిన జలంధ్రుని వేషములో వెళ్ళి ఆ తులసిని భంగపుచ్చేవంతు మహావిష్ణువుది
1: నారాయణ. ఇక
0: ఆ దానవేంద్రుని చంపేవంతు పరమేశ్వరుడి
1: నారాయణ.
0: మూడో మూడు వంతులు వేసుకున్నా దానవుడు చనిపోతాడు.
1: నారాయణ నారాయణ.
0: ఇక ఇప్పుడే నా మహిమ చేత మాయపార్వతిని పుట్టింపచేస్తాను.
2: చాలా సంతోషము. బ్రహ్మదేవ, నన్ను ఎందులకని సృష్టింపచేశారో అట్టి కార్యార్థము తెలపండి.
0: ఆ దానవేంద్రుడు పార్వతి పైన మోహం చేత ఉన్నాడు. వాని వద్ద వెళ్లి వాని లాలించి పాలించి వాని వద్ద ఉన్న విజయ శంఖాన్ని అపహరించుకుని రమ్ము.
2: చిత్తము స్వామి.
0: బెలు
2: అంద

0: పార్వతి
1: జలందరా,
0: ఆహా, పరమేశ్వరుడు నా భయం గురుగు నాకే ఎదురు పంపుతున్నాడు. నిన్ను రా
1: చూడు, నీ అందచందములు చూసి ఆ పరమశివుణ్ణి ఎదిరించి, నీ గొప్పతనము చూసి పరమశివుణ్ణి కాదని నీ ప్రేమ తీర్చడం

0: ఎరలేని ప్రేమ చేత ఉన్నాను కాబట్టి రా, నా మదన తాపంపు తీర్చవే మందగమన.
1: నా అందచందములు చూసి నేను రాగానే నన్ను వరిస్తూ నా ప్రేమ తీర్చమంటున్నావా? తాలూ

0: జలంధరా, నీవు నా ప్రేమ తీర్చమని నీవంటున్నావు.
1: అవును,
0: కాని పరమశివుని కాదని, నీ అందచందములకు భ్రమించి నేను వచ్చినందుకు నా కోరిక ఒక్కటి ఉన్నది.
1: కోరినది ఇస్తావంటున్నావా?
0: అవునవును.
1: కోరినది

0: ఆ తులసిని కాదని నీ వద్దకి వచ్చాను నేను. కావున నీవేది కోరుకున్నా నీకు సంగుతాను.
1: ఇచ్చదవా? తప్పవు కదా.
0: తప్పేవాడును కాదు.

0: ఈ భక్తి వైరాగ్యమునకు మెచ్చి నీ బలమునకు తగ్గట్టుగా ఏ ఆయుధము చేత కూడా నీకు చావు లేకుండా పరమశివుడు విజయశంఖమిచ్చాడు. అట్టి విజయశంఖము నాకు
1: ప్రాణ సమానమైన విజయశంఖము కావాలా?
0: అవునవును. అప్పుడు

0: ప్రాణస్తమానమైన విజయ శంఖము, నీ భర్త పరమేశ్వరుడు ఇచ్చినటువంటి శంఖము, ఇదిగో ఇక నీకు సంకుతున్నాను, రా ఇప్పుడే మన పట్టణం వెళ్ళి హాయిగా ఇద్దరము ప్రేమించుకుందాము.
1: సరే సరే, అయినా బ్రహ్మదేవుడు నన్ను సృష్టింప చేసినది వాని వద్ద ఉన్న విజయ శంఖము తీసుకుని రమ్మని. వాడు నేను నిజముగా పార్వతిని అనుకోని అట్టి శంఖము నాకు ఇచ్చాడు, ఇక వినితో నాకు పనేమి? ఇక్కడ అదృశ్యమై వైకుంఠములే పరమ ఆ బ్రహ్మదేవుని వద్ద ఉండేదగాక. స్వామి,
0: పార్వతి, అబ్బా ఎంత మోసం చేశాడు పరమేశ్వరుడు. మాయోపాయం చేత వచ్చి నా విజయ శంఖము అపహరించాడు. ఇప్పుడే ఇక ముల్లోకాల కల్లోలం చేశాడు. ఎవరనుకుంటున్నావు?
2: ఎవరు?
0: జలంధ్రుడునా? కాదు కాదు, జలంధ్రుని వేషములో ఉన్న శ్రీమన్నారాయణుడు. ఇప్పుడే ఇక తులసిని భంగ

0: తులసి తులసి.
1: ఏమి
0: నేటికి ఈనాటికి నీ పైన ప్రేమ కలిగి అనురాగము చేత నీ వద్దకు వచ్చాను.
1: నా అదృష్టం అనుకుందునా? ఎన్నడూ లేనిది నా భర్త పిలుపు వినొస్తున్నది. ప్రాణేశ్వర మీకు ఇది వందనములు.
0: వందనాల తర్వాత అసలు ముందు అసలు ముచ్చట ముందుంది మనోహర.

0: ప్రేమ చేత మిక్కిలి భ్రమ చేత వచ్చాను కావున రా తేలికాగ్రహమునకు వెళ్ళి హాయిగా మన ప్రేమ తెచ్చుకుని.
1: రెండు దివసములకు నా మీద ప్రేమ కలిగి వచ్చావు. నా అదృష్టము నే చేసిన పూజ ఫలించింది మనోహర.

0: పరమేశ్వర, మాయోపాయం చేత మాయ పార్వతిని పుట్టించి నా వద్దకు తోలి నా శంకమ పొరిగించావా? ఇదే నా యొక్క కథాదండము చేత నీ తలను వేయ వ్రక్కలు చేస్తాను రా.
1: ఒరుమురుక చిత్త నిన్ను వదయనా తునిప్పుడు, ఒరుమురుక చిత్త నిన్ను వదయనా తునిప్పుడు, అయినా వీణిప్పుడే నా యొక్క శూరాయుధం చెప్పదగాక.
2: నారాయణ నారాయణ, నేననుకున్న మాట ప్రకారముగా నా గర్భము నిండాది. అటు జలంధ్రుడు చనిపోయాడు, కాని కొంచెములోన ఒక్క నిపముంది. జలంధ్రుని వేషములో తులసి మందిరములో నారాయణుడు ఉన్నాడు. నారాయణుడి కాస్త బయటికి తీశాను అనంటే పూర్తిగా గర్భము నిండుతుంది. అందుకని అమ్మా తులసిదేవి, నారాయణ నారాయణ.
0: ఎవరు ఎవరు స్వామి?
2: ఎవరా?
0: ఎవరు?
2: నేను నారద మహర్షిని.
0: అయినా ఎందులోకి వచ్చావు?
2: ఎందులోకి వచ్చానా? నీ భర్త చనిపోయాడు.
0: ఏమిటయ్యా నారద, త్రిలోకములు తిరిగి నీ మతిపోయాదే ఏంటి? ఏదో నా భగవంతుని దయచేత ఈరోజు నా మందిరంలోన హాయిగా నా భర్త నేను. ఇన్నాళ్ళకు మేము కలిసి ఉంటే నీ కన్నులు అడుతున్నాయేంటి? నా భర్త నా వద్ద ఉంటే సచ్చాడంటవేమయ్యా?
2: అదేమిటమ్మా, కనులు మండే అంత నేనంత మూర్ఖుణ్ణి కాదు, అస్కల్త బ్రహ్మచారిణి చెప్పేవాడి.
0: ఏమి అంటున్నావు?
2: నారాయణ కాస్త ఆగవయ్యా.
0: తులసి, నేను నీ భర్తను.
2: అవునవును, కానీ భర్త దగ్గర ఉండగా భర్త చనిపోవడమును అది సమంజసము కాదు. కానీ ఎవరు నీవు? నీవెవరు?
0: తులసి, ఇక దాచనీల, నీ భర్త అయిన జలంధరుడు లోక్కంటకుడు మధురక్కడు, తల్లి పైన చేదాచిన వాడు, వరముల సంగే వరప్రదాత పరమేశ్వరుని భార్యను కోరాడు జలంధరుడు. అట్టి దుర్మార్గుని సంహరింపుటకు మీ త్రిమూర్తము ఏకమై ఒక్క చోట ఉండి ఆలోచించి బ్రహ్మదేవుడు మాయపార్వతిని పుట్టించి మీ భర్త వద్ద ఉన్న విజయశంఖాన్ని అపహరించాడు. అది ఒకటి రాగానే వాడు చావడు. రెండవది, నీ శీలత్వము నీ ప్రకృత ధర్మము చెరచాలంటే నీ భర్త అయిన జలంధరుని వేషములో వచ్చి నీ శీలము చెరిచిన వాడును సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు.
2: హా భగవంత పరమేశ్వర, శ్రీహరివయుండి సకల దేవతలకు ముఖ్యుడవయుండి ధర్మము తెలిసిన వాడివై ఒక స్త్రీని పతిత మహాత్యం భంగం చేయడం భావ్యము కాదు.

0: పంపి నన్ను ఎటు లేకుండా చేసుకుంటే ఇన్ని దివసములు నా భర్త ప్రేమకు నేను దూరమై ఉన్నాను. ఇప్పుడు వచ్చన్న సంతోషముతో నీవు నన్ను పతివ్రత మహాత్యాన్ని భంగము చేశావు గనక నీవే ఇప్పుడు ఎంత మహానుభావుడవైనా కుట్ర చేసి కుతంత్రుడయ్యి నా భర్తను చంపిన కారకుడయ్యావు కావున నీవు పాషాణమవుదువుగాక.
1: నారాయణ నారాయణ నారాయణుడే బండగ మారాడు. లోకమే ఆయన గర్భగోళములు ఉన్నది. ఎలా కావాలి, నారాయణుడైనది ప్రపంచమే లేదు. మరి ఇప్పుడు వైకుంఠం వెళ్ళి లక్ష్మీదేవితో చెప్పి ఆ లక్ష్మిని తీసుకువచ్చిన తులసిని వేడుకున్నా శ్రీమన్నారాయణుడు సజీవుడవుతాడు. అమ్మా అమ్మా లక్ష్మి.
2: ఏమి నారదా?
1: చూడమ్మా, నీ భర్త అయినా ఆ వైకుంఠవాసుడు మాయ

0: వేషములో వెళ్లి తులసిని భంగం చేసిన,
1: అయ్యో
0: ఆ తులసి తెలుసుకుని శాపం ఇచ్చిన బండగా మారాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అమ్మాయి కాళ్ళ వేళ పట్టుకున్నా నారాయణలు ఇస్తాడు.
1: రక్షించు సార్.

0: తల్లి, నా పతిని నువ్వు శపించిన బండగా మారిపోయాడు, కావున నీ పాదములకు నమస్కరిస్తున్నాను. నా పతి లేనిది నేను బ్రతకజాలను.
1: లక్ష్మి, మహానీవు మహాత్మురాలివి, మహాత్మునికి భార్యవు, నీవు నా పాదముల కంటే బ్రొక్కుచున్నారు. ఇది మీకు న్యాయమును కాదమ్మా. నీ భర్త ఏకమయ్యి త్రిమూర్తులే ఏకమయ్యి నా భర్తను చంపారు. ఏనాడు కూడా నా భర్తతో నేను కూడి సౌఖ్యము చెందను లేదు. కాని నువ్వు బాధపడుతున్నావు.
0: అవును,
1: నీ భర్త బ్రతకాలి అంటే నేను చావాలి.
0: అవును,
1: నేను చావాలి అంటే జడియనే

0: శిరోమణి అమ్మాయి సజీవముగానే వెళ్ళి చనిపోయాలి.
1: భగవంతుని కరుణ చేత నీ భర్త లేవాలి అంటే నా భర్తను తీసుకుని వెళ్లి తగలబెడుతున్నారు. నేను నా భర్తతో సహా అందులో కాలిబూడి అవుతాను. కాలిబూడి అయిన తర్వాత తులసి చెట్టు మురుస్తాది. నా పేరిట ఆ తులసిని తీసుకుని వచ్చి దర్భలు కూర్చి ఆ పాషాణములకు వేసిన అప్పుడు శ్రీమన్నారాయణుడు లేస్తాడు. నేను వెళ్ళి
2: నారాయణుడు లేవాలంటే నువ్వు చావాలి. ఇక చావు
1: ప్రాణేశ్వర ప్రా

0: నీతో నేను చస్తున్నాను, నేనుగా వస్తున్నానుగా ప్రార మహాదేవ శంభో శంకర అరహర మహాదేవ, నన్ను కాపాడిను గనుక నేను అగ్నిలో బూడిదెగుతున్నాను నారాయణ.
1: ఈ తులసి ఆకులు తీసి శ్రీమన్నారాయణ మెడలో వేశాము, నారాయణ లేశాడు, తులసి చనిపోయాడు.

0: మీరింతవరకు సతీ తులసి కథ చిందు యక్షగానం చివరి భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ గడ్డం సారంగపాణి బృందవారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా

0: నాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా ప్రేమదేశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఓఎస్ అరుణ్ ఆలపించిన గీతం విందాం. గీత రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT-MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: చిత్రసీమలో ఇప్పుడు ప్రేమ లేఖ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ ఆలపించిన గీతం విందాం. గీత రచన భువనచంద్ర, సంగీతం దేవా.

చిత్రసీమలో ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 5:45 దాటి 23 సెకండ్లు. ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, అంశం వానాకాలంలో కంది పంట సాగు గురించి శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీహౌస్లో మల్చింగ్ పద్ధతి గురించి పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ఓడి టి తనూజ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. 8:03 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పించే కార్యక్రమం. ఇందులో జానపద కళతో జాగృతి, సాంకేతికతతో సాధికారత, హెచ్ఐవి రహిత తెలంగాణ దిశగా టీజీ శాక్స్ అడుగు. ఈ అంశం గురించి ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇందులో పాల్గొంటున్న వారు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విద్యాసాగర్, సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి. 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 అఖిల భారతీయ రవివాసరీయ సంగీత సభా కార్యక్రమంలో ఎన్ఆర్ ప్రశాంత్ గారి కర్ణాటక శాస్త్రీయ గానం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో ఆలోచన విధానాల గురించి శ్రీ చేరువేల భార్గవ శర్మగారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం ఇంకా అర్ధనారీశ్వర అష్టకం ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు, పచ్చిరొట్ట పంటల సాగు

గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7 గంటలకు వరంగల్ జిల్లా సమాచార రేఖ అందిస్తున్నవారు డి వీణావాణి. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం, ఇంకా ఇది మన చట్టం శీర్షికన యువతకు ఉపాధి అవకాశాలు కెరీర్ గైడెన్స్ ఈ అంశం గురించి కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమంతల ఆహ్లాదరావు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఊరేటి వెంకటేశ్వర్లు గారిచే గాత్ర సంగీతం. 11:03 సంస్కృత పాఠం, నిర్వహణ డాక్టర్ జ్యోతి ఫౌజ్దార్, విద్యార్థిని చైత్రశ్రీ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీరామ్ ప్రసన్న భట్టాచార్య గారిచే సితార్ వాద్యం, తబలా సహకారం ఎన్ ఉదయకుమార్, తాన్పురా సహకారం ఠాకూర్ కునాల్ సింగ్. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనిత లోకం మహిళా కార్యక్రమంలో నామాట వినుమ శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక రేపటి సాయంకాలం ప్రసారాలలో భాగంగా 5:03 జానపద సంగీత కార్యక్రమంలో యాదవ వలరాజు కథ, మందహెచ్చుల కథ 1వ భాగం వినిపిస్తారు శ్రీ ఊర ఐలమల్లు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. అంశం వరి సాగు విధానం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మి గారు అందించే వివరాలు. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్. 8:03 ఇంగ్లీష్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా పోషకాహార వారం ప్రత్యేక కార్యక్రమం, ట్రూత్ బిహైండ్ హైపాన్ ఫ్యాన్సీ డైట్స్, జయంతి ఉప్పాల ప్రత్యూష్ గారుల చర్చా కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్. 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:10 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో వార్తలు.

0: the past under the Narendra Modi-led government. Meanwhile, the Union Home Minister has cut short his visit and left for Delhi following the collapse of a multi-story building in the national capital. Mr. Shah, who reached Panaji last night on a three-day visit to Goa, his scheduled program to inaugurate newly constructed BJP state office building in Goa this evening was cancelled in the wake of the Delhi mishap. Vice President C.P. Radhakrishnan today urged students to stay away from drugs and restrict social media usage. The Vice President was addressing the Golden Jubilee celebrations of Geetanagar College at Guwahati in Assam today.
1: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: Preparations are underway in New Delhi for the upcoming BRICS Summit 2026 to be held at Bharat Mandapam on the 12th and 13th of this month. The 18th BRICS Summit will bring together leaders of BRICS members and partner countries, outreach countries and heads of international organizations. The External Affairs Ministry responded to the UN General Assembly resolution on Equal Area World Map. Spokesperson of the Ministry of External Affairs, Randhir Jaiswal, said that India has voted in favor of the United Nations General Assembly resolution on equal area cartographic representation. Mr. Jaiswal further added that India's sovereign territory, including the union territories of Jammu and Kashmir and Ladakh, must be depicted in accordance with India's official map. The Ministry of Coal has rejected the media reports attributing reduced power generation at Punjab's thermal plants to inadequate coal supply from the centre. The ministry clarified that adequate coal has been made available to Punjab's power plants. In badminton, Indian pair of Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty clinched the men's doubles title at the China Masters in Shenzhen today. The Indian duo defeated China's He Ji-Thing and Reng Chiang-Tu in the summit clash to secure country's first ever title at the tournament. The victory marks the duo's 10th career title on the BWF World Tour. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: Nothing better than this.
4: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
5: నేను ఇక్కడే ఉన్నా.
6: మీకోసం కాదు, దీనికోసం. మొబైల్ చార్జ్ చేయాలి.
5: బుర్రని చార్జ్ చేయి.
7: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
5: చూసావా?
6: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
7: ఇప్పుడు ఎలా మరి?
6: ఉందిగా ఫ్రీ వైఫై.
5: బుర్రని వాడు కాస్త.
7: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
6: అంటే మోసాలకి చెప్పే బై బై.
7: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. గంగపుత్రుల సంక్షేమానికి, మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్లో దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రేపటి నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సమాయత్తమయ్యాయి. ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. గంగపుత్రుల సంక్షేమానికి, మత్స్యకారుల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహించిన తెలంగాణ గంగా తెప్పోత్సవంలో మంత్రి పాల్గొని గంగాహారతి స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని మత్స్యకారులు గంగపుత్రుల సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ వాటిని భావితరాలకు అందించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్లో దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు నిర్వహించనున్నట్లు

0: త్రితుమల్నాగ స్వరావు ప్రకటించారు. సదస్సుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కూడా ఆహ్వానించి పామ్ ఆయిల్ సాగు విస్తరణ, రైతులకు మద్దతు ధరపై చర్చించనున్నట్లు చెప్పారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించిన మంత్రి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని సందర్శించి నూతన ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ,
1: దక్షిణ భారతదేశంలోనే ఉంది, కొంతవరకు 4-5 సంవత్సరాలుగా మనం మొదలు పెట్టాం కాబట్టి మనకు ఇప్పుడు 3 లక్షల ఎకరాలు దాటింది. ఈ 2-3 ఏళ్లలో ఒక 6 లక్షల ఎకరాలు వేపియాలనేది నా సంకల్పం. భారతదేశంలోనే అత్యధిక పామాయిల్ తోటలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
0: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం సభలో పలు కీలక బిల్లులు ప్రవేశపెడుతుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పూలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సభలో ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా సిద్దమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఎర్రవల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ ఎల్పీ సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. సభలో అనుసరించవలసిన వ్యూహాలు, ప్రజా సమస్యలపై, ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. శాసనసభ సమావేశాలకు రాకుండా జీతం తీసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ప్రతిపక్ష నేతతో పాటు ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యకుడు బి మహేష్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మొహమ్మద్ అజహరుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత పదవి అత్యంత బాధ్యతాయుతమైందని, అసెంబ్లీకి హాజరు కాకుండా చంద్రశేఖరరావు ఆ పదవిని అవమానిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రతిపక్ష నేత ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి, సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. నిర్మల్ జిల్లాలోని బాసర్లో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు పర్యాటక శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. గోదావరి నది ఒడ్డున భక్తుల వసతుల నిమిత్తం 20 కోట్లతో చేపట్టే పుష్కర ఘాట్ల నిర్మాణం పనులను మంత్రి ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, బీజేపీకి మద్దతుగా ఉన్న ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు హెచ్చరించారు. సికింద్రాబాద్ పరిధిలో లక్షలాది మంది ఓట్లను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్థిరపడిన వారి ఓట్లను ఉద్దేశపూర్వకంగా ఏరివేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే అధికారులపై ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని, న్యాయ పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసిందని రామచంద్రరావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో సెమీకండక్టర్, ఫోటోనిక్స్ రంగాలను బలోపేతం చేసే లక్ష్యంతో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్ ఈరోజు హైదరాబాద్లోని సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్ కోసం దశల వారి వ్యూహాత్మక రోడ్ మ్యాప్ తయారీ, పరిశోధన నుంచి వాణిజ్య తయారీ వరకు సమగ్ర ఇకో సిస్టమ్ అభివృద్ది చేయడంపై ఇద్దరు ప్రధానంగా చర్చించారు. ఈ మిషన్ను కేంద్ర ప్రభుత్వ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0తో అనుసంధానించే అవకాశాలపై సమీక్షించారు. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయబోయే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్లో భాగస్వామి కావాల్సిందిగా వికే సారస్వత్ను మంత్రి ఆహ్వానించారు. కేంద్ర పురావస్తు శాఖ అనుమతి లభించిన వెంటనే జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ యోగలక్ష్మి నరసింహస్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం పనులు చేపడతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ధర్మపురిలో ఉగ్ర నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణానికి రేపు తెల్లవారుజామున భూమి పూజ నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట ప్రభుత్వ వేప్ ఆలయ ఎమ్మెల్యే బీర్లైలయ్య ఈరోజు భూమి పూజ చేశారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే ఆలేరు నియోజకవర్గంలోని 58,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. హైదరాబాద్లోని పారాడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్లను రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులతో కలిసి పరిశీలించారు. భూసేకరణ, యుటిలిటీల మార్పిడి, శాఖల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేస్తూ ప్రాజెక్టును త్వరగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజుల స్వామిని రుద్రంగి

0: మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాలను ఆయన సందర్శించారు. తెలంగాణలో రాబోయే 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే వినాయక చవితి వేడుకల్లో విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు ఇందుకు సంబంధించి సామూహిక సమావేశాలు నిర్వహించి సమన్వయంతో వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ కోసం ఈరోజు నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్కు జిల్లా వ్యాప్తంగా 1030 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కొత్తగూడెంలోని సింగరేణి విమెన్స్ డిగ్రీ కాలేజ్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణను పరిశీలించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తన సహచరుడు చిరాగ్ షెట్టితో కలిసి పురుషుల డబుల్స్లో విజేతగా నిలిచారు. చైనా షెన్జెన్లో జరిగిన ఫైనల్లో 4వ సీడ్ సాత్విక్ చిరాగ్ ద్వయం 11-21, 21-13, 21-17తో చైనాకు చెందిన హీజీ టింగ్ రన్జియాంగ్ యుపై విజయం సాధించింది. తెలంగాణలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతులను భారీగా విస్తరించేందుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ టీజీరెడ్కు కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లను ఆహ్వానిస్తూ టెండర్లు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 148లో ఎస్ఐఆర్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ ప్రారంభించారు. వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి. సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: इत्यत्र अभवत्। समाहर्त्री अवोचत् यत् शव परीक्षणस्य प्राथमिक निष्कर्षैः मिथेल एल्कोहल इति विषाक्त रसायनस्य सेवनस्य संभावना प्रतीयते। घटना संबंधे बन्दा थाना क्षेत्रात् केचन संदिग्धाः गृहीताः सन्ति। ब्रिक्स शिखर सम्मेलनस्य आतिथ्यं कर्तुं राष्ट्र राजधानी नवदेहली पूर्ण सज्जतां भजते। सितंबर मासस्य द्वादश त्रयोदश दिनांकयोः भारत मंडपम् इत्यत्र आयोज्यमानस्य अस्य बृहत् सम्मेलनस्य सुरक्षा समीक्षायै देहली आरक्षी दलेन अद्य वाहन व्यूह पूर्वाभ्यासः संचालितः। सम्मेलने विश्व नेतारः ब्रिक्स देशानां प्रमुखाश्च भागं ग्रहीष्यन्ति। आसाम प्रवासे संप्राप्तः उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य गुवाहाट्यां गीतानगर महाविद्यालयस्य 50वें वार्षिकोत्सवे मुख्य अभ्यागतः आसीत्। तेन छात्रान् संबोध्य गुणवत्तापूर्वकं शिक्षायै अनुसंधानाय च बलं दत्तम्। उपराष्ट्रपतिना उच्चशिक्षायां महिलानां सहभागिता नारीशक्तेः प्रतीकमिति अभिहितम्। बैडमिंटन क्रीडायां अद्य शेंजेन नगरे चाइना मास्टर्स स्पर्धायाः पुरुष युगल क्रीडायां सात्विक साईराज रंकी रेड्डी तथा चिराग शेट्टी इत्येतयोः भारतीय युगलेन उपाधिः विजितः। चीन देशस्य हीजी टिंग तथा रेन्जियांग यू इत्युभयोः युगलम् एकादश एकविंशतिः एकविंशति त्रयोदश एकविंशति सप्तदश अंकैः पराजित्य प्रथमवारं स्वर्णपदकं प्राप्तवन्तौ। पुनः एकवारं मुख्याः वार्ताः। ऊनत्रिंशदधिकद्विसहस्रतम वर्षं यावत् भारतं मादकद्रव्यमुक्तं विधातुम् एका त्रिवार्षिकी मार्गदर्शिका प्रस्तुता। भारतस्य आर्थिक शक्तिः नीति गतिशीलता च देशं विकसित भारतस्य लक्ष्यं प्रति नयतः। संयुक्त राष्ट्र संसदि समान क्षेत्रफल मानचित्र प्रस्तावस्य भारतेन कृतं समर्थनम्। मध्यप्रदेशस्य सागरमण्डले संदिग्ध विषाक्त मद्यपानेन जनाः मृत्युमुपगताः इति वार्ताः।
1: आकाशवाणी డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: బీఏ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థుల కోసం తెలుగులో నిపుణిక కథ అన్న అంశం గురించి రేడియో పాఠం అంటారు.
4: సాధారణంగా తెలుగు సాహిత్య చరిత్ర ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది అని అనగానే మనకు గుర్తుకు వచ్చేటటువంటి మొట్టమొదటి కవి నన్నయ్య గారు. నన్నయ్య గారు మొట్టమొదటగా సంస్కృతంలో ఉండేటటువంటి ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించినటువంటి మొట్టమొదటి కవి. ఏది ఏమైనప్పటికీ తెలుగు సాహిత్య చరిత్ర అనేటటువంటిది నన్నయ్య యుగముతోటే ప్రారంభమవుతుంది. క్రీస్తు శకం 11వ శతాబ్దానికి చెందినటువంటిది. ఆ తర్వాత వచ్చినటువంటిది శివకవి యుగము 12వ శతాబ్దం చెప్తారు. ఆ తర్వాత 13వ శతాబ్దము ఎర్రన యుగం అని చెప్తారు. 14వ శతాబ్దము శ్రీనాద యుగము అని చెప్తారు. 16వ శతాబ్దాన్ని ప్రబంధ యుగము అని ఈ విధంగా ఒక్కొక్క శతాబ్దాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ఒక యుగముగా పేర్కొనడం జరిగింది. ఆ విధంగా మొట్టమొదటగా సాహిత్యం లోపల మనకు కావ్యాలు అనేటటువంటి కనబడుతూ ఉంటాయి. ఆ విధంగా సాహిత్య చరిత్రను గనక గమనించినట్లయితే కావ్యం అంటే ఏమిటి? కావ్యము ఒక నాయకుణ్ణి ఆశ్రయించుకొని అతని యొక్క అభ్యుదయాన్ని చిత్రిస్తూ శృంగార రసము కానీ వీర రసము కానీ ఏదో ఒక రసము ప్రధానంగా కలిగి అనేక ఆశ్వాసాలతోటి నడిచేటటువంటి కథనే కావ్యము అని కావ్యానికి నిర్వచనం ఇచ్చినారు మహాకవులు. అదేవిధంగా మనకు కథాకావ్యము తెలుగులో కథాకావ్యము అంటే

ఏమిటి? తెలుగులో కథాకావ్యము ఎక్కడి నుంచి ప్రారంభమయ్యింది అనేటటువంటి విషయానికి గనక చూసినట్లయితే, కథాకావ్యము అంటే అనేక కథలతో కూడినటువంటి కావ్యము, అనేక కథల సమాహారము కనుక దానిని కథాకావ్యము అంటారు. కావ్యము అంటేనేమో ఒక నాయకుణ్ణి ఆశ్రయించుకొని శృంగార రసము కానీ వీరరసాలలో ఏదో ఒక రసాన్ని ప్రధానమైనటువంటిదిగా కలిగి ఉండి అనేక ఆశ్వాసాలతో కూడినటువంటిదే కావ్యము అన్నాము. ఇక కథాకావ్యము అంటే అనేక కథలతో కూడినటువంటి కావ్యము, ఒక్కడే నాయకుడు ఉంటాడు, అనేక కథల యొక్క సమాహారము కథాకావ్యము. కథాకావ్యాలలో భిన్న వర్గాల యొక్క జీవితము ఉంటుంది, వైవిధ్యభరితంగా ఉంటుంది, కాబట్టి వీటిని కథాకావ్యము అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఆ విధంగా తెలుగు సాహిత్య చరిత్రలో కథాకావ్యము తిక్కన శిష్యుడైనటువంటి కేతన గారు రాసినటువంటి దశకుమార చరిత్రము తెలుగులో మొట్టమొదటి కథాకావ్యముగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఇక ఈ కథాకావ్యాలలో ఆనాటి యొక్క సామాజిక జీవితము, సాంఘిక జీవితము, ఆర్థిక పరిస్థితులు ఎంతగానో తెలుసుకోవడానికి దోహదపడుతూ ఉంటాయి. అంతేకాకుండా కథాకథనంలో శిల్పము, శిల్ప అనే టెక్నిక్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు ఈ యొక్క కథాకావ్యాలలో శిల్పము అనేటటువంటిది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈరోజు మనము తెలుసుకునేటటువంటి పాఠ్యాంశమైనటువంటి నిపుణిక అనేటటువంటి కథ ఏదైతే ఉంటుందో, పాఠ్యాంశం ఏదైతే ఉంటుందో, అది కూడా ఒక కథాకావ్యము. ఈ కథాకావ్యము అనేటటువంటిది మనకు మంచన అనేటటువంటి కవి సంస్కృతంలో రాసినటువంటి విద్దశాల భంజిక అనేటటువంటి కథను ఆధారంగా చేసుకొని మనకు కేతన గారు దశకుమార చరిత్రము అనేటటువంటిదిగా ఆంధ్రీకరించడం జరిగింది. ఒక చెంపు కావ్యంగా రచించాడు. ఆ విధంగా తెలుగులో దశకుమార చరిత్ర అనేటటువంటిది తెలుగులో మొట్టమొదటి కథాకావ్యంగా పేర్కొన్నారు. కొంతమంది ఇది అనువాదము అని కూడా కొంతమంది సాహితీవేత్తలు వ్యతిరేకించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే ఇది అనువాద రచన అని కొంతమంది, ఇది అనువాదము కాదు అనేటటువంటిది కూడా చెప్పేటటువంటి ప్రయత్నము చేశారు సాహితీవేత్తలు. ఇక మనము గనక ఈ యొక్క దశకుమార చరిత్రం గనక చూసినట్లయితే, ఇందులో దశకుమారుల యొక్క సాహస చర్యలు, వారి యొక్క ప్రేమ వృత్తాంతము కావ్యంలో మనోహరమైనటువంటి వర్ణనలతోటి, సామాజిక చిత్రణతోటి కేతన గారు 12 ఆశ్వాసాలతో కూడినటువంటి కావ్యాన్ని రాయడం జరిగింది. అది దశకుమార చరిత్ర. దశకుమార చరిత్ర తెలుగులో మొట్టమొదటి కథాకావ్యము. ఇది 12 ఆశ్వాసాలతో కూడినటువంటిది. ఇది దశకుమారుల యొక్క సాహసమైనటువంటి చర్యలను, వారి ప్రేమ వృత్తాంతము మనోహరమైనటువంటి వర్ణనలతోటి, సామాజికమైనటువంటి చిత్రణతో కూడినటువంటి కావ్యముగా, కథాకావ్యముగా రాయడం జరిగింది. ఇక తెలుగులో మనకు అనేక రకాలైనటువంటి, మరి కథాకావ్యాలు అంటే కేవలము కేతన గారితోటి ప్రారంభమైందని చెబుతున్నారు, మరి ఇంకా తెలుగులో ఇంకా ఎటువంటి కథాకావ్యాలు లేవా అన్నట్లు చూసినట్లయితే, మనకు తెలుగులో సింహాసన ద్వాత్నిషిక, శుక సప్తతి, అంశ వింశతి లాంటి కథాకావ్యాలు అనేకము ఉన్నాయి. ఆ విధంగా తెలుగు సాహిత్యంలో మంచన కథాకావ్యాలు రాయడానికి ప్రారంభం చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి నిపుణిక కథ కేయూరబాహు చరిత్రము 4వ ఆశ్వాసంలోనిది. దీనిని రచించినటువంటి కవి మంచన. ఇతను 13 నుంచి 14వ శతాబ్దాల మధ్యలో జీవించినటువంటి వ్యక్తి. ఇతని యొక్క స్వస్థలము గనక చూసినట్లయితే కృష్ణా జిల్లాలోని దనదపురమునకు చెందినటువంటి, కృష్ణా మండలంలోని దనదపురమునకు చెందిన నండూరి గుండయ మంత్రికి ఈ యొక్క కావ్యాన్ని అంకితమిచ్చినాడు. కేయూర బాహు చరిత్రం అనేటటువంటి కావ్యాన్ని కృష్ణా మండలంలోని దనదపురమునకు చెందినటువంటి నండూరి గుండయ మంత్రి గారికి తన యొక్క కావ్యమైనటువంటి కేయూర బాహు చరిత్రని అంకితమివ్వడం జరిగింది. ఈ కావ్యము సంస్కృతంలో రాజశేఖరుడు రాసినటువంటి విద్దశాల భంజిక అనేటటువంటి నాటకాన్ని ఆధారంగా చేసుకుని మంచన మార్గ పద్ధతిలో ఇది ఒక చెంపు కావ్యముగా రాసినాడు. ఇందులో రసము గనక చూసినట్లయితే శృంగార రసము. ఈ కథ గనక చూసినట్లయితే బై ఎలవుడు కథలు నీతులయ్యేడెనురా, కేయూర బాహు చరిత్రము సేయుము నీ ఆంధ్ర భాష శిల్పము మెరయునని గుండయ మంత్రి కోరినట్లుగానే మంచన దీనిని రాసినాడు. అందువల్లనే ఇది కథాకావ్యము అయినది. శృంగార రస

ప్రధానమైనటువంటి కావ్యము రాయమని అడిగి ఊరుకోకుండా గుండయ్య మంత్రి ఏమని చెప్పినాడంటే, నీతులు చెప్పేటటువంటి కథలు అక్కడక్కడ ఉండేటట్లు కేయూర బాహు చరిత్రము రాయమని. ఆ రాసేటటువంటి కావ్యంలో వస్తు నిర్దేశము ఉండాలి, కావ్యం యొక్క లక్ష్యము కూడా ఉండాలి.

చూసుకున్నట్లయితే ఉజ్జయిని నగరానికి రాజైనటువంటి విద్యాధర మల్లుడికి అతని మంత్రి అయినటువంటి భాగురాయనుడు లాట దేశపు రాజు కూతురు మృగాంకావలిని పెళ్లాడినటువంటి వాడు సార్వభౌముడు అవుతాడని తెలిసి ఆమెతో విద్యాధరుడు పెళ్లికై నడిపినటువంటి మంత్రాంగమే విద్దశాల భంజిక అనేటటువంటి కథ. ఉజ్జయిని నగరానికి రాజైనటువంటి విద్యాధర మల్లుడికి మృగాంకావలి యొక్క ప్రేమ కథతో కూడినటువంటిదే ఈ యొక్క కథాంశము. విద్యాధర మృగాంకావలుల యొక్క ప్రేమ కథ అనేక మలుపులతోటి విద్యాధరుడి యొక్క భార్య అనుమతితో వివాహంగా పర్యవశిస్తుంది. ఆ రకంగా అక్కడది శృంగారమైనటువంటి రసనాటకము. ఆ విద్యాధరుడే మంచనగారి యొక్క కావ్యంలో కేయూర బాహువు అయినాడు. అతని నగరము కళింగ దేశంలో త్రిపురీపురము అయ్యింది. దానికి తోడు గుండే మంత్రి కోరిక ప్రకారము అనేక సందర్భాలను కల్పించుకొని నీతి కథలను అనేకం చేర్చినాడు. శృంగార రసకావ్యము కన్నా కథాకావ్య లక్షణమే కేయూర బాహు చరిత్రంలో ప్రముఖంగా ప్రబలంగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇక మనం యొక్క పాఠ్యము యొక్క విశ్లేషణ గనక చూసినట్లయితే ఇది నిపుణిక కథ యొక్క ముందు భాగము. నేపథ్యం చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. ఏంటి అసలు నిపుణిక కథ అంటే ఏమిటి, ఆ కథలో ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక కేయూర బాహు చరిత్రలో మంత్రి భాగురాయనుడు భార్యా వ్యామోహితుడై రాజకార్యాలను పట్టించుకోని రాజు కేయూర బాహును సరి అయినటువంటి మార్గంలోకి తీసుకురావాలని అనుకుంటూ సలహా సంప్రదింపులకై మేనల్లుడైనటువంటి సోమదత్తుణ్ణి పిలిపిస్తాడు. ఆ విధంగా బుద్ధిని ఉపయోగించి పనులు సాధించడం గురించి చెబుతూ అతను సోదాహారంగా చెప్పినటువంటి కథలు నాలుగు ద్వితీయ ఆశ్వాసంలో ఉన్నాయి. కేయూర బాహు యొక్క భార్య రత్నసుందరి, ఆమె యొక్క చెలికత్తెలు మకరందిక, సుమతి, సుకుమారి ఏకాంత గోష్ఠిలో కలహము నష్టకారకము అంటూ చెప్పుకున్న కథలు మూడు ద్వితీయ ఆశ్వాసంలోనే ఉన్నాయి. అంటే రెండవ ఆశ్వాసంలో మొత్తం కథలు ఏడు. ఆ చెలికత్తెలే వివేకహీనులతో చెబుతూ ఏమంటున్నారు, స్నేహం మంచిది కాదంటూ చెప్పుకున్న కథలు మూడు తృతీయ ఆశ్వాసంలో ఉన్నాయి. నిజానికి ఇది మూడు కాదు, సుమతి చెప్పిన కథలోని అవాంతర కథలు ఎనిమిది కూడా కలిపితే అవి మొత్తము పదకొండు. ఇక చివరి ఆశ్వాసమైన చతుర్థాశ్వాసంలో మృగాంకావలి పట్ల విరహంతో బాధపడుతున్నటువంటి కేయూర బావు యొక్క మనసును మరల్చడానికి అతని ప్రియసకుడు చారాయణుడు చెప్పినటువంటి కథలు మూడు ఉన్నాయి. ఈ విధంగా మొత్తము కేయూర బాహు చరిత్రలో మొత్తము కథలు 21. ఇక మనము కథ యొక్క ఈ కథ చెప్పినటువంటి నారాయణుడి దృష్టిలో నారాయణుడు చెప్పినటువంటి మూడు కథలలో ఒకటి నిపుణిక కథ. ఈ కథ చెప్పినటువంటి నారాయణుడి దృష్టిలో ఇది ఒక యక్షుడి కథ. ఆ కథ ఏమిటో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముగమోడ వలయునైనను ముగమోటకు కొలది కలది ముగమాట గనంబుగ నొపదానికెక్కుడు ముగమోడిన యక్షుడొకడు మునుహతుడయ్యన్ అని ప్రారంభించి చెప్పినటువంటి కథ. ఇతరుల పట్ల దాక్షిణ్యం చూపవలసిన ఒక విలువగా ఇది చెప్పి, లేకపోతే దాక్షిణ్యము అనేటటువంటిది లేకపోతే పరిణామాలు విపరీతంగా ఉంటాయని హెచ్చరించి, దాక్షిణ్యం మరీ ఎక్కువైతే విపరీతమైనటువంటి అనర్థాలు వస్తాయి అనేటటువంటి చెప్పినటువంటి కథ. భార్య పట్ల మితిమీరినటువంటి దాక్షిణ్యము చూపి యక్షుడు అనేటటువంటి ఒక వ్యక్తి పూర్వము తన ప్రాణాలే పోగొట్టుకున్న ఒక యక్షుడి యొక్క అనుభవాన్ని ప్రస్తావించినాడు చారాయణుడు. అంటే భార్య పట్ల ఏ విధంగా ఎటువంటి దాక్షిణ్యము ఉండాలి, మితిమీరినటువంటి దాక్షిణ్యము ఉన్నట్లయితే అది ఒక యక్షుడు ప్రాణాలే కోల్పోవలసినటువంటి విషయాన్ని ఈ కథ ద్వారా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఏంటి అసలైన కథ అంటే, యక్షపురంలో ఒక యక్షుడున్నాడు. అతని పేరు ప్రియభాషణుడు. అతని భార్య పద్మాల వంటి కన్నులు కనలి. ఆమె పేరు నిపుణిక. ఆమె పట్ల అతను అమితమైనటువంటి స్నేహాన్ని చూపుతాడు. అందువల్లనే కవి అతనిని అక్షుద్ర స్నేహితుడు అని ప్రస్తావించినాడు. ప్రియభాషణుడి యొక్క భార్య నిండు గర్భవతి. ఆ సమయంలో క్షీరాబ్ధినాథుడి యొక్క ఉత్సవం వచ్చిందని చూడడానికి పౌరులందరూ వెళుతున్నారు. అప్పుడు ప్రియభాషణుడు కూడా తన భార్య అయినటువంటి ఆమెతోటి, నువ్వు చిన్నదానివి, ఎప్పుడూ ఏ వినోదం కూడా నువ్వు ఎరగవు, ఇంటికి నేను కాపలా ఉంటున్నాను, నీవు వెళ్ళి ఉత్సవము చక్కగా చూసి రమ్మన్నాడు, నీవు ఇంట్లో ఉంటే నేనొక్కదాన్నే వెళ్ళి రావటం సరికాదు అంటది ఆమె.
పర్వాలేదు పోవచ్చు అంటాడు అతను. సరే కానీ ఈ నిండు గర్భాన్ని మోసుకొని అక్కడికి వెళ్ళి తిరగడము సాధ్యమేనా అని ఆమె మరొక అభ్యంతరము తెలియజేస్తుంది. దానికి అతను, నువ్వు వెళ్ళు, నువ్వు వచ్చేదాకా నీవు మోస్తున్న ఈ గర్భాన్ని నా కడుపులో నేను మోస్తాను అని ఒప్పించి పంపినాడు. అట్లా భర్త పంపగా వెళ్ళినటువంటి నిపుణిక కన్నుల పండుగగా ఉత్సవం చూసింది. ఉత్సవం చూసిన వాళ్ళందరూ తమ తమ ఇళ్లకు పోయారు. కానీ

0: మౌనిక మనసు ఉపకారం మర్చిపోయి ఇంటికి వెళ్ళడం మర్చిపోయింది. నేనింటి దగ్గర నా భర్తకు నా యొక్క గర్భాన్ని ఇచ్చేశాను. నేనిప్పుడు ఇంటికి వెళ్ళి ఆ గర్భాన్ని నేను మోయలేను. అతను నాకిచ్చినదేమిటి, నేను తిన్నదేమిటి, నేను చేసినదేమిటి అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇంటికి రాలేదు ఆ యొక్క నిపుణిక. ఇక ఆమె కడుపులో శిశువును మోస్తూ ముక్కుతూ మూలుగుతూ తిరగటము, ఆ తర్వాత ప్రసవ వేదనతోటి ఇబ్బంది పడటము, ఇవన్నీ నాకు వద్దు. నా పాలిట ఇదొక దయ్యము కడుపు. ఒకసారి వదిలాక మళ్ళీ నేను దాన్ని తగిలించుకోవటానికి నేను ఆ ఇంటికి వెళ్ళను అని వేరొక యక్షుడితోటి కలిసి తన ఇష్ట ప్రకారము వెళ్ళిపోయింది. దానిని కడుపులో అధికంగా పెరిగిపోయి ఊపిరి సలపక దీనంగా భార్యకై విలిపిస్తూ ఆ తెలివి తక్కువ యక్షుడు ప్రాణాలు వదిలాడు. కథను ముగించి చారాయణుడు, ఇతరులను ఎప్పుడూ నమ్మరాదు, సరి అయినటువంటి వాళ్లను నమ్మవచ్చు కానీ శత్రువులను మాత్రము ఎప్పుడూ నమ్మకూడదు, శత్రువుల కన్నా ఎక్కువగా స్త్రీలను నమ్మరాదు అని రాజుకు ఆ కథ వల్ల నేర్చుకోదగినటువంటి నీతి ఏమిటో స్పష్టం చేసినాడు. ఇది కథలో ఉండేటటువంటి నీతి.
1: ఇంతవరకు మీరు బిఏ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థుల కోసం తెలుగులో నిపుణిక కథ అన్న అంశం గురించి రేడియో పాఠం విన్నారు. వినిపించిన వారు డాక్టర్ శంకర్ అనంత్.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వినబడింది. ఇప్పుడొక సినీ గీతం. బృందావనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం ఇప్పుడు విందాం. గీత రచన వెన్నెలకంటి, సంగీతం మాధవపెద్ది సురేష్.

బృందావనం చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి

0: వాతావరణములో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:0.7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్విజాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచ్చికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనసుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనసుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సంరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం అది. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ఇంటింటి రామాయణం చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలేకగా ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారతీయులు పెద్ద కళలు కనాలని, ముందుండి దేశాన్ని నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతీయ మేధావులు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీని నడిపిస్తున్నప్పుడు భారతీయ సంస్థలు కూడా ప్రపంచాన్ని నడిపించగలవని ఆయన అన్నారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శత జయంతి వేడుకల్లో మాట్లాడుతూ మోదీ ఈ మాటలన్నారు. 21వ శతాబ్దపు యువత ఉన్నతాశయ స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ వారు యూనికార్న్ నిర్మించడంలోనూ, డ్రోన్ టెక్నాలజీలో ఆవిష్కరణలు చేయడంలోనూ, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలు సృష్టించడంలో చూపుతున్న చొరవను ప్రధానమంత్రి కొనియాడారు. మునుపటి తరాల కంటే మరింత పెద్ద కళలు కనాలని యువతను కోరిన ప్రధానమంత్రి, ప్రపంచాన్ని నడిపించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని వారికి చెప్పారు.
2: భారత్ కి గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ క్యూ నహీ హో సక్తి? హమారి అకౌంటింగ్ ఫర్మ్, హమారి లీగల్ ఫర్మ్, హమారి ఫైనాన్షియల్ ఫర్మ్, ఈ సబ్ గ్లోబల్ లీడర్స్ క్యూ నహీ బన్ సక్తి? హమ్ గర్వ సే కహతే హై కి ఆజ్ భారతీయ దునియా కి టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై.
1: భారత్ విధానాల గతిశీలతను, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మన దేశం హోదాను ఇప్పుడు ప్రపంచం ప్రశంసిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. పశ్చిమాసియా యుద్దం, ప్రపంచ వాణిజ్య అడ్డంకుల మధ్య 7.8% త్రైమాసిక వృద్ధిని సాధించడం మన దేశ అంతర్గత సామర్థ్యాన్ని నిరూపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు దేశం నుంచి అగ్రగామి అయిన ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా సాధించిన విజయాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
2: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ బన్నే హువే దేఖ్ రహీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది.
1: స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు మించగా, దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుందని ఆయన చెప్పారు. 2014-15 కేవలం 6 నుంచి 700 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కూడా మోదీ చెప్పారు. చిన్న సులభమైన లక్ష్యాలతో నడిచే వ్యక్తిని తాను కానని, దేశం కోసం భారీ లక్ష్యాలు నిర్దేశించడం కోసం, వాటిని సాధించడం కోసం

0: తన మనసు ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తినని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. విద్యా సంస్థలు విద్యార్థులను కేవలం ఉద్యోగాల కోసం సిద్ధం చేయడానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యానికి సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ అన్నారు. అసోంలోని గౌహాటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక వర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో మహిళల పెరుగుతున్న విజయాల గురించి ఉపరాష్టపతి మాట్లాడుతూ, ఇది ఒక స్వాగతించదగిన పరిణామమని, నారీ శక్తికి ప్రతీక అని అభివర్ణించారు.
1: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: Madaka dravyala valla yuvata bhavishyattu debbatintundani, కుటుంబం మద్దతుతో యువజనులు మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానిక జీవ వైవిధ్యం, సంప్రదాయ పరిజ్ఞానాన్ని డాక్యుమెంట్ చేసేందుకు స్థానిక స్థాయిలో ప్రణాళికలు అవసరమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. చండీగఢ్లో రాష్ట జీవ వైవిధ్య బోర్డులు, కేంద్రపాలిత ప్రాంతాల జీవ వైవిధ్య సమితుల 16వ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లు స్థానిక సంస్థలకు ప్రణాళిక ఉపకరణాలుగా రూపాంతరం చెందాలని, తద్వారా స్థానికంగా ఉన్న జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానంపైన సమాచారాన్ని ఒకచోట పొందుపరచడం ద్వారా స్థానిక ప్రణాళికలు సుస్థిర అభివృద్దికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 2023 బయోడైవర్సిటీ అమెండ్మెంట్ చట్టం, జీవ వైవిధ్య నిబంధనలు 2024 వల్ల సవరించిన ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ నిబంధనలను, యంత్రాంగాలను కూడా మార్చుకోవాలని పర్యావరణ మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కా నామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను గురించి ప్రస్తావిస్తూ, భారతదేశం దీర్ఘకాలిక పర్యావరణ నైతికతను అనుసరిస్తోందని చెప్పారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, చికిత్స నిమిత్తం 4 వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చారని, వారిలో ఒకరు అప్పటికే మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరిని డిశ్చార్జ్ చేశారని చెప్పారు. ఇంతవరకు 6 వ్యక్తులను భవనం శిథిలాల నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆ భవనం 40-50 సంవత్సరాల నాటిదని, సంఘటన జరిగినప్పుడు భవనంలోని బేస్మెంట్లో కొన్ని మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలియజేశారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 శకటాలతో సహాయ రక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహా సంబంధిత ఏజెన్సీలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు ఆదేశించారు. ప్రభావితమైన ప్రతి ఒక్కరి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సోషల్ మీడియాలో తెలియజేశారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్లో భవనం కుప్పకూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గోవా నుంచి తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి బయలుదేరి వెళ్లారు. నిన్న గోవాకు చేరుకున్న అమిత్ షా ఈరోజు హోంమంత్రిత్వ శాఖ సమావేశానికి హాజరై నార్కోటిక్స్పై మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో గోవా బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజకమైన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ఈ పర్యటన మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న సైనిక ఘర్షణల మధ్య ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రతరమవుతున్నాయి.

0: వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాట్లాడుతూ, తమ ఏరోస్పేస్ దళాలు అనేక క్షిపణులతో అమెరికా విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నౌకలను ఆ నౌకలు గతంలో దాడులు నిర్వహించాయని, ఇరాన్పై నౌకాదళ దిగ్బంధంలో పాల్గొన్నాయని ఐఆర్జీసీ ఆరోపించింది. అంతకు ముందు రోజు ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాను ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు ఇరాన్ పేర్కొంది. కాగా అమెరికా బలగాలు 3 ఇరాన్ ముడి చమురు క్యారియర్లపై దాడి చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ నిన్న తెలియజేసింది. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. చైనాకు చెందిన హీజీ టింగ్ రెన్ జియాంగ్ యూ జంటపై ఫైనల్ పోర్లో 11-21, 21-13, 21-17 తేడాతో భారత్ జోడి విజయం సాధించింది. చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటిసారిగా టైటిల్ను గెలిపించి పెట్టింది. విశేషాలు మరొకసారి. మునుపటి తరాల వారి కంటే పెద్ద కలలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్లో భారత్కు టైటిల్ దక్కడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీహౌజ్లో మల్చింగ్ పద్ధతి గురించి పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ఓడి టి తనూజ గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ వీరన్న భూక్య.
1: ఇల్లు వాకిలి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాలీహౌజ్ మల్చింగ్ పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ పి తనూజ గారు మనతో స్టూడియోస్లో ఉన్నారు. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి.
1: పాలీహౌజ్ అంటే ప్రధానంగా ఏ విధంగా ఉంటుంది, రైతులు పాలీహౌజ్ సాగును ఏ విధంగా చేపడితే చక్కటి దిగుబడులను సాధించవచ్చు అంటారు?
2: ఓకే, ముఖ్యంగా మన రైతులు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ పెట్టుబడితో నాణ్యమైన ఉత్పత్తి పొందడానికి మనకి ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లేకపోతే పాలీహౌజ్ సాగుని ఉపయోగిస్తుంటాము. సో ఇదేంటంటే, పాలీహౌజ్ సాగుతో పాటు మనం ఫర్టిగేషన్ మరియు మల్చింగ్ వంటి ఆధునిక ఇవన్నీ కంబైన్ చేసి వాడడం వల్ల మనకి రైతుకు అధిక దిగుబడి మరియు నాణ్యమైన పంట అనేది వస్తుందండి.
1: పాలీహౌజ్లో సాగు చేయడం వల్ల వాళ్లకు కలిగే ప్రయోజనాలు అనేవి ఏ విధంగా ఉంటాయి?
2: ఓకే, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బయట పరిస్థితులకు మనకి ఎక్కువగా వర్షాలు రావడం కానీ ఇలాంటి వాటి వల్ల పంటకి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది రైతులకు. సో ఇవన్నీ అధిగమించడానికి మనము రక్షణ సాగు అంటే పాలీహౌజ్ కల్టివేషన్ అనేది కొనసాగిస్తాము. సో ఇందులో ఏంటంటే, మనకి ఉష్ణోగ్రత మరియు గాలులు తేమ అవన్నీ కూడా మనం కొద్ది శాతం వరకు అధిగమించుకోవచ్చు, మరియు మనం కూరగాయలు పూలు ఇలా వివిధ రకాల పంటలు కూడా పండించుకోవచ్చు.
1: పాలీహౌజ్లు మీరు చెప్తున్నట్టు అంటే ఒక నిర్మాణం అనే దానిని ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా పాలీహౌజ్ నిర్మాణం చేసేటప్పుడు రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
2: ముఖ్యంగా పాలీహౌజ్లో మనకి వివిధ రకాలమైన పాలీహౌజ్లు ఉంటాయండి. పాలీహౌజ్ నిర్మించడానికి ఒక రైతు ఎలా ముందడుగు వేయాలి అంటే, ఫస్ట్ అక్కడున్న ఉష్ణోగ్రత మరియు నీటి లభ్యత మరియు సరఫరా ఇవన్నీ చూసుకొని, మరియు సబ్సిడీస్ కూడా ఉంటాయి మనకి దీంట్లో, అవన్నీ పెట్టుకొని రైతు అనేది పాలీహౌజ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ లేకుండా రైతు ఎక్కువగా పెట్టుబడి పెట్టి నాకు దిగుబడి రావట్లేదు అని

0: దానికి లేదు. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని ముందుకు సాగితే మనకి పాలిహౌస్ కల్టివేషన్ అనేది ఎక్కువగా దిగుబడి వస్తుంది మనకి.
1: మీరు చెప్పినటువంటి మామూలు సాధారణ అంటే వ్యవసాయానికి పాలిహౌజ్లో వ్యవసాయం చేయడానికి అంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ తేడా అనేది ఏ విధంగా ఉంటుందంటారు?
0: ఓకే, ముఖ్యంగా బయట పరిస్థితులు అంటే మనం బయట పండించే పండ్లను మరియు పాలిహౌజ్లో రెండింటినీ చూసుకుంటే మనకి మెయిన్గా వాతావరణ పరిస్థితులు, ఒకటి అధిక వర్షాలు, ఇంకొకటి తేమ శాతము, నీటి లభ్యత అండ్ ఉష్ణోగ్రతలు. ఇవన్నీ మనకి బయట ఎప్పుడు వస్తుంటాయి, ఎలా వస్తుంటాయి, దాన్ని మనకి కంట్రోల్ అనేది ఉండదన్నమాట. సో దానివల్ల రైతు చాలా ఫేస్ చేస్తుంటాడు నష్టాన్ని. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి మనం పాలీ హౌజ్ అనేది యూజ్ చేస్తాం. పాలీ అండ్ హౌజ్ అనేది ఏంటంటే మనకు ఒక పాలిథిన్ కవర్తో ఒక కన్స్ట్రక్షన్ చేయబడి ఉంటుందన్నమాట. సో ఈ పాలిథిన్ కవర్ ఏంటంటే మనకి బయట ఎక్స్టర్నల్ కండిషన్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, ఫ్రూట్కి కానీ ఫ్లవర్కి కానీ వెజిటేబుల్స్కి కానీ. సో దీంట్లో ఏంటంటే మనకి బయట కన్నా లోపల పండించడం వల్ల 10% కన్నా ఎక్కువగా దిగుబడి అనేది వస్తుందన్నమాట మనకి. ఎలా దిగుబడి వస్తుంది అంటే మనకి బయట ఇప్పుడు ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంది, అది క్రాప్కి ఎక్కువగా పడడం వల్ల మనకి కంట్రోల్ అనేది ఉండదు. అదే పాలిహౌజ్లో అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మనకు పంట నాణ్యత అనేది పెరుగుతుంది. పంట నాణ్యత అనేది ఎలా పెరుగుతుంది అంటే మనము ఇరిగేషన్ అంటే నీరు ప్లస్ ఎరువులు రెండు కాంబినేషన్లో మరియు మల్చ్ ఈ మూడు కాంబినేషన్ను పాలిహౌస్తో ఇవ్వడం వల్ల రైతుకు ఎక్కువగా దిగుబడి వచ్చి నాణ్యమైన పంట అనేది బయటకు వస్తుంది మనకి.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ప్రధానంగా ఈ పాలిహౌస్ అనే ప్రత్యేకమైన పరిస్థితులలో రైతులు పంటల్ని సాగు చేసుకోవాలంటే ఎటువంటి పంటల్ని సాగు చేసుకోవచ్చు, అంటే ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటాయి, అదేవిధంగా అవి కూరగాయల పంటలు కావచ్చు లేదా ప్రధానంగా పండించే పంటలు కావచ్చు, ఎటువంటి పంటల్ని పాలిహౌస్ కింద సాగు చేస్తే చక్కటి ప్రయోజనం ఉంటుందంటారు?
0: ముఖ్యంగా మనం పాలిహౌస్ కింద ఏంటంటే కూరగాయలు, కూరగాయలు మరియు పూలు. కూరగాయల్లో వచ్చేసరికి మనకి బయట పండించేవే టొమాటో కానీ మిరప కానీ క్యాప్సికమ్, ఇప్పుడు మనకి శీతాకాలంలో పంటలు వచ్చేసి క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రకోలీ, ఇవన్నీ పండించడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా దిగుబడి వస్తుంది. బయట పెట్టడం వల్ల ఏంటంటే మనకి వర్షాకాలం వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ గాలులు విడిచినప్పుడు కానీ ఫ్లవరింగ్ టైంలో ఆ పూత అనేది రాలిపోవడం జరుగుతుంది, లేకపోతే కాయ ఫార్మేషన్ అయినప్పుడు అది రాలిపోవడం జరుగుతుంది, అంటే ఫార్మర్స్కి నష్టాన్ని కలిగిస్తుంది. సో వీటన్నిటికీ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి పాలిహౌస్ కల్టివేషన్లో ఉంటుంది అన్నమాట.
1: పాలిహౌస్ కల్టివేషన్లో మీరు చెప్పినటువంటి పద్ధతుల ద్వారా కూరగాయ పంటలనే సాగు చేసుకోగలిగే రైతులు ఈ ఉష్ణోగ్రతను కానివ్వండి, అలాగే అధిక వర్షపాతం, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి కొన్ని చోట్ల కొంత వర్షం తగ్గినప్పటికీ కొన్ని చోట్ల విపరీతమైనటువంటి వర్షం పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ స్థితిలో రైతులు అంటే ఏ విధమైనటువంటి ఈ వాతావరణాన్ని నియంత్రించే పరిస్థితులు ఏమైనా ఉంటాయా?
0: వాతావరణాన్ని నియంత్రించే పరిస్థితుల కన్నా మనం ఇట్లాంటి సాగు అంటే కొత్త సాంకేతిక ఇది ఇట్లాంటి ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకుంటే మనం అధిక దిగుబడి మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీలో ప్రొడ్యూస్ చేయొచ్చు.
1: మేడం, మీరు చెప్తున్నటువంటి వీటితో పాటు ప్రతి పంట కూడా సహజంగా మనము నీరు లేకుండా ఏ పంటను పండించలేము. పంట పాలిహౌజ్ లేదా ఇంకొక విధానంలో కానివ్వండి, ఎలా మనం పండించినప్పటికి కూడా నీరు అనేది చాలా ముఖ్యమైన అంశం. పాలిహౌజ్ పద్ధతిలో ఎవరైతే కూరగాయలు సాగు చేస్తుంటారో, ఎక్కువ దిగుబడి కోసం ప్రయత్నం చేస్తుంటారో, ఈ రైతులు నీరు దాని యొక్క పద్ధతి అంటే ఎలా పెడితే బాగుంటుంది, నీరుని ఏ విధంగా వాటికి మొక్కలకు అందేలా చేస్తే బాగుంటుంది అంటే?
0: మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనం పాలిహౌజ్ కల్టివేషన్ వచ్చేసరికి మనం మొక్కలకి డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం ద్వారా మనము నీరు అనేది ఇస్తామన్నమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే మొక్కకి కావాల్సినంత నీరు అందుతుంది, కాబట్టి కరెక్ట్గా టైంకి మనకు ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది వస్తుంది, అంటే నీటి వేస్టేజ్ అనేది తగ్గుతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే రైతుకి కావలసినంత నీరు చేరుతుంది. ఇదే డ్రిప్ ఇరిగేషన్లో అంటే బిందు సేద్యంలో మనం ఎరువుల్ని కూడా కలుపుకోవచ్చు, అంటే ఫర్టిలైజర్స్ న్యూట్రియన్స్ని కూడా కలిపి ఇస్తామండి, దాన్ని మనం ఫర్టిగేషన్ అని అంటాం అన్నమాట. సో ముఖ్యంగా పాలిహౌజ్, ఈ బిందు సేద్యము, ఫర్టిగేషన్, మల్చింగ్ ఈ నాలుగు కలిపి మారడం వల్ల ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకు ఎక్కువగా దిగుబడి వచ్చి ఎక్కువగా నాణ్యత అనేది వస్తుంది పంటకి.
1: మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే పాలిహౌజ్లో ఉన్న మొక్కలకి అంటే బిందు సేద్యం ద్వారా నీరు అందించడం అనేది ఒక ముఖ్యమైన అంశం. మరి దీంతోపాటు ఏ ఏ సమయాలలో ఎంతెంత నీరు మొక్కలకి అందించగలిగితే బాగుంటుంది? ఎందుకంటే మీరు ప్రతిసారి వాటర్ అనేది వాటికి పట్టించేటప్పుడు కానివ్వండి, ఆ వాటర్ వాటికి పారించేటప్పుడు కానివ్వండి, పైన ఉన్నటువంటి పాలిహౌజ్ వలన త్వరగా లోపల ఇంకిపోయే అవకాశం ఉండదు, అంటే ఎండ అంతగా తగలని పరిస్థితి. అదేవిధంగా నీడ కూడా అంతగా

0: పరిస్థితి అంటే ఒక పొడి తేమలాగా, అంత పూర్తిగా తేమ కాదు, అలా అని తేమ లేకుండా ఉండదు. ఇలాంటి పరిస్థితులలో ఒక నిడివిగా ఒక టైం, ఒక వ్యవధి లాంటిది ఏమన్నా చూసుకొని వాటికి నీరు పారించేది ఏమన్నా చూడమంటారా? లేదు ఒక పద్ధతి ప్రకారం రోజు అంటే ఇన్ని డ్రాప్స్ పడేలాగా, లేదంటే ఇన్ని అరగంట పావు గంట ఎంతవరకు వాటికి నీరు పారిస్తే బాగుంటుందంటారా? కొంచెం వివరంగా తెలియచేయండి మేడం.
1: మనం ఏంటంటే ఇప్పుడు కూరగాయలు, ఫర్ సపోజ్ మనం కూరగాయల పంటను సాగు చేస్తున్నప్పుడు మనకి మొక్కని బట్టి మనకి ఎంత నీరు ఇవ్వాలనేది డిఫర్ అవుతుందండి. సో ఇప్పుడు ఏంటంటే మీరు అడిగినట్టు ఆ తేమ శాతం అనేది బయట కప్పు ఉండడం వల్ల మీకు ఎండిపోయినట్లు అలా అవుతుందన్నారు. సో దానికి సరైన పద్ధతి మనం ఫాలో అవుతుంది ఏంటంటే మల్చింగ్. ఆ మల్చింగ్తో పాటు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం వల్ల ఆ మల్చింగ్ ఏదైతే మనం మొక్క చుట్టూ కవర్ చేస్తామో ఆ నీరు మనం అందించినప్పుడు ఆ నీటి శాతం అనేది అలానే మెయింటైన్ చేస్తుందండి. సో మనకి హావిరైపోకుండా ఉంటుందన్నమాట. సో అదొక పద్ధతి, మనం డ్రిప్ ఇరిగేషన్ మల్చింగ్ కాంబినేషన్లో యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది అడిగారు మీరు. సో ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది ఏంటంటే మనకి మొక్కని బట్టి తేడా ఉంటుందండి. ఒక్కొక్కసారి గంటకు ఒకసారి ఇస్తాము, అరగంటకి ఇస్తాము, మళ్ళీ దాంతోపాటు న్యూట్రియంట్స్ కలిపి ఇస్తాం అన్నమాట. సో అనేది మనం చూసుకొని మనము నీరు అనేది ఇవ్వాలి.
0: ఇప్పుడు పర్టిగేషన్లో వాటికి అంటే న్యూట్రియంట్స్ కానివ్వండి, మొక్కలకు కావాల్సిన బలం అందించడం కోసం రకరకాల ఎరువులు వాడుతుంటారు. అంటే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. మరి ఈ పద్ధతిలో ఏ మొక్కకి ఏ విధంగా ఈ పర్టిగేషన్ చేస్తే బాగుంటుందంటారు? చేసేటప్పుడు మీరు నీరు ద్వారా అందించడం అనేది అంటే అన్ని రకాల అంటే ఎరువులకు అది సాధ్యమా, లేదంటే కొన్ని రకాల ఎరువుల్ని నీరు ద్వారా అందించడం, మరికొన్ని చల్లటం లాంటివి చేయాలా, లేకపోతే దగ్గరికి వెళ్ళి వేయటం లాంటివి ఏమైనా చేయాలా? దానికి ఏమైనా మొక్కకిను మనం వేసేటటువంటి ఆ పర్టిగేషన్కి మధ్యలో దూరం ఏమైనా పాటించమంటారా?
1: ఇప్పుడు మనం డ్రిప్ ఇరిగేషన్ ఎలా అయితే ఉంటాయో అది మొక్క మొక్క దగ్గరికి ఉంటుంది మనకి ఎమిటర్ అనేది. సో దాని ద్వారా మనకి న్యూట్రియంట్ అనేది మొక్కకు అందుతుందండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి మేజర్గా మైక్రోన్యూట్రియంట్స్, మేజర్ న్యూట్రియంట్స్ ఉంటాయి. నత్రజని, భాస్వరము, పొటాష్ ఈ మూడు మనకి నీటిలో కరిగే శక్తి గల ఫర్టిలైజర్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇది మనము డ్రిప్ లైన్ ద్వారా ఇవ్వచ్చు. ఇప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ వచ్చేసరికి ఏదైనా మనకి డెఫిషియన్సీ కనిపించినప్పుడు దీని ద్వారానే కాకుండా డైరెక్ట్ స్ప్రేయింగ్ రూపంలో మనం ఇస్తే మనకి తొందరగా రిజల్ట్ అనేది తెలుస్తుంది.
0: ఈ ఫర్టిగేషన్తో పాటు మల్చింగ్ అంటే ఏమిటి? అంటే మల్చింగ్ మీరు ఏదైతే మొక్క చుట్టూ ఉంటుంది అని అంటున్నారో తేమ అనేది కాపాడుతుంది, దాని ద్వారా మొక్కలు చక్కటి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అంటున్నారు. మరి ఈ మల్చింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది? ఈ మల్చింగ్ని పూర్తిగా ఏ విధంగా చేయొచ్చు?
1: మల్చింగ్ వచ్చేసరికి మనం ఇప్పుడు పాలీ హౌస్లో సాగు చేస్తున్నప్పుడు మనము బెడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటామండి. సో ఆ బెడ్స్కి ప్రతి ఒక్క దానికి మనం మల్చింగ్ అనేది కవర్ చేసి తర్వాత ప్లాంటింగ్ చేస్తాం. ఈ మల్చింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఫస్ట్ ఇందాక మీరు అడిగినట్టు మనము నీరు ఇచ్చినప్పుడు అది ఆవిరైపోతూ ఉంటుంది అన్నారు. ఆ ఆవిరైపోకుండా ఈ కవర్ చేసినప్పుడు నేలలో తేమ శాతం అనేది అలానే ఉంటుందన్నమాట. ఆ తేమ శాతం అలానే ఉన్నప్పుడు మనకి ఫర్దర్గా ఎక్కువగా ఇరిగేషన్స్ అవసరం లేదు. దాని తర్వాత మనము ముఖ్యంగా కలుపు నివారణకు ఈ మల్చింగ్ అనేది యూజ్ చేస్తామండి. ఈ మల్చింగ్ అనేది మనకు సిల్వర్ బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట. ఈ బ్లాక్ కలర్ వాడడం వల్ల ఆ రేడియేషన్ వల్ల మనకి కలుపు మొక్కలు ఏదైతే వస్తూ ఉంటాయో అది నివారించడానికి ఉపయోగపడుతుంది.
0: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఏదైతే మనం మొక్క గింజ వేస్తామో దాని చుట్టూ ఒక బ్లాక్ కవర్ లాంటిది ఉండటం మూలాన మొక్క వరకు గాలి వెలుతురు తీసుకొని మిగతా కలుపు మొక్కలు కానివ్వండి ఇంకా వేరే ఏవైనా సరే ఆ బెడ్స్ మధ్యన ఉండేటటువంటి ఆ దూరం ఉండటం మూలాన అవి చక్కగా కలుపు మొక్కలు నివారించబడి ఈ మొక్కలు ఎదుగుతాయని అంటున్నారు. ఇలాంటి క్రమంలో రైతులు ఆ బెడ్స్ మధ్యన ఎంత దూరం పాటిస్తే బాగుంటుంది? అట్లాగే ఈ దూరం పాటించేటప్పుడు రైతులు ప్రధానంగా వాటిని ఆ బెడ్స్ తయారు చేసుకోవడానికి చేసే పద్ధతులు ఏ విధంగా ఉండాలంటారు?
1: మనం బెడ్స్ చేసేటప్పుడు నార్మల్గా మనకి పాలీ హౌస్ ఎంత విస్తీర్ణంలో ఉందనేది చూసుకోవాలండి. నార్మల్గా 400 చదరపు మీటర్లు ఉందనుకోండి, మనం ఒక్క బెడ్ లెంత్ వచ్చేసి 1 మీటర్ ఉంటుంది. లేకపోతే అక్కడ ఆ లెంత్ని బట్టి మనకి డిఫర్ అవుతుంది. ఒక బెడ్కి ఇంకొక బెడ్కి మధ్యలో 1/2 మీటర్ నుంచి 1 మీటర్ వరకు మనం డిస్టెన్స్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఏదన్నా మళ్ళీ వేరే కలుపు మొక్కలు తీయడం కానీ ఎక్కువగా ఏదన్నా ఆపరేషన్స్ చేయాలంటే కూడా మనకి ఈజీగా ఉండేటట్టు మనం ఒక బెడ్కి ఇంకొక బెడ్కి మధ్యలో స్పేస్ అనేది ఇచ్చుకుంటాం. మళ్ళీ మొక్కకి ఎంత ఉండాలి అంటే అది మనకి మనం తీసుకునే మొక్కని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక సపోజ్ టమోటా తీసుకున్నామండి మనం, సో దానికి 60 నుంచి 45 నుంచి 60 సెంటీమీటర్ల వరకు అలా మొక్కను బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది.
0: మీరు చెప్పినట్టు సిల్వర్ బ్లాక్ మల్చింగ్, అదే విధంగా అంటే సిల్వర్ బ్లాక్ ఈ రెండు విధాలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏ విధంగా ఉంటుంది? సిల్వర్ కలర్ అంటే మల్చింగ్ చేయటం మూలాన రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అదేవిధంగా బ్లాక్ మల్చింగ్ చేయటం వలన రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?
1: ఓకే, ఇప్పుడు సిల్వర్ బ్లాక్ మల్చ్ అనేది ఒకటే దాంట్లో వస్తుందండి. మనకి పైన కలర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్.

0: వస్తుంది, కింద కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. సో మనం ఏదైతే కవర్ చేసినప్పుడు కింద సాయిల్తో కాంటాక్ట్ ఉండేది బ్లాక్ కలర్ ఉంటుంది, పైన మాత్రం సిల్వర్ కలర్ ఉంటుంది. సో పైన నుంచి మనకి ఏదైనా వేడి ఎక్కువగా ఉండి మనకు ఆల్మోస్ట్ పాలీహౌస్ అంటే కవరింగే ఉంటుంది. సో ఇంకేమన్నా కవరింగ్ అలా ఉన్నప్పుడు రిఫ్లెక్టెంట్గా యూజ్ అవుతుంది అన్నమాట. సో బ్లాక్ కలర్ ఏంటంటే లోపల మనకి సాయిల్ ఒక టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. ఎక్కువగా వేడైనప్పుడు ఆ వేడికి ఆ కలుపు అనేది రాకుండా మనకి నీరు శాతం అలానే మెయింటైన్ చేసేయడానికి ఉపయోగపడుతుంది.
1: ప్రధానంగా ఈ పంటలకు మల్చింగ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది, అలాగే పాలీ హౌస్లో కూడా మల్చింగ్ చేసే అవకాశం ఉందా?
0: చాలా అండి, మనము బయట దానికన్నా పాలీ హౌస్లో ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాం ఇది. సో ఈ మల్చింగ్ వచ్చేసరికి మనకి దీంట్లో అగైన్ రెండు రకాలు ఉంటాయి మనకి. సో ఆర్గానిక్ మల్చులు ఉంటాయి, ఇన్ఆర్గానిక్ ఉంటాయి. సో ఆర్గానిక్ మల్చులు అంటే సేంద్రియ మల్చెస్ అంటాం అనమాట. దీంట్లో ఏంటంటే మనకి నార్మల్గా ఇప్పుడు వరి గడ్డి ఉంటుందండి, మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ గడ్డి అలానే పడేస్తూ ఉంటాం. ఆ ఎండుగడ్డిని తీసుకొని మనకి మొక్కకి మొక్కకి మధ్య కానీ బెడ్ల మధ్యలో కానీ వేయడం వల్ల నీరు అనేది ఆవిరైపోకుండా కలుపు అనేది రాకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఆర్గానిక్ పద్ధతిలో వెళ్ళినప్పుడు మనం పాలిథిన్ మల్చ్ అనేది యూజ్ చేస్తాం.
1: మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తుంటే ఈ మల్చింగ్ అనే విధానం అన్ని పంటలకు అంటే సరిపోకపోవచ్చు, కొన్ని పంటలకు ఇది సరైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వచ్చు. మరి ఈ విధంగా చూసినట్లయితే ఏ ఏ పంటలకు మల్చింగ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది?
0: మనం ఎక్కువగా మల్చింగ్ అన్ని రకాల పంటలకి వాడుకోవచ్చండి. ఎక్కువగా మనకి తక్కువ కాలంలో ఎక్కువగా దిగుబడి ఇచ్చే పంటలకు, ముఖ్యంగా ఈ కూరగాయలకు కానీ పూల మొక్కలకు కానీ వీటికి ఎక్కువగా యూజ్ చేస్తాం మనం మల్చింగ్ అనేది.
1: పాలీ హౌజ్లో ఏదైనా వ్యవసాయం చేస్తున్నప్పుడు, కూరగాయలను పండిస్తున్నప్పుడు చక్కటి ప్రయోజనాలు, దిగుబడులు మామూలు కంటే కూడా 10% లేదా 20% ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పాలీ హౌజ్ డ్రిప్ పద్ధతిలో మనము నీరు అందించటము, మల్చింగ్, ఇలా ఈ మూడు పద్ధతులను ఉపయోగిస్తే రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
0: ఈ మూడు పద్ధతులు, ఫస్ట్ వచ్చేసి పాలీ హౌస్ సాగు, దాంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యము, మరియు ఫర్టిగేషన్ మరియు మల్చింగ్, ఈ మూడు కలిపి యూజ్ చేయడం వల్ల ఏంటంటే రైతుకు చాలా విధాలుగా బెనిఫిట్ ఉంటుందండి. సో బయట మనకి మేజర్ ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేసిందంటే కలుపు. కలుపు నివారించుకోవడం వల్ల ఏంటంటే మనకు లేబర్ కాస్ట్ అనేది తగ్గుతుంది. నీరు, వాటర్ సేవింగ్, డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం వల్ల ఏంటంటే మనం నీటిని సేవ్ చేయగలుగుతాము. అండ్ ఫైనల్లీ ద ఫర్టిగేషన్ అంటే ది న్యూట్రియంట్స్. సో మనం దాంట్లో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఉంటాయి. మేజర్గా ఇప్పుడు మనం బిందు సేద్యం ద్వారా ఏంటంటే ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఎన్పీకే అంటే నత్రజని, భాస్వరము, పొటాష్ అనేది ఇస్తున్నాం. సో ఇవన్నీ కాంబినేషన్లో ఆధునికకి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి రైతుకు ఎక్కువగా దిగుబడి వస్తుంది. ముఖ్యంగా దిగుబడి కంటే మనం నాణ్యత బాగా వస్తుందని చెప్పుకోవచ్చండి. సో ఆబ్వియస్గా మనకు నాణ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్కెట్లో ఎక్కువగా ప్రైస్ అనేది వస్తుంది మనకి.
1: మీరు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం పంటల్ని పండించడం, అదేవిధంగా చక్కటి ప్రయోజనాలు పొందటం, వీటితో పాటు పాలీ హౌస్ చేయటానికి ఒక ప్రత్యేకమైన విస్తీర్ణం ఎంత ఉంటే బాగుంటుంది? పాలీ హౌస్ అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక నిర్మాణంతో ఒక లిమిట్లో పెట్టడం, ఒక పరిధిలో ఉంచి జాగ్రత్తగా మనము పిల్లల్ని ఎంత జాగ్రత్త చూస్తామో మొక్కల్ని కూడా అంత జాగ్రత్తగా కేర్గా చూసి పెంచి దిగుబడులు సాధిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటి విస్తీర్ణం కానివ్వండి, అదేవిధంగా ఈ నేల ఇప్పుడు నల్లరేగడి నేలలో కొంచెం నీరు ఎక్కువగా నిలబడే అవకాశం ఉంది, ఎర్రరేగడి నేలలో త్వరగా నీరు ఇంకిపోయే అవకాశం ఉంది, కొన్ని చోట్ల ఇసుక నేలలు కూడా మనం చూస్తాము, కొన్ని చోట్ల బెట్ట నేలలు అంటే అట్లా తడిని పోనీయకుండా ఉంచేటటువంటి కొన్ని నేలలు, కొన్ని చోట్ల అసలు తడే ఉంచుకొని నేలలు, ఇలా రకరకాల నేలల్లో మరి ఈ పాలీ హౌస్ వ్యవసాయం కానివ్వండి, వీటికి సంబంధించిన విస్తీర్ణం కానివ్వండి, ఆ ఎంపిక, ఆ పాలీ హౌస్ ఇక్కడ నిర్మించాలి అనే ఎంపిక ఏదైతే ఉంటుందో ఆ ఎంపిక ఎలా చేస్తే బాగుంటుందంటారు?
0: ముఖ్యంగా మనం పాలీ హౌస్ ఎంపిక అనేది ఒకటి వాతావరణం చూడాలి, అక్కడ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, సో అక్కడ పాలీ హౌస్ పెట్టడం వల్ల మనకి అక్కడ నిలకడగా ఉంటాయా లేదా అనేది చూడాలి. అండ్ మీరు చెప్పినట్టు వివిధ రకాల నేలలు ఉంటాయి. సో ముఖ్యంగా మనకి రెడ్ సాయిల్స్ అంటే ఎర్రరేగడి నేలల్లో ఎక్కువగా సూటబుల్ ఉంటుంది అనమాట. సో అది ఉండడం వల్ల మనకి బెడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ తర్వాత కూరగాయలు పూలు ఎక్కువగా పండిస్తాము అంటున్నాం కదా, ఆ క్రాప్స్కి మనకి ఎక్కువగా సూటబుల్గా ఉంటాయండి. సో ఎంత స్పేస్లో అనేది మనకి పాలీ హౌస్ అనేది 400 చదరపు మీటర్ల నుంచి 2000 చదరపు మీటర్ల వరకు ఉంటుందండి. సో మనకు అక్కడ ఉన్న ఏరియాని బట్టి మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. అంటే దీనిలో మళ్ళీ మనకి గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ సబ్సిడీస్ కూడా ఉంటాయి మనకి పాలీ హౌస్లో కానీ మల్చింగ్కి కానీ. సో వాళ్ళు ఏంటంటే మనకి 1000 చదరపు మీటర్ల నుంచి 4000 చదరపు మీటర్ల వరకు మనకి సబ్సిడీ అనేది ఇస్తారనమాట.
1: సబ్సిడీ పొందాలనుకునే రైతులు ప్రధానంగా మీరు చెప్పినట్లు 4000 చదరపు అడుగుల వరకు కూడా పాలీ హౌస్ నిర్మించుకోవచ్చు అంటున్నారు. అంటే మినిమం ఎంతవరకు సబ్సిడీ వస్తుంది? అదే

0: విధంగా మాక్సిమం ఎంతవరకు వస్తుంది? రకరకాల రైతుల అంటే పంటలు కూడా ఉంటాయి, పంటని బట్టి ఏమైనా సబ్సిడీలో మార్పు ఉంటుందా, లేదా పంట అంటే వ్యవధిని బట్టి కూడా ఏమైనా మార్పులు ఉంటాయా? వీరు ఎవరైతే ఆ సబ్సిడీ పొందాలనుకుంటారో, ఏ పంట సాగు చేయాలనుకుని ఆ పంటని తెలియచేసి సబ్సిడీ తీసుకోవాలా, లేకపోతే మామూలుగానే పాలీ హౌస్ మల్చింగ్కి సంబంధించినటువంటి సబ్సిడీ వారు దరఖాస్తు చేసుకుంటే వారికి అందుతుందా?
1: ఒకటి మీరు అడిగినట్టు పంటను బట్టి కూడా మనము సబ్సిడీ తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇప్పుడు MIDH మిషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా అసిస్టెన్స్ ఇస్తున్నారు.
0: ఈ పంటల వలన వచ్చే సబ్సిడీ ఏ విధంగా ఉంటుంది?
1: సో ముఖ్యంగా మనము ఈ పాలీ హౌస్ చూసుకుంటే పంటల ద్వారా వస్తుంది సబ్సిడీ, మరియు మనం వేసుకునే ఏ క్రాప్ దాన్ని బట్టి కూడా ఉంటుందండి. ముఖ్యంగా మనకి నేను చెప్పినట్టు ఇందాక MIDH మిషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు మనకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు అనమాట. సో ఇదేంటంటే న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీ హౌస్ అంటే సహజంగా ఉండే పాలీ హౌస్, అంటే కంప్లీట్గా ప్రొటెక్టెడ్ అనేది ఉండదన్నమాట. మనకు బయటకి వచ్చే గాలి ఉంటుంది, దాంట్లో ఆధునికంగా మనం మెయింటైన్ చేసే టెంపరేచర్స్ అవన్నీ ఉంటాయండి. దానికి ఏంటంటే వీళ్ళు మనకి 1000 రూపాయలు స్క్వేర్ మీటర్కి అంటే చదరపు మీటర్కి 1000 రూపాయల నుంచి ఇస్తున్నారనమాట. అలా మనము 4000 స్క్వేర్ మీటర్స్ వరకు ఒక 50 లక్షలు పర్ హెక్టార్ వరకు వీళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తున్నారనమాట.
0: మీరు చెప్పినటువంటి ఈ అన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో, మల్చింగ్ కానివ్వండి, పాలీ హౌస్ కానివ్వండి, వీటిలో పంటలకు సంబంధించి చక్కటి దిగుబడి వాటి వల్ల కలిగేటటువంటి ప్రయోజనం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని కూరగాయల మొక్కలు సైజు చిన్నగా ఉంటుంది, పండ్ల మొక్కల సైజు పెద్దగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత అదేవిధంగా తేమ, ఆ ఉష్ణోగ్రతతో పాటు కలిగేటటువంటి వాతావరణ పరిస్థితుల వలన వచ్చేటటువంటి ఈ లాభం, వీటన్నిటినీ సరిచూసుకొని ఈ పండ్ల మొక్కల్ని మల్చింగ్ అంటే పాలీ హౌజుల్లో మల్చింగ్ పద్ధతి ద్వారా పండించాలనుకునే వాళ్ళు అంటే సాగు చేయాలనుకునే వాళ్ళు, వాటికి మన సైజ్ ఏమైనా, మనము కొన్ని కొన్ని మొక్కలు ఈ సైజులో వస్తాయి, కొన్ని మొక్కలు ఎక్కువ సైజులో వస్తాయి, వాటికి సంబంధించి ఏ ఏ పంటల్ని అంటే మిక్స్ చేసి ఒకేసారి సాగు చేయొచ్చు, అదేవిధంగా అంతర పంటగా చేసుకునేటప్పుడు అంటే మనకి ప్రధానమైన పంటతో నష్టం కలగకుండా, ఈ అంతర పంట ద్వారా ప్రధాన పంటకు నష్టం కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు?
1: ఓకే అండి, మీరు అడిగిన ప్రకారం ఏంటంటే మనకు పాలీ హౌస్ సాగు అనేది ముఖ్యంగా కూరగాయలకి ఫ్లవర్స్కి ఎక్కువగా యూజ్ చేస్తాం. పండ్ల మొక్కలకి ఎందుకు ఎక్కువగా యూజ్ చేయమంటే మనకి వాటిని పెరీనియల్ క్రాప్స్ అంటాం, దాంట్లో ఎక్కువగా మనకి ఎక్కువ ఇయర్స్ వరకు అలానే ఉంటాయి పండ్ల మొక్కలు, 10 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ అలా. సో మనకి డీ రూట్ సిస్టమ్ అవన్నీ డెవలప్మెంట్ కోసం మనం ఎక్కువగా పాలీ హౌస్ కల్టివేషన్ అనేది ప్రిఫర్ చేయం. పండ్ల మొక్కల్లో ముఖ్యంగా మనం స్ట్రాబెర్రీ అనేది పాలీ హౌస్ సాగులో కల్టివేట్ చేయొచ్చు. సో మీరు అంతర పంట లేకపోతే ఏదన్నా రెండు పంటలు కలిపి చేసుకోవచ్చా పాలీ హౌస్లో అంటే, అది వచ్చేసి మనము ఒక లైన్ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు లేకపోతే పూల మొక్కలు అలా వేసుకోవచ్చు. ఒక లైన్లో మనకి టొమాటో వేసుకుంటే ఇంకొక లైన్లో మనం క్యాబేజ్, ఇంకొక లైన్లో ఏదైనా పూల మొక్కలు అలా మనము డిఫరెంట్ క్రాప్స్తో చేసుకోవచ్చు.
0: ఇలా అన్ని రకాల క్రాప్స్ని మనం ఒక చోట సాగు చేస్తున్నప్పుడు ఎంతెంత దూరం వాటి మధ్యన ఉంటే బాగుంటుంది? ఎందుకంటే మీరు అంటే కొన్ని కొన్ని పండ్ల మొక్కలు ఎక్కువగా నీడని చేసే అవకాశం ఉంది,
1: అవునండి,
0: కొన్ని కూరగాయ మొక్కలు కూడా ఎక్కువ నీడని చేసే అవకాశం ఉంది, మరి కొన్ని పూల మొక్కలు కూడా ఎక్కువగా నీడ చేసే అవకాశం ఉంది, ఇలా వాటి యొక్క దూరం ఎంత ఉంటే బాగుంటుంది మొక్కకు మొక్కకు మధ్యలో? ఒకవేళ అంతర పంటలుగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏ పంటలో ప్రధాన పంటలో ఎటువంటి పంటను అంతర పంటగా చేసుకోవచ్చు అనేది కొంచెం వివరంగా తెలియజేయరా మేడం?
1: ఓకే, ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే మొక్కకి మొక్కకి అది కూరగాయల్లో కానివ్వండి పూల మొక్కల్లో కానివ్వండి మనం 40 నుంచి 60 సెంటీమీటర్ల వరకు మొక్కకి మొక్క మధ్య గ్యాప్ ఇస్తున్నాం. అదే బెడ్కి బెడ్కి మధ్య అంటే మనం 1 మీటర్ వరకు ఇస్తామండి. సో మొక్కకి మొక్కకి మధ్య ఎక్కువగా షేడ్ ఇచ్చేది, నీడ కలిగే మొక్కలు ఏది కల్టివేట్ చేసుకోవచ్చు మనం అంటే పసుపు ఇంకా అల్లం అలాంటివి కూడా మనకి ఎక్కువగా వాటికి నీడ అనేది కావాలి. సో అలాంటివి కూడా మనం పాలీ హౌస్లో అనేది కల్టివేట్ చేసుకుంటే ఎక్కువగా దిగుబడి చేసుకోవచ్చు.
0: కొన్ని రకాల కూరగాయల మొక్కలు వాటితో పాటు ప్రధాన వ్యవసాయం, చాలామంది అంటే ఎకరాలకు ఎకరాలు వ్యవసాయం చేస్తూ ఉంటారు. మీరు చెప్పినటువంటి ఈ మొక్కలలో ఉండేటటువంటి దూరాన్ని పాటిస్తూ అంతర పంటల్ని సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళకి, మరి ఆ తక్కువ విస్తీర్ణంలో వారికి కావాల్సినంత ఆదాయం లాభం చేకూర్చే అవకాశం ఉందా, లేదా వారికి నష్టం ఏమైనా చేకూరుతుందా?
1: లేదండి, అంతర పంట ఇంటర్ క్రాపింగ్ అనేది ముఖ్యంగా మనం ఎందుకు పాటిస్తాము అంటే మనకి ఎక్కువగా దిగుబడి రావడానికి చేస్తామన్నమాట. సో దీనివల్ల మనకి ప్రయోజనం ఏంటంటే మనకి ఎక్కువ లాభాలే ఉంటాయి, కానీ దానివల్ల నష్టాలు అనేది ఏమి ఉండదు మనకి. సో ఇదేంటంటే ముఖ్యంగా మనం పాలీ హౌస్ అంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే బయట వచ్చే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్నిటినీ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి వివిధ రకాలమైన పంట

దీంట్లో పండించుకోవచ్చు. వివిధ రకాల పంటలు అంటే ఏదైనా పంట పండించుకోవచ్చు. ఇప్పుడు పసుపు కానీ, జింజర్ కానీ, కూరగాయలు అన్ని రకాలు పండించుకోవచ్చు. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం, అది 9 నెలల నుంచి పడుతుంది. సో ఈ లోపల మనకి ఇంకో మొక్క దిగుబడికి రావాలి అంటే ఈ లోపల మనం 3-4 నెలల్లో వచ్చే కూరగాయలు అలాంటి వాటిని

0: ఎంతవరకు సబ్సిడీ అనేది విస్తీర్ణాన్ని బట్టి పొందొచ్చు వాళ్ళు? అంటే కొంతమంది మొత్తం ఎకరం అంతా కూడా పాలిహౌస్ చేసుకుంటాం, అరెకరం అంతా కూడా పాలిహౌస్ చేసుకుంటాం అంటే ఎక్కువ ఆదాయం కనబడుతుంది కాబట్టి, ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైతులు మొగ్గు చూపించే అవకాశం ఉంది. ఇలాంటి వారికి మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయి?
1: అంటే ఇప్పుడు సబ్సిడీ ఇచ్చేటప్పుడు కూడా మనకి ఇంత ల్యాండ్ ఉంటేనే మనకి సబ్సిడీ అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్చింగ్ చూసుకున్నప్పుడు మనకి 2 హెక్టార్లకు మాత్రమే ఇది మల్చింగ్ అనేది గరిష్టంగా వస్తుంది. అలానే మనకు పాలిహౌస్కి చూసుకుంటే 1000 నుంచి 4000 స్క్వేర్ మీటర్ల వరకు మాత్రమే మనకి సబ్సిడీ అనేది లభిస్తుంది. అంటే గరిష్టంగా మనకి 50 లక్షల వరకు హెక్టార్కి లభిస్తుంది.
0: అంటే వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా
1: అన్నిటికీ మనకు సబ్సిడీ అనేది అందుబాటులో ఉండదు. గరిష్టంగా ఎంత ఉంటే ఇంత మనం వస్తుంది.
0: అంటే ఎంతవరకు అయితే మ్యాక్సిమం ఇవ్వగలిగితే అంతవరకే ఇస్తారు,
1: ఇస్తారు,
0: అంతకు మించి ఎక్కువ ఇవ్వటానికి లేదు.
1: లేదు.
0: చివరిగా రైతు సోదరులకు ఈ పాలిహౌస్ కానివ్వండి, మల్చింగ్ పద్ధతి కానివ్వండి పాటించి సాగు చేసేవారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు.
1: ముఖ్యంగా ఇప్పుడు రైతులు ఆధునిక సాంకేతికతలను కేవలం సబ్సిడీ కోసమే కాకుండా శాస్త్రీయంగా మరియు లాభదాయకంగా ఉపయోగించుకుంటే మనం ఈ పాలిహౌస్, దాంతోపాటు బిందు సేద్యము, ఫర్టికేషన్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా దిగుబడి అనేది వస్తుందండి. సో పంటకు ముందుగా నిర్ణయించి మనం మార్కెట్ ఎలా ఉంది అని తెలుసుకొని ఆ తర్వాత పాలిహౌస్ అనేది ఏర్పాటు చేసుకుంటే మనకు రైతులకు ఎక్కువగా ఆదాయం ఉంటుంది.
0: ఎక్కువ ఆదాయం పొందడం కోసం రైతులు వాతావరణము, ఉష్ణోగ్రత పరిస్థితులు, మార్కెట్, అదేవిధంగా ఉన్న స్థితి ఏదైతే ఉందో, వారి యొక్క భూమి ఏ రకంగా ఉంది, దాంట్లో ఎంతవరకు దిగుబడి వస్తుంది అనేది కూడా అన్ని బేరీజ్ వేసుకోవాలి. పాలిహౌస్ మల్చింగ్ పద్ధతులు ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
2: ఇంతవరకు పాలిహౌజ్లో మల్చింగ్ పద్ధతి గురించి పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ఓడి టి తనోజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ వీరన్న భూక్య.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇది చిత్రసీమ సమయం.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశం గురించి ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ ఐఏఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటే మా ఫోన్ నెంబర్లు 2324484 2324484 2970743424 మరో నెంబరు 2970473 5 ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశాన్ని గురించి మీకున్న సందేహాలను అడిగినట్లయితే తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డ్ చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాస్ ఐఏఎస్ గారు ఐపీఎస్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. ఫోన్ నెంబర్లు మరోసారి 2324484 2324484836 ఇంకో నెంబరు 2970433 24 మరో నెంబరు 2970473 5 ఎస్టీడీ కోడ్ 040.

ఇప్పుడు దళపతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజేఎస్ దాస్ ఆలపించిన గీతం విందాం. గీత రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్ ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. సిలికాన్ ఫోటోనిక్స్ రంగంలో ఉన్న అవకాశాలను రాష్ట్రం అందిపుచ్చుకునేలాగా తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్కు దశల వారీ వ్యూహాత్మక రోడ్ మ్యాప్ రూపొందించడంపై ఇద్దరు ప్రధానంగా చర్చించారు. రేపటి నుంచి జరిగే శాసనసభ శాసనమండలి సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై తమ నాయకుడు చంద్రశేఖరరావు స్పష్టమైన దిశానిర్దేశం చేశారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చెప్పారు. అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సభలో గట్టిగా నిలదీస్తామని చెప్పారు. కేంద్ర పురావస్తు శాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే జగిత్యాల జిల్లా ధర్మపూర్లోని శ్రీ యోగలక్ష్మీ నరసింహస్వామి ఆలయ విస్తరణ పునర్నిర్మాణ పనులు చేపడతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. హైదరాబాద్ పారాడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులతో కలిసి పరిశీలించారు. భూసేకరణ, యుటిలిటీల మార్పిడి, శాఖల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేస్తూ ప్రాజెక్టును త్వరగా ముందుకు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఈరోజు లోక్భవన్లో మర్యాదపూర్వకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్తో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధి బృందం ఈరోజు సిపి కార్యాలయంలో సమావేశమైంది. ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నగరంలో జరగనున్న 47వ గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసుల సహకారం కోరింది. రాష్టంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు రాష్ట వ్యాప్తంగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతులను భారీగా విస్తరించేందుకు టీజీ రెడ్కో మొత్తం 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, అప్గ్రేడేషన్, వాణిజ్య నిర్వహణ కోసం ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ల కోసం టెండర్లు ఆహ్వానించింది. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తన సహచరుడు చిరాగ్ షెట్టితో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో విజేతంగా నిలిచారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ టైటిల్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో రాబోయే 2 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:03, ప్రకటించిన కరెంట్ అఫైర్స్ కార్యక్రమం మరికొద్దిసేపట్లో.
1: ఆకాశవాణి జానపద కళతో జాగృతి, సాంకేతికతతో సాధికారత, హెచ్ఐవి రహిత తెలంగాణ ఈ అంశంపై ప్రత్యేక ఇంటర్వ్యూ వింటారు. ఇందులో పాల్గొన్నవారు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ కె విద్యాసాగర్ గారు పాల్గొన్నారు. సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో జానపద కళతో జాగృతి, సాంకేతికతతో సాధికారత, హెచ్ఐవి రహిత తెలంగాణ దిశగా టీజీ సాక్స్ అడుగులు అనే అంశంపై ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ నియంత్రణ దిశగా అనేక వినూత్న కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ ఆధారిత హెచ్ఐవి రిస్క్ సెల్ఫ్ అసెస్మెంట్ సదుపాయాన్ని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ టీజీ సాక్స్ ప్రవేశపెట్టింది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు జానపద కళారూపాలను వినియోగిస్తూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటి గురించి వివరించేందుకు, ఆకాశవాణి శ్రోతలకు అవగాహన కల్పించేందుకు టీజీ సాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ

0: కె విద్యాసాగర్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. ఆకాశవాణి శ్రోతలందరి తరఫున మీకు స్వాగతం.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా టీజీ సాక్స్ తరఫున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
0: సార్, ముందుగా చెప్పండి, టీజీ సాక్స్ ఆధ్వర్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న ప్రధాన కార్యక్రమాల గురించి చెప్పండి.
1: టీజీ సాక్స్ అంటే తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. ఇది దేశంలో కేంద్రంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అనుగుణంగా నాకో నేషనల్ అథారిటీ ఆఫ్ ఎయిడ్స్ కంట్రోల్, దానికి అనుబంధంగా ఇది పనిచేస్తూ ఉంటుందండి. రాష్ట్రంలో మన యొక్క ప్రధాన బాధ్యత ఏమిటంటే ఎవరైతే హెచ్ఐవి ద్వారా ఇన్ఫెక్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారిని గుర్తించడం, వారిని పరీక్షించడం, వారికి తగు మందులు ఉచితంగా అందించడం, వారు సురక్షిత స్థితికి చేరుకునేలాగా చర్యలు తీసుకోవడం, వారి నుంచి ఇతరులకు సంక్రమించే విధానాన్ని పూర్తిగా కట్టడి చేసే విధంగా బహుముఖ వ్యూహంతో వెళ్లడం అనేటువంటిది టీజీ సాక్స్ యొక్క ప్రధాన కార్యక్రమం అండి. ఈ కార్యక్రమాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నాం.
0: రాష్ట్రంలో హెచ్ఐవి నివారణ నియంత్రణ కోసం ప్రస్తుతం ఎన్ని ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్లు, అలాగే మొబైల్ ఐసీటీసీలు పనిచేస్తున్నాయి?
1: హెచ్ఐవి ద్వారా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు గుర్తించడానికి ఉండేటువంటి ఐసీటీసీస్ 122 ఐసీటీసీస్ ఉన్నాయి. రిమోట్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని చేరుకోవడానికి వీలుగా మనం మొబైల్ వ్యాన్స్ కూడా పెట్టాము. ఐసీటీసీస్ ఇప్పటి వరకు 11 పనిచేస్తున్నాయి. కొత్తగా ఈ మధ్యనే మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే బహుశా వచ్చే 10-15 రోజుల్లో 22 అదనంగా మనం అవుట్ రీచ్, అసలు రీచ్ కాలేనటువంటి ప్రాంతానికి కూడా వెళ్లేలాగా ఒక 22 మెడికల్ వ్యాన్స్ ను కూడా మనం ప్రొక్యూర్ చేసుకుని వీటి ద్వారా ఇప్పటివరకు చేరినటువంటి ప్రాంతాలకు కూడా చేరాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. యాజ్ ఆన్ టుడే 122 ఐసీటీసీస్, 11 మొబైల్ అండ్ 22 అవుట్ రీచ్ వ్యాన్లు అనేటువంటి మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి.
0: విద్యాసాగర్ గారు చెప్పండి, ఏఆర్టీ అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ కేంద్రాల విస్తరణ ఎట్లా జరుగుతుంది? కొన్ని పీపీపీ విధానంలో కూడా నడుస్తున్నాయి కదా, అవి ఎన్ని ఉన్నాయి, ఎట్లా నడుస్తున్నాయి?
1: ఏఆర్టీ అనేటువంటిది హెచ్ఐవి నివారణలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేటువంటి కేంద్రం. అంటే ఒక వ్యక్తి ఎయిడ్స్ బారిన పడ్డాడు అనేటువంటి తెలియగానే అతన్ని అతనికి అవసరమైనటువంటి మందులనిచ్చి అతని యొక్క స్థితిగతులను పర్యవేక్షిస్తూ కొనసాగేటువంటిదే ఏఆర్టీ సెంటర్. ఈ ఏఆర్టీ సెంటర్స్ అనేటువంటివి మన దగ్గర 22 ఏఆర్టీ సెంటర్స్ ఉన్నాయి. ఈ 22 ఏఆర్టీ సెంటర్స్ కూడా ఆ ప్రభుత్వ వైద్యశాలల్లో కావచ్చు లేదా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కావచ్చు ఉన్నాయి. ఒక 11 ఏఆర్టీ సెంటర్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో కూడా ఉన్నాయి. నాకో వారి డైరెక్షన్స్ ప్రకారంగా ప్రతి మెడికల్ కాలేజీలో కూడా మ్యాండేటరీగా ఏఆర్టీ సెంటర్ ను పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మెడికల్ కాలేజ్ యాజమాన్యాలు దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. వారు ఆ ఏఆర్టీ సెంటర్ ను నడపడానికి అవసరమైనటువంటి సిబ్బందిని వారు సమకూర్చుకోవాలి. వారికి అవసరమైన మందులు కానీ వారికి అవసరమైనటువంటి ఇతర సహాయ సహకారాలని మనం నాకో నుంచి సాక్స్ నుంచి మనం అందిస్తాము. యాజ్ ఆన్ టుడే మన దగ్గర 22 ఏఆర్టీ సెంటర్లు, 11 ప్రైవేట్ సెంటర్లు, మొత్తం 33 సెంటర్లు ఈ రోజుకి మన దగ్గర పనిచేస్తున్నాయండి.
0: సంపూర్ణ సురక్ష కేంద్రాల ద్వారా ఏ తరహా సేవలు అందిస్తున్నాయి?
1: ఒక వ్యక్తికి స్క్రీనింగ్ చేయడము, టెస్టింగ్ చేయడము, మెడిసిన్స్ ఇవ్వడము, ఫాలో అప్ చేయడము. చాలా సందర్భాల్లో మనకి ఫాలో అప్ అనేటువంటిది కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా తయారవుతూ ఉంటుంది. మీరన్నట్టుగా ఈ సంపూర్ణ సురక్ష కేంద్రాలు అనేటువంటి పేరులోనే దానికి సంబంధించినటువంటి హోలిస్టిక్ మీనింగ్ ఉందండి. ఇది మనం సాధారణంగా హెచ్ఐవి బారిన పడ్డటువంటి వాళ్ళను స్క్రీనింగ్ చేసి, టెస్ట్ చేసి, వారికి మందులు ఇవ్వడంతో పాటు వారిని ఎప్పటికప్పుడు నిరంతరం లోడ్, వైరల్ లోడ్ అంటాము. వైరల్ లోడ్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక హెచ్ఐవి వచ్చినటువంటి బాధితుడు వారి యొక్క వైరల్ లోడ్ సప్రెషన్ అనేటువంటిది, వైరల్ లోడ్ తగ్గడం అనేటువంటిది ఒక 1000 వైరల్ పారామీటర్ ఉంటుంది, 1000 అంటామండి. 1000 వైరల్ లోడ్ వరకు మనం సప్రెస్ చేయగలిగితే వారి నుంచి ఇతరులకు సంక్రమించేటువంటి అవకాశం తగ్గిపోతుంది. నార్మల్ గా ఉంటారు, వారి బాడీలో ఎయిడ్స్ హెచ్ఐవి ఉండొచ్చు బట్ వారి ద్వారా ఇతరులకు సంక్రమించేటువంటి ప్రమాదం ఉండదు. సో ఆ దశకు తీసుకురావడం వరకు కూడా సంపూర్ణ సురక్ష కేంద్రాలు పనిచేస్తుంటాయి. ఈ సంపూర్ణ సురక్ష కేంద్రాల్లో మన ప్రభుత్వ సిబ్బందితో పాటు మనకు కొంతమంది ఎన్జిఓస్, సిఎస్ఓస్ కూడా మనతో పాటు పనిచేస్తుంటాయి. ఉదాహరణ మన తెలంగాణ సాక్స్కి వచ్చినట్లయితే మనము ఒక 55 మంది ఎన్జిఓస్తో కలిసి పనిచేస్తున్నాం వివిధ రంగాల్లో. నేషనల్ లెవెల్లో గుర్తించినటువంటి 11 మంది పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ల ద్వారా ఈ 55 మంది మనం గుర్తించినటువంటి ఎన్జిఓల ద్వారా, మన ప్రభుత్వాధికారుల ద్వారా, వీటన్నిటి ద్వారా సంపూర్ణ సురక్ష కేంద్రాలు అనేటువంటివి పనిచేస్తున్నాం. 30 సంపూర్ణ సురక్ష కేంద్రాలు అనేటువంటివి ఎయిడ్స్ బారిన పడ్డటువంటి వాళ్ళ యొక్క సమగ్ర సంక్షేమానికి ఉద్దేశించి పనిచేసేటువంటి కేంద్రాలు.
0: ఎస్టీఐ ఆర్టీఐ క్లినిక్ల ద్వారా ఎలాంటి సేవలు అందిస్తారు?
1: ఎస్టీఐ ఆర్టీఐ ఇప్పుడు సాధారణంగా మనం గమనిస్తూ ఉంటే 3 రకాలైనటువంటి వ్యాధుల గురించి ఎక్కువ ఫోకస్ జరుగుతోంది. టీబీ ఒకటి, ఎయిడ్స్ ఒకటి, తర్వాత సిఫిలిస్ ఒకటి. ఇవన్నీ కూడా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఈ కేసెస్ వస్తున్నాయి. సాధారణంగా మనం గమనిస్తే ఈ హెచ్ఐవి వచ్చినటువంటి వాళ్ళల్లో టీబీకి హెచ్ఐవికి దెర్ ఈజ్ సమ్ ఇంటర్లింక్ కనెక్షన్ లాగా అనిపిస్తుంది. టీబీ ద్వారా ఒకవేళ బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు బాగా తీవ్రమైన దశలో వచ్చి పరీక్ష చేసుకున్నప్పుడు ఎయిడ్స్ తెలియడం కానీ, లేదా ఎయిడ్స్ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు చేసిన టెస్ట్ లో వారికి టీబీ కూడా ఉందని తెలియడం

0: కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. అదేవిధంగా సిఫిలిస్ అనేటువంటిది కూడా, ఈ అంటువ్యాధి కూడా బాగా ప్రబలంగా ఉంటుంది, ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఈ ఆర్టీఐ లేదా ఎస్టీఐ సెంటర్ ద్వారా ఈ మూడిటికి మనం చర్య తీసుకునే విధంగా మన రెగ్యులర్ గా ఉండేటువంటి వైద్యశాలలో ఉండేటువంటి డాక్టర్స్, ఎన్హెచ్ఎంస్ కింద ఉండేవాళ్ళు, తర్వాత ఎయిడ్స్ శాక్స్ నుంచి ఉండేటువంటి వాళ్ళు, ఈ ఏఆర్టీ సెంటర్, ఎన్హెచ్ఎం వాళ్ళు కలిసి మూడిటికి కలిపి ఒక సమగ్రమైనటువంటి అప్రోచ్ తో వెళ్ళడానికి ఎస్టీఐ ఆర్టీఐ సెంటర్స్ అనేటువంటివి పనిచేస్తున్నాయండి.
1: క్యూఆర్ కోడ్ ఆధారిత హెచ్ఐవి రిస్క్ సెల్ఫ్ అసెస్మెంట్ ఇది ఎట్లా పనిచేస్తుంది?
0: యంగ్ జనరేషన్, ఇది ఒక సెల్ఫ్ రిస్క్ అసెస్మెంట్ టూల్. మొబైల్ ఫోన్ ద్వారా బ్రేక్ ఫ్రీ ఇండియా యాప్, దీన్ని ఎవరైనా స్కాన్ చేయడం ద్వారా మనము రిస్క్ లో ఉన్నామా లేదా అని మనకు ఒక ప్రిలిమినరీ సమాచారాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది ఒక అసెస్మెంట్ లాగా. దాంట్లో అది స్కాన్ చేయగానే ఒక 7 ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. ఒకవేళ మనం ఆ 7 ప్రశ్నలకు కనుక నిజాయితీగా మనం ఆన్సర్ చేసుకోగలిగితే మనం రిస్క్ లో ఉన్నామా లేదా అనేటువంటిది అది తెలియజేస్తుంది.
1: అంటే రెండో వ్యక్తికి కూడా తెలియదు కాబట్టి మనం
0: నిజాయితీగా హాయిగా చేసుకోవచ్చు, ఆత్మసాక్షిగా చేసుకోవచ్చు, ఎవరికో తెలుస్తుంది లేదా వీళ్ళ వివరాలు బయటపడతాయని అందులో పేరు కూడా అడగరండి. ఒక 7 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్ చేసి ఒకవేళ వారు ఆన్సర్ చేసిన తర్వాత మీరు మీకు సురక్షితంగా ఉన్నారు అనేటువంటి యూఆర్ నాట్ ఎట్ రిస్క్ అని వచ్చిందంటే యూఆర్ హ్యాపీ. యూఆర్ ఎట్ రిస్క్ అని వచ్చినా, యూఆర్ నాట్ ఎట్ రిస్క్ అని వచ్చినా కూడా నియరెస్ట్ ఏఆర్టీ సెంటర్స్ మీరు కావాలంటే ఏఆర్టీ సెంటర్స్ కూడా చూపిస్తామని అని చెప్తుంది అది. ఒకవేళ మీరు రిస్క్ లో ఉన్నారు అని కనుక ఎవరైనా అనుకున్నట్లయితే ఆ దగ్గరలో ఉన్న పరీక్షా కేంద్రానికి వెళ్లి వాళ్ళు పరీక్ష చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్ కు మనం 3 రకాల టెస్టులు ఉంటాయి, 3 రకాల టెస్ట్ చేసి కన్ఫర్మ్ అయితే వారికి ఇమీడియట్ గా మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ ద్వారా శ్రోతలందరికీ, ఈ వ్యాధిన పడడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. వ్యాధిని మనము దాచుకోవడం ద్వారా లేదా వ్యాధి లేదు అనుకోవడం ద్వారా లేదా వ్యాధి ఉన్న విషయాన్ని కూడా మనము ఇగ్నోర్ చేయడం ద్వారా అది ఇతరులకు వ్యాప్తికి చెందేలాగా కారణం అవుతుంటుంది. కాబట్టి దాని నుంచి బయటపడడానికి కానీ లేదా అసలు మన యొక్క వ్యక్తిగత స్థితిగతులను తెలుసుకోవడానికి కానీ ఈ సెల్ఫ్ అసెస్మెంట్ టూల్ అనేది, క్యూఆర్ కోడ్ స్కానర్ అనేటువంటిది ఒక మంచి అవకాశం. మీ ద్వారా నాకు, ఆకాశవాణి శ్రోతలందరికీ నా మనవి ఏమిటంటే, సురక్షితమైన కుటుంబం అనేటువంటిది సురక్షితమైన రాష్ట్రానికి, సురక్షితమైన కేంద్రానికి, సురక్షితమైన దేశానికి గుర్తు. మన కుటుంబం సురక్షితంగా ఉందా లేదా అనేటువంటిది మనమే తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు దయచేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి లేదా బ్రేక్ ఫ్రీ యాప్ ద్వారా దాంట్లోకి వెళ్లి చూసుకోండి. మీరు చాలా గర్వంగా, సంతోషంగా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నామనేటువంటి ఒక భావన పొందాలనేటువంటిది నా మనవి.
1: సరే, ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని చెప్పి అందరికి చెప్తున్నారు కదా సామాన్యులకు. అంటే ఈ మధ్య ఆసుపత్రులు గాని, కార్యాలయాలు, హైవేలు, దాబాలు, బహిరంగ ప్రదేశాల్లో కూడా క్యూఆర్ కోడ్ ను అంటే ఉంచే ప్రయత్నం జరుగుతుందని విన్నాము.
0: ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కానర్ అనేటువంటిది, దాన్ని వీలైనంత పాపులర్ చేయాలనేటువంటిది మన ఉద్దేశం. సోషల్ మీడియా ద్వారా, తర్వాత మనకు దాదాపు 900 రెడ్ రిబ్బన్ క్లబ్స్ అని ఉన్నాయి, అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, గ్రాడ్యుయేషన్ కాలేజెస్ లో కానీ, యూనివర్సిటీస్ లో కానీ ఉన్నాయి. వారి ద్వారా, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ద్వారా, తర్వాత ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర, మాల్స్ దగ్గర, చౌరస్తాల్లో, హైదరాబాద్ కు సంబంధించి అయితే వచ్చేటువంటి 10-15 రోజులలో మన ఐఎన్పిఆర్ ద్వారా ఈ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ ద్వారా ఇది పాపులర్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా తొందరలోనే ఒక చిన్న కరపత్రాల స్థాయిలో దాన్ని కొంత మెటీరియల్ ముద్రించి ప్రతి న్యూస్ పేపర్ ద్వారా కూడా ప్రతి ఇంటికి వెళ్లేలాగా కూడా దీన్ని చేయాలనేటువంటిది ఒక స్ట్రాటజీ అండి. రెండవ స్ట్రాటజీ ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మనము ఇందాక మీరు చెప్పినట్టుగా జానపద కళారూపాలు, ఎన్ని మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్లు, మీడియం ఆఫ్ కమ్యూనికేషన్లు వచ్చినప్పటికీ కూడా ఇప్పటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో లైవ్గా ఒక సాంస్కృతిక కార్యక్రమాలను చూడడం అనేటువంటిది మనందరికీ కూడా సాధారణంగా ఉండేటువంటి అలవాటు. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దేశంలోనే హైయెస్ట్ కళారూపాలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సో ఈ కళారూపాలు, గ్రామీణ కళారూపాలు, ఎగ్జాక్ట్లీ అండి. సో వీరిని, వీరి యొక్క సహకారాన్ని తీసుకొని మనము ఈ రాష్ట్ర స్థాయిలో ఈ హెచ్ఐవికి సంబంధించి ప్రత్యేకంగా కళాకారులతోటి శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము. ఈ మధ్యనే మీకు తెలుసండి, మనము లలిత కళా తోరణంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. వీళ్లను ఒక 15 బృందాలుగా తయారు చేసి వీళ్లను జిల్లాలకి పంపిస్తున్నాము. ఒక్కొక్క జిల్లాలో ఒక 10-10 ప్రాంతాల్లో తప్పకుండా 10-10 షోలు ఇచ్చేలాగా మనం వీళ్ళను ఎంగేజ్ చేశాము. వీరి ద్వారా గ్రామీణ ప్రాంతాలు ఎవరైతే ఈ సోషల్ మీడియా చూసుకోలేరో, ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ చూసుకోలేరో, వీళ్లకు డైరెక్ట్ గా కూడా ఈ క్యూఆర్ కోడ్ గురించి, స్కాన్ గురించి, ఏఆర్ సెంటర్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ముందుకు వెళ్తున్నామండి. రాను ఈ క్యూఆర్ కోడ్ అనేది ఎక్కడ పోతే అక్కడ కనపడేటువంటి ఒక ప్రధానమైనటువంటి దానిలాగా చేయాలనేటువంటిది మా ప్రయత్నం అండి. ఒక క్యాంపెయిన్ లాగా తీసుకోవాలి, దానికి మీ సహకారం తప్పనిసరిగా అవసరం ఉంటుందండి.
1: ప్రధానంగా ఏ ఏ కళారూపాలను మీరు దీనికోసం ఈ ప్రచారానికి ఉపయోగపడుతున్నారు, వినియోగిస్తున్నారు?
0: జానపద కళారూపాల్లో కళాకారుడికి ఫ్లెక్సిబిలిటీ ఉండి మార్పులు చేసుకునే విధంగా గొల్ల శుద్ధులు, పల్లె శుద్ధులు అనేటువంటి వాటిని ఎక్కువగా మనం ప్రాపగేట్ చేస్తున్నామండి. జనాల్ని రంజింపజేస్తూ విషయాన్ని చెప్పడానికి అదొక మన దగ్గర చాలా పెద్ద స్థాయిలో ఆమోదయోగ్యమైనటువంటి కళారూపం కాబట్టి మనం పల్లె శుద్ధులు అనేటువంటి కళారూపాన్ని ఎక్కువగా ప్రాపగేట్ చేస్తున్నామండి.
1: సరే, ఇప్పుడు గ్రామీణ

0: ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్న అపోహలు గాని ఈ సామాజిక కళంకాన్ని తొలగించేందుకు ఈ కార్యక్రమాలు ఎట్లా దోహదపడుతున్నాయి?
1: ఈ మధ్యనే చూసామండి, కోవిడ్ అని చూసాం. మనం ఎంత భయంకరమైన పరిణామాల నుంచి బయటకు వచ్చామో మనందరికీ తెలుసు. కనీసం సొంత వాళ్ళని పక్కన కూర్చోవడానికి, మాట్లాడడానికి, టచ్ చేయడానికి, కనీసము అద్దాల ఒక రూమ్లో ఒకరు, అద్దాలు ఒక రూమ్లో ఒకరు, అద్దాల రూమ్లో కూర్చొని మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ వేరే హెచ్ఐవికి వచ్చేటప్పటికి అలాంటి పరిస్థితి కాదండి. ఇప్పటికీ కూడా మనకు ఒక అపోహ ఏమిటంటే, అది ఇదేమి అంటువ్యాధి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మామూలు పరిస్థితుల్లో అంటే కరచలనం చేసుకుంటే కానీ, లేదా ఎవరికైనా హలో ఇస్తే కానీ, కలిసి జీవించడం వల్ల కానీ, కలిసి భోజనం చేయడం వల్ల కానీ, లేదా వాళ్ళని ఎవరైనా ముట్టుకోవడం ద్వారా కానీ, ఇలాంటి సాధారణమైన పరిస్థితుల్లో హెచ్ఐవి ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకు సోకదు. అంటే హెచ్ఐవి వచ్చినటువంటి వాళ్ళ పట్ల మనం ఎలాంటి వివక్ష ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ ద్వారా, వాళ్ళు మన ఇంట్లో ఉండడం ద్వారా మనకు వస్తుందేమో అనేటువంటి భయాలు, అపోహలు అక్కర్లేదు. అది కేవలం అపోహ మాత్రమే. ఇది కేవలము సురక్షితం కానటువంటి శృంగారం వల్ల, లేదా సురక్షితం కానటువంటి బ్లడ్ ఎక్కడి నుంచైనా రక్తాన్ని ఎక్కించుకోవడం ద్వారా కానీ, లేదా హెచ్ఐవి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళ సరిగా మందులు వాడినటువంటి తల్లికి ఒక్కొక్కసారి వారు చంటి పిల్లలకు పాలు ఇవ్వడం ద్వారా, ఇలాంటి కొన్ని సందర్భాల్లోనే అది ఇతరులకు వ్యాపిస్తుంది తప్ప అదర్వైజ్ సాధారణ పరిస్థితిలో ఉండదు. కాబట్టి అలాంటి అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు మనకు వైద్యం పెరిగిన తర్వాత హెచ్ఐవి వచ్చినటువంటి వ్యక్తులు కూడా సాధారణ వ్యక్తులు జీవించిన దానికంటే ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు, బలంగా మంచి ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతున్నారు. కాబట్టి హెచ్ఐవి మీద మనకు ఎలాంటి అపోహలు వద్దండి. మేము కళారూపాల ద్వారా కూడా ఈ విషయాన్ని చెప్తున్నాము, ఇతర మీడియంస్ ద్వారా కూడా ఈ విషయాన్ని చెప్తున్నాము. వారిని కూడా ఆదరిద్దాం. పొరపాటున వచ్చినటువంటి దానికి మాత్రం తప్పకుండా మందులు వాడి పరీక్ష చేసుకుని వారి లోడ్ సపరేషన్ జరిగేలాగా చర్యలు తీసుకుందామండి.
0: సార్, విద్యాసాగర్ గారు ఇటీవలే ప్రారంభించారు ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ అని, దాని గురించి వివరించండి.
1: దేశవ్యాప్తంగా 12వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 2 నెలల పాటు విస్తృతమైనటువంటి కార్యకలాపాలని చేయాలని. మీకు తెలుసు, ఒక 20-25 సంవత్సరాల క్రితం పులిరాజు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉండేది. అప్పుడు పులిరాజు అంటే ఎవరికి ఏమీ తెలియదు, కానీ పులిరాజు వస్తున్నాడు, పులిరాజు అనేటువంటి అందరికీ ఒక భయాన్ని, ఒక ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పటి కూడా అక్కడక్కడ ఈ విషయం గురించి, పులిరాజు గురించి మాట్లాడుతుంటారు మేము ఎయిడ్స్ గురించి మాట్లాడినప్పుడు. సో అలాగా వచ్చేటువంటి 2 నెలల కాలంలో ఐఈసీ అంటే ఇది ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్, ఈ క్యాంపెయిన్ ను చేపట్టాలి అనేటువంటిది మన యొక్క ఉద్దేశం అండి. దీని ద్వారా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకి, నగర ప్రాంతాలకి, ఎడ్యుకేటర్స్ కి, ఐటీ సెక్టర్ కి, ఎంఎన్సీ సెక్టర్ కి, ప్రతి వాళ్లకి కూడా మనం చేరువ కావాలి. దీనికి సంబంధించిన అవగాహన ఏర్పరచాలి, వీరిని వీలైనంత వరకు పరీక్షలు చేయించుకునేటందుకు ఆకర్షించాలి అనేటువంటిది మా ఉద్దేశం అండి.
0: యువతలో, ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేకంగా ఇంకేమైనా క్యాంపెయిన్స్ చేస్తున్నారా?
1: యా, ఉన్నాయండి. అంటే గతంలో మన దగ్గర ఈ రెడ్ రిబ్బన్ క్లబ్స్ అని ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ద్వారా యూనివర్సిటీల్లో దాదాపు మన దగ్గర 900 రెడ్ రిబ్బన్ క్లబ్స్ అనేటువంటి ఉండేవి. ఇవి నిజం చెప్పాలంటే గత కొద్ది కాలంగా అంతగా యాక్టివ్గా ఇన్వాల్వ్ కావట్లేదు. ఇప్పుడు మేము వాటిని స్ట్రాటజీ కూడా మార్చుకున్నాము. స్ట్రాటజీ మార్చుకుని డైరెక్ట్ గా డిస్టిక్ లో ఉండేటువంటి డిగ్రీ కాలేజెస్ కోఆర్డినేటర్స్ ద్వారా ఈ క్లబ్స్ అన్ని రివైవ్ చేసి వాళ్లను కూడా యాక్టివేట్ చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలని. ఇప్పుడు ఐఈసీ క్యాంపెయిన్ లో భాగంగా ఈవెన్ స్కూళ్లలో కూడా 10th క్లాస్ ఆ పిల్లలకి క్విజ్ అండ్ ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ పెట్టడము, వాళ్ళని జిల్లా స్థాయికి తీసుకురావడము, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకురావడము, అదేవిధంగా ప్రతి డిగ్రీ కాలేజీల్లో కూడా ఆ పిల్లలతోటి రన్ ఏర్పాటు చేయడము, వాళ్ళను మళ్ళీ సెలెక్ట్ అయిన వాళ్ళను డిస్ట్రిక్ట్ లెవెల్ తీసుకొచ్చి, స్టేట్ లెవెల్ తీసుకొచ్చి, నేషనల్ లెవెల్ కూడా పంపడము అనేటువంటిది యూత్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేటువంటిది మన ఆలోచన ఉందండి. దాని ద్వారా మనం ఎక్కువ ఫలితాలు సాధించవచ్చు అనేటువంటిది ఉంది. ఈ మధ్య కాలంలో కొన్ని కొత్త కొత్త ధోరణులు కూడా మన నోటీస్కి వస్తున్నాయి, వాటి పట్ల కూడా కొంత మనం ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీతో వెళ్ళాలనుకుంటున్నామండి.
0: మీరు ఇప్పుడు అన్నారు కదా కొత్త కొత్త ధోరణులు అని, ఇంతకు ముందు కొన్ని రకాల ధోరణుల గురించి ఎక్కువగా ప్రచారం చేసేవాళ్ళు, అందరికి అవగాహన కల్పించారు, మీరు ఈ మధ్య కాలంలో గమనించిన కొత్త ధోరణులు చెప్పగలుగుతారు?
1: ఈ మధ్య కాలంలో అండి, మెట్రో నగరాలు లైక్ ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై, ఇలాంటి పెద్ద పెద్ద నగరాలు ఏవైతే దేశంలో ఉన్నాయో, ఇక్కడికి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి జనాలు వాళ్ళ యొక్క విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, ఉపాధి కోసం కావచ్చు, రకరకాల కారణాలతోటి మన దగ్గరికి వస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడ కూడా చూస్తున్నా మనం, మన దగ్గర ఈగల్ టీము, నార్కోటిక్స్ టీమ్స్ కూడా చాలా బలంగా పనిచేస్తున్నాయి. డ్రగ్స్ అబ్యూజ్ అనేటువంటిది ఒక పెద్ద మెనాస్ లాగా తయారవుతుంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో ఒకే సిరంజీని పదే పదే వేరువేరు వ్యక్తులు వాడుతూ ఉండడం అనేది కూడా హెచ్ఐవి సోకడానికి ఒక కారణమవుతుంది అనేటువంటిది గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ధోరణులు, ఫర్ ఎగ్జాంపుల్ గే కల్చర్ లేదా ట్రాన్స్జెండర్స్ ద్వారా కొన్ని రకాల పరిస్థితుల్లో, ఇలాంటి కొత్త ఏరియాలను మనం ఇగ్నోర్ చేయలేం. పరిస్థితులు ఏమైనా కావచ్చు, వారిని కూడా ఆదరించాల్సిన అవసరము, వారిని కూడా ట్రీట్ చేయాల్సిన అవసరము, వారి ద్వారా కూడా ఎవరికి స్ప్రెడ్ కాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటి మీద కూడా మేము వీ వాంటెడ్ టు ఫోకస్ అండి. వాటికి ప్రత్యేకమైనటువంటి, వాటికి మనం ఆ కమ్యూనిటీ ఛాంపియన్స్ అని అంటున్నాం. అంటే ఆ కమ్యూనిటీలోంచే వాళ్ళని గుర్తించడం.

0: చేయడము, ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఎన్జిఓస్ అనుకున్నాము, వాళ్ళ సహాయంతో కమ్యూనిటీ ఛాంపియన్స్ గుర్తించడము, వాళ్ళతోటి క్లబ్స్ ఏర్పాటు చేయడము, వాళ్ళ ద్వారా అవగాహన కార్యక్రమాలు పెట్టడము, వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ వైద్య ఆరోగ్యపరమైనటువంటి సేవలు పొందే విధంగా చేసేటువంటిది ఒక స్ట్రాటజీ పెట్టుకుంటున్నాము. తర్వాత మన దగ్గర ఎంఎన్సీలు మీకు బాగా తెలుసు అండి, ఎంఎన్సీలు చాలా, హైదరాబాద్ ఈజ్ ఎ హబ్ మెడికల్ టూరిజం కానీ ఎంఎన్సీలు కానీ మన దగ్గర హైదరాబాద్ దేశంలోనే చాలా ప్రముఖమైనటువంటి స్థానంలో ఉంది. ఇప్పుడు మేము కొంత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా ఈ ఎంఎన్సీస్ ఏవైతే ఉంటాయో ఆ ఎంఎన్సీస్ కూడా రిక్వెస్ట్ చేద్దామని, వారి ద్వారా కూడా వారిని అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడము, లేదా టెస్టింగ్స్ కూడా వాళ్ళను ఎంకరేజ్ చేయడము, ఈ విధంగా మనం కొత్త అప్రోచ్ తోటి ఒక బహుళ భాగస్వామ్య విధానంతో ముందుకు వెళ్లాలనేటువంటిది ఒక ఆలోచన ఉందండి.
1: కో లివింగ్ కల్చర్ అనేది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైంది, అదేమైనా ఇప్పుడు హెచ్ఐవికి అంటే విస్తరించడానికి కారణమవుతుంది.
0: కో లివింగ్ అనేటువంటిది సురక్షితంగా ఉన్నంత మటుకి, లేదా వారు రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకుంటూ సురక్షితంగా 1-to-1 లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నంత మటుకు సమస్యలు ఉండవండి. అలా కాకుండా అది విశృంఖలత్వానికి దారితీస్తే మాత్రం తప్పనిసరిగా అది ఒక ప్రమాద కారణం తయారవుతుందండి.
1: ఈ హెచ్ఐవి బాధితులపై సామాజిక వివక్ష తగ్గించేందుకు, వారికి గౌరవప్రదమైన జీవితం అందించేందుకు టీజీ సాక్స్ తీసుకుంటున్న చర్యల గురించి చెప్పు.
0: వివక్ష అనేటువంటిది అదొక అపరాధం. కేంద్ర స్థాయిలో చట్టాన్ని కూడా తీవడం జరిగింది. 2017 ఒక చట్టాన్ని తెచ్చారు. ఆ చట్టాన్ని కూడా రాష్ట్రాలు అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా అడాప్ట్ చేసుకోవడానికి మనం చర్యలు తీసుకుంటున్నాం. బహుశా నాకు తెలిసి వచ్చే అది ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు కూడా వెళ్ళాయి. ఒకవేళ ఆ చట్టాన్ని మనం అడాప్ట్ వచ్చేటువంటి కొద్ది రోజుల్లో మనం అడాప్ట్ చేసుకున్నట్లయితే దాంట్లో పీనల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఎలాంటి డిస్క్రిమినేషన్ కూడా మనం చూపించడానికి లేదు. డిస్క్రిమినేషన్ పేరుతో ఎక్కడైనా విద్యా అవకాశాలు, విద్యా సంస్థల్లో కావచ్చు, ఉద్యోగ సంస్థల్లో కావచ్చు, ఎక్కడైనా వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలని నిరాకరించేటువంటి ఎలాంటి ప్రయత్నాన్నైనా కూడా ఆ చట్టం అనుమతించదు. తెలిసి కావాలి అనేటువంటి ఒక ప్రయత్నంతో ప్రాణాల మీదకి ఎవరు తెచ్చుకోరు. వారికి తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా, లేదా పొరపాటున జరిగినటువంటి వాటికి వారిని సమాజంలో వారిని శిక్షించడం గానీ వివక్ష చూపడం గానీ సరికాదు. వాళ్లను ఆదరించి వారికి మనం మెడికేషన్ ఏ మందులకు కూడా మనము ఛార్జ్ చేయమండి. మనం టెస్టింగ్ ఫ్రీగా చేస్తాము, వాళ్లకి మందులు ఇస్తాము. వాళ్ళు ఒకవేళ ఈ ట్రక్ డ్రైవర్స్ లాగా చాలా దూరం గానీ అందుబాటులో ఉండాలనుకుంటే వాళ్ళకి అవసరమైతే 3 నెలల మందులు కూడా మనం అడ్వాన్స్ గా ఇస్తాం. తెలంగాణ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెప్పాలి. దాదాపు 30,000 మంది వరకు వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ కూడా ఇస్తున్నాం మనం. ఇప్పుడు ఇంకొక 20,000 మంది పెన్షన్స్ ఇవ్వాల్సిన వాళ్ళున్నారు. వాళ్ళందరి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి వెళ్ళాయి. నాకు తెలిసి వచ్చేటువంటి నెల రోజుల్లో వాళ్ళకు కూడా ఎవరైతే అంటే మిగతా పారామీటర్స్ తో పాటు వాళ్ళు అర్హులుగా ఉంటారు, వారు హెచ్ఐవి వచ్చి మిగతా పారామీటర్స్ కనుక అందుబాటులో ఉంటే వాళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ కూడా, అంటే గౌరవప్రదమైన జీవితాన్ని బతకడానికి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు మందులు వాడుతున్నా కొంత ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉండడంతో వాళ్ళకు కొంత అదనంగా పళ్ళు కావాల్సి రావచ్చు, కొంత మల్టీవిటమిన్ కైండ్ ఆఫ్ తీ కావచ్చు, కొంత వాడుకునేటువంటి అమౌంట్ ఉండాలనేటువంటి దాంతో ఈ సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. మనం వివక్షత తగ్గాలంటే ఒకటే మార్గం, అవగాహన పెరగాలి. సో లేని వాళ్లకు అవగాహన పెరగాలి, ఉన్న వాళ్ల పట్ల సానుభూతితో కాదు సహానుభూతితోటి వాళ్ళను మనం చేరదీసి వారికి వ్యాధి తగ్గేటువంటి ప్రయత్నాన్ని చేయాలి.
1: ఈ రానున్న రోజుల్లో టీజీ సాక్స్ చేపట్టనున్న కొత్త కార్యక్రమాలు, లక్ష్యాల గురించి.
0: టీజీ సాక్స్ అండి, డీజీ రాకేష్ గుప్తా గారు ఉన్నారండి, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మ్యాన్, చాలా చక్కగా మాకు గైడ్ చేస్తుంటారు, వెరీ సీనియర్ ఆఫీసర్. వారు మనకు నిర్దేశించినటువంటి లక్ష్యం ఏంటంటే 2026 డిసెంబర్ నాటికి మనం హెచ్ఐవి రహిత రాష్ట్రంగా దేశంగా తయారు కావాలనేటువంటిది ఒక బలమైన లక్ష్యాన్ని పెట్టుకున్నాము. దాని తర్వాత ఒక సంవత్సరం పాటు మనం దాన్ని పూలింగ్ పీరియడ్ లాగా పెట్టుకుని ఏమైనా స్ట్రే కేసెస్ కానీ లోడ్స్ అన్ని తగ్గించి 1000 లోపల తీసుకొచ్చి గుర్తించిన వాటికి తగ్గించడం కానీ సంవత్సరం లోపల చేసి 2030 నాటికి భారతదేశంలో హెచ్ఐవి అనేటువంటిది ఒక చరిత్రలాగా మాత్రమే మిగిలిపోవాలనేటువంటిది మన ప్రయత్నం. చాలా చిన్న చిన్న కంట్రీస్ హెచ్ఐవి ఫ్రీ అని, థాయిలాండ్, కాంబోడియా లాంటి చిన్న చిన్న కంట్రీస్ కూడా, మేము ఎక్కడైతే ఈ హెచ్ఐవి మొదలు పుట్టిందో ఆఫ్రికన్ కాంటినెంట్ లో అక్కడున్న చాలా కంట్రీస్ కూడా హెచ్ఐవి రహిత కంట్రీస్ గా డిక్లేర్ చేసుకుంటున్నాయి. బట్ ఇంత పెద్ద జనాభా, మనకు జనాభా ఎక్కువ ఉండడం కూడా మనకు ప్రధానమైన కారణము. సమగ్రమైనటువంటి ప్రయత్నాలతోటి 2030 నాటికి భారతదేశం హెచ్ఐవి ఫ్రీ కావాలి. ఇది మా ప్రయత్నము, మనందరి ప్రయత్నము, మనందరి సంక్షేమానికి చేస్తున్నటువంటి ఒక కృషి.
1: సరే, ఇప్పుడు ఎయిడ్స్ హెచ్ఐవికి సంబంధించి మందులు ఉచితంగా ఇస్తున్నాము, గతంలో కంటే ఇప్పుడు అధునాతన మందులు ఏమైనా అందుబాటులోకి వచ్చాయి?
0: వ్యాధి వెలుగులోకి వచ్చిన కొత్తలో సహజంగా ఉండేటువంటి క్లినికల్ ట్రయల్స్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడాలజీస్ తో అందుబాటులో ఉన్నటువంటి మెడిసిన్స్ వాడుకున్నాం. ఇప్పుడు రోజు రోజుకు మారుతున్నటువంటి పరిస్థితుల్లో, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి మనకు ఈ ల్యాబ్స్ పెరగడంతో, చాలా సొఫిస్టికేటెడ్ మెథడాలజీస్ పెరగడంతో మందుల్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. ఈ మధ్య కాలంలోనే మనం పేపర్లో కూడా చూసాము, అబౌట్ ఒక 1 వీక్ బ్యాక్ చూసాము, ఈ హెచ్ఐవికి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ తయారు చేయడానికి కూడా మన దగ్గరే ఉండేటువంటి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వాళ్ళకి

0: వాళ్ళ పేరు సెంట్రల్ డ్రగ్ వాళ్ళు రికమెండ్ చేశారు అనేటువంటి వార్త మనం పేపర్లో చూసాము. సో అధునాతమైనటువంటి మందులు అందుబాటులో వస్తున్నాయి. ఇంకొకటి సాధారణంగా ఉండేటువంటి అపోహ ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మందుల లోపల క్వాలిటీ ఉండదేమో అనేటువంటి, అది కూడా కొంతమంది తెలియనటువంటి వాళ్ళకు ఉండేటువంటి అపోహ. చాలా సమర్థవంతంగా ఏ మందుల ఎక్కడ తీసుకునే మందుల కన్నా చాలా ఎఫెక్టివ్ గా పనిచేసేటువంటి మందులు అనేటువంటివి కూడా మన దగ్గరే ఉంటాయండి. మనం ఫ్రీగా సప్లై చేస్తాము. అవన్నీ కూడా మనం అవసరమైనటువంటివి కొన్ని అంతర్జాతీయంగా కూడా ఇతర దేశాల నుంచి కూడా డౌన్లోడ్ మనం తెప్పించుకొని ఆ మందులను మనం వ్యాధి బారిన పడ్డ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మందులన్నీ కూడా మన దగ్గర చాలా సురక్షితమైన మందులు నిస్సంకోచంగా వాడాల్సి ఉంటుందండి. ఈ సందర్భంగా నా మనవి ఏమిటంటే ఈ మందులు వాడుతున్నటువంటి వాళ్ళు దయచేసి ఒక్కరోజు కూడా మందును తీసుకోవడం ఆపకూడదు. మందును ఒక్కరోజు తీసుకోకుండా ఆపకుండా గనక 100 రోజుల పాటు కంటిన్యూస్ గా వాడితే వాళ్ళ యొక్క వైరల్ లోడ్ సప్రెస్ అయ్యేటువంటి అవకాశం 99% ఉంటుంది. అప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా ధైర్యంగా హాయిగా బతకగలుగుతారు. వారి నుంచి ఇంకొకరికి ఇది సంక్రమించే అవకాశాలు తగ్గిపోతాయి. కరెక్ట్ గా 3 నెలల పాటు ఒక్క పూట కూడా బంద్ చేయకుండా మందు వాడి తర్వాత లోడ్ సప్రెషన్ టెస్ట్ కోసం ఏఆర్టీ గనక వెళ్ళినట్లయితే అక్కడ లోడ్ సప్రెషన్ టెస్ట్ చేస్తారు. 1000 కంటే తక్కువ వస్తే మందులు కంటిన్యూ చేయండి. భయం లేకుండా కూడా హాయిగా బతకడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మందులు వాడండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ ద్వారా ఇతరులను కూడా రక్షించండి. ఇది నా విన్నపం అండి.
1: సార్, దేశాన్ని అలాగే ముఖ్యంగా రాష్ట్రాన్ని ఎయిడ్స్ రహితంగా నిలిపేందుకు మీరు ఇంతకు ముందున్న సాంప్రదాయ పద్ధతులకు తోడు ఇప్పుడు టెక్నాలజీని విరివిగా వాడుకుంటామని చెప్తున్నారు. అయితే అప్పటి సంప్రదాయ పద్ధతులకు అనుసరించబోయే టెక్నాలజీ ఈ వాటి మధ్య తేడా చెప్పండి.
0: గతంలో ఒక 30 సంవత్సరాలు చూస్తే ప్రధానమైన కమ్యూనికేషన్ మీడియా వచ్చేసి ఆకాశవాణి, అదేవిధంగా దూరదర్శన్. ఈ రెండే ప్రజలందరూ రోజు వినేవి చూసేవి ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో రకరకాలైనటువంటి మీడియంస్ వచ్చాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ రకరకాలుగా వచ్చినటువంటి మీడియంస్ ని కూడా వాడుకోవాలి. ఏ క్షణానికి ఆ క్షణం కొత్తదిగా తయారవుతుంది, కొత్తదనాన్ని కోరుకుంటున్నారు, తక్కువ టైంలో ఉండేలాగా కోరుకుంటున్నారు. ఇలాంటి సాంకేతికమైనటువంటి కమ్యూనికేషన్ విధానాలని, ముఖ్యంగా సోషల్ మీడియాని బాగా వాడుకోవాలి అనేటువంటిది. ఇంతకుముందు జింగిల్స్ అనేటువంటివి బాగా ఉండేది, రీల్స్ అనేటువంటివి బాగా ఉండేది. ఈ మధ్యన ఈ ఆర్జే కమ్యూనికేషన్స్ అనేటువంటివి బాగా ఉంటున్నాయి. ఇలాంటి రకరకాల వాటిని మనము తీసుకోవాలని, లేదా సమాజంలో కొంత ప్రధానమైనటువంటి వ్యక్తులు, సపోజ్ సినిమా రంగం వాళ్ళు కావచ్చు, వాళ్ళు సాధారణంగా ప్రభావవంతమైనటువంటి పాత్ర పోషిస్తుంటారు, అలాంటి వాళ్ళ యొక్క సహాయాన్ని తీసుకోవాలని అనేటువంటి కొత్త కొత్త మార్గాల్లో పోతున్నాము. ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలండి. మా డీజీ నాకో రాకేష్ గుప్తా గారితో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం, ఐ మస్ట్ థ్యాంక్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, ముఖ్యంగా ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, వీరు దీని మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని. దానికి అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ క్రిస్టినా చోంగ్తో మేడం, షీఈ్ వెరీ ఇన్నోవేటివ్, చాలా మాకు మంచి డైరెక్షన్స్ ఇస్తుంటారు. కొత్త కొత్త మార్గాల్లో వెళ్ళడానికి మనకు ఫ్రీ హ్యాండ్స్ ఉంటున్నాయి. సో మన అందరి యొక్క ప్రయత్నం ఏంటంటే వీ హ్యావ్ టు రీచ్ అవుట్ టు ది అన్రీచ్డ్. ఇప్పటివరకు చేరుకోని వాళ్ళందరినీ కూడా చేరుకోవాలనేటువంటిది మా ప్రయత్నం. అందులోనే భాగంగా మీరు కూడా ఈ సహకారాన్ని ఇస్తున్నారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమంలో శ్రీ కె విద్యాసాగర్ గారు అనేక విషయాలను తెలియజేశారు. రాష్ట్రాన్ని హెచ్ఐవి రహిత తెలంగాణగా తీర్చిదిద్దే దిశగా చేపడుతున్న వినూత్న కార్యక్రమాల గురించి విలువైన సమాచారాన్ని అందించిన టీజీ సాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ కె విద్యాసాగర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం ఆకాశవాణి శ్రోతలకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాం. ధన్యవాదాలు విద్యాసాగర్ గారు.
0: ఆకాశవాణికి, మీ ద్వారా శ్రోతలందరికీ కూడా నా వినయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అండి.
2: ఇంతవరకు మీరు జానపద కళతో జాగృతి, సాంకేతికతతో సాధికారత, హెచ్ఐవి రహిత తెలంగాణ ఈ అంశంపై ప్రత్యేక ఇంటర్వ్యూ విన్నారు. ఇందులో తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ కె విద్యాసాగర్ గారు పాల్గొన్నారు. వీరితో సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో, పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చగా ఇళయరాజా సంగీతాన్ని అందించారు.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశాన్ని గురించి ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డ్ చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్తగా శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ ఐఏఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి వ్యవహరిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324484 2324483 ఇంకో నెంబరు 2970043424 మరో నెంబరు 2470475. గుర్తుంచుకోండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల మధ్య తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశాన్ని గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఉంటుంది. మీ సందేహాలు ఏమైనా ఉంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2324484 2324486 2970 4324 ఇంకో నెంబరు 2970 4735 ఎస్టీడీ కోడ్ 040. ఇప్పుడు మరొక చిత్రగీతం విందాం. గోవింద గోవింద చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించింది. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం రాజ్ కోటి.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశాన్ని గురించి ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డ్ చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్తగా శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ ఐఏఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి వ్యవహరిస్తారు. ఈ విషయం గురించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324484834, 2324484834,

0: Delhi Police Commissioner and the Director General of NDRF and took stock of the situation. Union Home Minister Amit Shah has said the government has prepared a three-year roadmap to make country drug-free by 2029. He said the roadmap will be based on a four-pillar approach aimed at dismantling narcotics networks. Mr. Shah was addressing a press conference at Panaji in Goa. He said a drug-free youth will play a crucial role in achieving the vision of a developed India by 2047.
1: 2029 तक भारत को नशा मुक्त बनाने के लिए एक रोड मैप बनाया है.
2: We have prepared a roadmap to make India drug-free by 2029. We have identified the period from 2026 to 2029 as a mission mode period with clearly defined timelines and targets. Our vision document is based on four key pillars. First, intelligence and operations-based enforcement. Second, effective control over precursors and synthetic drugs. Third, demand reduction and harm reduction. And fourth, capacity building and cooperation.
0: Vice President C.P. Radhakrishnan today urged students to stay away from drugs and restrict social media usage. He called upon youth to stay healthy and disciplined lives and contribute towards building a drug-free India. He also advised students to use social media constructively and not allow it to consume excessive time. Mr. Radhakrishnan was addressing the convocation ceremony of Sri Manta Sankaradeva University of Health Sciences at Guwahati in Assam. The Vice President reached Guwahati today on a two-day visit to Assam. Earlier in the day, Mr. Radhakrishnan addressed the Golden Jubilee celebrations of Geeta Nagar College in Guwahati. Indian Space Research Organization ISRO has issued a clarification on reports circulating in the media regarding the speculations and misinformation that there is an attempt to privatize ISRO or reduce its role. In a social media post, ISRO said that it will neither be privatized nor will its importance be diminished. It added that participation of the private sector in space is aimed at enabling ISRO to focus even more strongly on the next generation of India's space program while industry scales up mature technologies and capabilities. ISRO said the space sector reforms aims to create a larger, stronger and globally competitive Indian space ecosystem. It also said the reform should therefore be seen as ecosystem expansion and capability multiplication rather than privatization. Union Science and Technology and Earth Sciences Minister Dr. Jitendra Singh has called for taking country's rapidly expanding startup ecosystem beyond the metropolitan centres. He also stressed on creating stronger linkages between sciences, startups and industry to accelerate the journey of indigenous technologies from laboratories to the marketplace. In badminton, Indian men's doubles pair of Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty clinched their maiden title at the China Masters in Shenzhen today. The Indian duo defeated China's He Ji Ting and Ren Xiang Yu by 11-21, 21-13, 21-17 in the summit clash to secure country's first ever title at the tournament. And that is the end of this news bulletin.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు: ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో ఆలోచన విధానాల గురించి శ్రీ చేరువేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తరంజని కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, ఇంకా అర్ధనారీశ్వర అష్టకం ప్రసారమవుతాయి. 6:35 పరంపరుడు పచ్చిరొట్ట పంటల సాగు గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 వరంగల్ జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు డి వీణావాణి. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం, ఇంకా ఇది మన చట్టం శీర్షికన యువతకు ఉపాధి అవకాశాలు కెరీర్ గైడెన్స్ ఈ అంశాన్ని గురించి కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మంతల ఆహ్లాదరావు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారిచే గాత్ర సంగీతం. 10:03 ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశానికి సంబంధించి ఆకాశవాణి వార్తా విభాగం నిర్వహిస్తోన్న ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్

శ్రీ వివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. 11:03 సంస్కృత పాఠం నిర్వహణ డాక్టర్ జ్యోతి ఫౌజ్దార్, విద్యార్థిని చైత్రశ్రీ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీరామ్ ప్రపన్న భట్టాచార్య గారిచే సితార్ వాద్యం. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం మహిళల కార్యక్రమంలో నా మాట వినవు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక. 2:30 నిసిగంధ్ మరాఠీ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో యాదవ వలరాజు కథ, మందహిచ్చుల కథ 1వ భాగం వినిపిస్తారు శ్రీ ఊర ఐలమల్లు బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, వరి సాగు విధానం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మిగారు అందించే వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్. 8:03 ఇంగ్లీష్ టాక్స్ కార్యక్రమంలో పోషకాహార వారం ప్రత్యేక కార్యక్రమం, ట్రూత్ బిహైండ్ హైప్ ఆన్ ఫ్యాన్సీ డైట్స్, జయంతి ఉప్పాల ప్రత్యూష్ గారి చర్చ కార్యక్రమం. 9:15 స్పాట్లైట్. 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:13 దాటి 26 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్తే. జై హింద్.